శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు ఇంకా ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 19వ రోజు, 2026వ సంవత్సరం జూలై నెల 10వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 4 సెకండ్లైంది. శుభోదయం

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సూక్తి సుధ వింటారు. సమర్పణ శ్రీమతి షరీఫా.
1: అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ పేరుతో మానవుల మధ్య భేదభావాలను, తారతమ్యాలను, ఉచ్చనీచాలను రూపుమాపి ప్రజలందరూ సోదరభావం, సహృద్భావం, జాలి, కరుణ, ప్రేమ కలిగి సమాజంలో కలిసికట్టుగా శాంతి సంక్షేమాలతో జీవించాలని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. ప్రపంచ మానవాళిలో సోదరత్వ కుసుమాలు విలసిల్లాలి అనే విశ్వప్రభువు అల్లాహ్ సమస్త మానవజాతిని ప్రవక్త ఆదం అలైహిస్సలాం మరియు హవ్వా అలైహిస్సలాంలతో కలపటం జరిగింది. ఈ విషయాన్ని చిట్ట చివరి ఆకాశ గ్రంథమైన దివ్య ఖురాన్లో ఇలా విస్పష్టంగా ప్రకటించటం జరిగింది. మానవులారా, మేము మిమ్మల్ని ఒకే పురుషుడి నుంచి, ఒకే స్త్రీ నుండి సృజించాము. తరువాత మీరు ఒకరినొకరు పరిచయం చేసుకునేందుకు మిమ్మల్ని జాతులుగాను తెగలుగాను చేశాము. వాస్తవానికి మీలో అందరికంటే భయభక్తులు కలవారే అల్లాహ్ దృష్టిలో ఎక్కువ గౌరవపాత్రుడు. నిశ్చయంగా అల్లాహ్ సర్వజ్ఞాని, సకల విషయాలు తెలిసినవాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు, ప్రజలారా, యావత్ మానవాళి రెండే రెండు వర్గాలుగా విభజించబడుతోంది. ఒకటి సజ్జనులు, భయభక్తులు కలవారు, దేవుని దృష్టిలో గౌరవనీయులైన వారి వర్గం. రెండు దుర్మార్గులు, కఠినాత్ములు, దేవుని దృష్టిలో నీచులైన వారి వర్గం.

0: ఈ విభజన తప్పిస్తే మానవులంతా ఆదమ్ అలైహిస్సలాం సంతానమే. ఆదమ్ అలైహిస్సలాంని అల్లాహ్ మన్నుతో సృజించాడు. ప్రజలారా, జాగ్రత్తగా వినండి. మీ అందరి దేవుడు ఒక్కడే. అరబ్బులకు అరబ్బేతరులపై కానీ, అరబ్బేతరులకు అరబ్బులపై కానీ, తెల్లవానికి నల్లవానిపై కానీ, నల్లవానికి తెల్లవానిపై కానీ ఎలాంటి ఆధిక్యత లేదు. భయభక్తుల ఆధారంగా తప్ప. అల్లాహు దగ్గర మీలో ఎక్కువ భయభక్తులు గలవాడే నిజానికి అత్యధిక గౌరవనీయుడు అని అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ ప్రవచనాల ఆధారంగానే జాతి అహంకారాన్ని, కుల వైషమ్యాన్ని నిర్మూలించి ఒక విశ్వజనీన వ్యవస్థను స్థాపించగలిగారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ వ్యవస్థలో చేరిన వారికి వారు ఏ జాతికి, ఏ తెగకు, ఏ కులానికి చెందినవారైనా, ఏ ప్రాంతంలో నివసిస్తున్నవారైనా, ఏ భాష మాట్లాడేవారైనా సరే సమాన హక్కులు లభిస్తాయి. ఇస్లాం మానవులందరినీ సమానంగా పరిగణించి ఆదర్శ సమాజాన్ని నిర్మించగలిగింది. అంటే ఈ ధర్మం తప్పనిసరిగా దైవం తరపున ఆవిర్భవించిందేనని స్పష్టమవుతోంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు మీ సోదరునికి సహాయం చేయండి, అతడు బాధితుడైనా లేక అత్యాచారి అయినా అని సెలవిచ్చారు. అందుకు సహచరులు, బాధితునికి సహాయపడటంలో అర్థముంది, కానీ అత్యాచారికి ఎలా సహాయపడాలి అని ప్రశ్నించారు. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ అత్యాచారిని అత్యాచారం చెయ్యకుండా ఆపండి, అదే అతనికి మీరు చేసే సహాయం అని సమాధానమిచ్చారు. సమత సమానత్వానికి దోహదపడే ఆదేశాలు, వాటిని ధ్వంసం చేసే చర్యలపై నిషిద్ధాలు విధించటం ద్వారానే సోదరభావం పెంపొందించబడుతుంది. సమాజంలో సుఖశాంతులు, శాంతి భద్రతలు ఏర్పడతాయి. ఒక మనిషిపై మరో మనిషికి ఆధిక్యత ఉంటే అది కేవలం నైతికత ఆధారంగా మాత్రమే ఉండాలి. అలా కాకుండా పుట్టుక ఆధారంగా ఆధిక్యత ఉండటం అన్యాయం, అధర్మం అంటుంది ఇస్లాం. ఎందువల్లనంటే ఒక ప్రత్యేక కులంలోనో జాతిలోనో పుట్టటం ఎవరి అధీనంలో లేదు. దీనికి భిన్నంగా మనిషి తాను కోరిన భావాలను, విశ్వాసాలను ఏర్పరచుకుని తాను కోరినట్లుగా చేయగలడు. ఆమీన్.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీమతి షరీఫా. సమయం 6:05. ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై షగున్ చోప్రా. India and Australia have adopted a new joint declaration on defense and security cooperation and a maritime security collaboration roadmap to promote a free, open and inclusive Indo-Pacific. The deals were signed following delegation level talks between Prime Minister Narendra Modi and his Australian counterpart Anthony Albanese during the 3rd Australia-India Annual Leaders Summit in Melbourne yesterday. In a joint press statement after the talks, Prime Minister Modi said the Indo-Pacific is not just a meeting point of two oceans, but showcases the shared aspirations of like-minded democracies like India and Australia.
3: हमारे मैरिटाइम सिक्योरिटी कोलैबोरेशन रोडमैप से इंडो पैसिफिक में हमारे साझा प्रयासों को नई ताकत मिलेगी. हम शिप बिल्डिंग, शिप रिपेयर और मेंटेनेंस में भी मिलकर आगे बढ़ेंगे. फ्रेंड्स, आज हमने कई क्षेत्रीय एवं अंतर्राष्ट्रीय मुद्दों पर भी विस्तार पूर्वक चर्चा की.
2: Later briefing the media, Foreign Secretary Vikram Misri said both sides finalized the administrative arrangement for a long-term supply of Australian uranium to India. The agreement is expected to strengthen India's clean energy program and support its net zero goals.
4: The two countries have similar aspirations and a shared approach to ensure a free, open and prosperous Indo-Pacific region. One of the key outcomes today, adoption of the Joint Declaration on Defence and Security Cooperation, as well as an India-Australia Maritime Security Collaboration roadmap. We also have the administrative arrangement for enabling the supply of uranium from Australia to India.
2: As Prime Minister Modi

0: పొలం పనులు.
1: మెట్ట సాగులో వర్షపు నీటి యాజమాన్యం ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. మన రాష్ట్రంలోని మొత్తం 67.19 లక్షల హెక్టార్ల సాగు భూమిలో సుమారు 39.11 అంటే 58 నుండి 60% లక్షల హెక్టార్ల భూమి వర్షాధారంగా సాగులో ఉంది. ఇందులో ఎక్కువ భాగం ఎర్రగర్ప నేలలు, చల్కా నేలలు, నల్లరేగడి నేలల్లో సాగు అవుతుంది. మన రాష్ట్రంలో 75% వర్షపాతం నైరుతి ఋతుపవనాల మీద ఆధారపడి ఉంటుంది. మెట్ట వ్యవసాయంలో ముఖ్యంగా వాతావరణం, నేల సమస్యల వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. వర్షాధార ఎర్ర నేలల్లో ప్రధాన సమస్యలు ఏంటంటే లోతు, భూసారం, సేంద్రీయ కర్బనం తక్కువగా ఉండటం, భూమి లోపల గట్టి పొర ఉండి నీటిని ఇంకించే గుణం తక్కువగా ఉండటం, వీటితో పాటు వాతావరణంలో మార్పులు ప్రధాన సవాలుగా మారుతున్నాయి. అవేంటంటే తక్కువ వర్షపాతం, ఋతుపవనాలు ముందుగా లేదంటే ఆలస్యంగా రావటం, అనుచిత వర్షపాతం ఏర్పడటం, పంట కాలంలో దీర్ఘకాలిక బెట్ట పరిస్థితులు నెలకొనడం, ఎక్కువ వర్షాలు, తుఫాన్లు సంభవిస్తూ ఉండటం ఇలాంటి లక్షణాలు. ఇక మన రాష్ట్రంలో కురిసే వర్షపాతంలో దాదాపు 40% వరకు వర్షపు నీరు భూమిలోకి ఇంకిపోవడం, వరవడి రూపంలో పొలం బయటకు వృధాగా పోతుంది. కేవలం 10% వరకు మాత్రమే భూమిలో పట్టి ఉంచబడి పంటలు సద్వినియోగపరచుకోవటం జరుగుతుంది. ఈ వర్షపు నీరు పొలం బయటికి కొట్టుకుపోవటం వల్ల వర్షపు నీటి వృధాతో పాటు సారవంతమైన భూమి పైపొర కొట్టుకొని పోవటం వల్ల పోషకాల నష్టంతో పాటు నేల మృత్తికా క్రమక్షయం జరుగుతుంది. కాబట్టి కొద్ది సంవత్సరాల్లోనే భూమిలో ఉత్పాదకత శక్తి తగ్గి పంట దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఇలాంటి భూభౌతిక వాతావరణ పరిస్థితుల్లో

0: ప్రతి వర్షపు నీటి బొట్టును సద్వినియోగపరచుకుని నేల కోతకు గురికాకుండా సరైన పద్ధతిలో వర్షపు నీటి యాజమాన్యం చేపట్టడం వల్ల మేలైన పంట దిగుబడులను పొందవచ్చు. పంట వేయకముందు వర్షపు నీటి యాజమాన్యం ఎలా చేసుకోవాలి అంటే, తొలకరి వర్షాలు పడిన వెంటనే డిస్కు నాగలి లేదా 5 లేదా 7 రెక్కల బాతు కాళ్ల నాగలితో కానీ లోతు దుక్కులు చేసుకున్నట్లయితే వేసవిలో కురిసిన వర్షపు నీరు అంతా భూమిలోకి ఇంకిపోతుంది. అంతేకాకుండా మొండిజాతి కలుపు మొక్కల వేర్లు, దుంపలు ఎండ వేడిమికి గురై చనిపోతాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నేల స్వభావాన్ని బట్టి ప్రతి 1 మీటరు లేదా 2 మీటర్లకు చిజిల్ నాగలితో అంటే సబ్ సాయిలర్తో సుమారు 45 నుండి 60 సెంటీమీటర్ల వరకు లోతుగా దున్నడం వల్ల భూమిలో గట్టి పొర పగిలి వర్షపు నీటిని సంరక్షించబడి నేల గుల్లబారుతుంది. పంట వేర్లు భూమి లోపలి పొరల్లోకి పెరిగి ఎక్కువ నీటిని, పోషకాలను గ్రహించడానికి వీలవుతుంది. ఒకవేళ పంట కాలంలో వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పటికీ పంట తొందరగా బెట్టకు గురికాకుండా ఉంటుంది. లోతు దుక్కి ప్రభావం కనీసం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. వాలుకు అడ్డంగా దున్నడం, విత్తడం, అంతర్కృషి చేయడం వల్ల వర్షపు నీరు వాలు తలంలో పరిగెత్తి వృధాగా పోకుండా సుమారు 10% నీటి ప్రవాహ వేగం తగ్గి భూమిలోకి ఇంకిపోవడానికి అవకాశం కలుగుతుంది. నీటి ప్రవాహ వేగం తగ్గటం వల్ల నేల కోతకు గురికాకుండా ఉంటుంది. వర్షాధారం మెట్ట భూముల్లో భూమి పైన గుబురుగా పెరిగి నేల కోతను నిరోధించే పంటలైన వేరుశనగ, అలసంద, పెసర, మినుము, ఉలవ లాంటి పంటలను ఒక వరుసలోను, ఇంకా నేల కోతను అనుమతించే పంటలైన కంది, సజ్జ, ఆముదం లాంటి పంటలను మరొక వరుసలో అంతర పంటలుగా సాగు చేసుకోవాలి. దీనివల్ల పడిన వర్షపు నీరు భూమిలోకి ఎక్కువగా ఇంకుతుంది. అంతేకాకుండా నేల కోతకు గురి కావడం కూడా నిరోధించబడుతుంది. భూసారం వృద్ధి చెంది ఎక్కువ దిగుబడులతో పాటు పంట ప్రకృతి వైపరీత్యాలకు గురైనప్పుడు కనీస దిగుబడిని, ఆదాయాన్ని పొందవచ్చు. వేరుశనగలో అంతర పంటగా కందిని వేసేటప్పుడు కందితో పాటు నీటి వరవడిని అరికట్టే పంటలైన ఉలవ, అలసంద కలిపి విత్తితే వరవడి అరికట్టడమే కాకుండా నేల కోతను తగ్గించి ఎక్కువ నికర ఆదాయాన్ని పొందవచ్చు. ఎర్రగరప నేలలు, ఇసుక నేలల్లో బంకమట్టి శాతం తక్కువగా ఉన్నందువల్ల పడిన వర్షపు నీరు ఎక్కువ లోతులో ఇంకిపోతుంది. కాబట్టి చెరువు మట్టిని మెట్ట భూముల్లో తోలుకోవటం వల్ల భూమిలో నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది. అంతేకాకుండా చెరువు మట్టిలో ఉండే సేంద్రీయ కార్బనం, ఇతర స్థూల సూక్ష్మ పోషకాలు కూడా మొక్కలకు లభిస్తాయి. అంతేకాకుండా భూమి యొక్క భౌతిక లక్షణాలు కూడా మెరుగుపడతాయి. సేంద్రీయ పదార్థం పెంచడం కోసం పశువుల ఎరువు వేయడం, గొర్రెలు మంద కట్టడం, పంట అవశేషాలు వేయడం ద్వారా నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చూసుకోవచ్చు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బెళ్ళుకు అంటే షేల్ను 1 హెక్టార్కు సుమారు 300 టన్నులు పొలాలకు మల్చింగ్ లాగా తోలుకోవటం వల్ల నేల లోపలి పొరల్లో తేమ సంరక్షించబడి బెట్ట పరిస్థితుల్లో కూడా వర్షాధార పంటల్లో దిగుబడి పెరుగుతుంది. మెట్ట భూముల్లో వాలుకు అడ్డంగా గట్లపైన మొక్కలు నాటడాన్ని జీవగట్లు అంటారు. సాధారణంగా దట్టంగా పెరిగి వర్షపు నీటిని ఆపే శక్తి గల గడ్డిజాతి మొక్కలను జీవగట్లుగా వేస్తూ ఉంటారు. వట్టివేరు గడ్డి, కలబంద, కిత్తనార వంటి మొక్కలు వేసుకోవచ్చు. ఈ గడ్డిజాతి మొక్కలు నీటి ప్రవాహాన్ని తగ్గించి నీరు భూమిలోకి ఇంకేటట్లు చేస్తాయి. ఈ జీవగట్లు 3 నుంచి 5 అడుగుల వెడల్పులో దగ్గర దగ్గరగా వాలుకు అడ్డంగా వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల వర్షపు నీటి ప్రవాహ వేగం తగ్గి నేల కోతకు గురికాకుండా ఉంటుంది. నల్లరేగడి నేలల్లో ఎటు చూసిన 5 మీటర్ల చతురస్రాకారపు గట్లను అంటే కంపార్ట్మెంటల్ బండింగ్ను తొలకరి వర్షాల ప్రారంభంలో వేసుకోవటం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకి తేమ శాతం ఎక్కువ నిలవ ఉంటుంది. తర్వాత పప్పు శనగను 1 అక్టోబర్ లేదా 1 నవంబర్ మాసాల్లో విత్తినట్లయితే పంట దిగుబడులు పెరుగుతాయి. నల్లరేగడి నేలల్లో నేలను కాలువల్లాగా తయారు చేసి వెడల్పాటి బోదెల పైన విత్తుకోవాలి. ఈ కాలువలు ఎక్కువ నీటిని బయటికి పంపడానికి తోడ్పడతాయి. బోదెల పక్కన కాలువలు తక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు ఇంకడానికి, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు పోవడానికి ఉపయోగపడతాయి. మెట్ట ప్రాంతాల్లో 10 నుండి 30 రోజుల వరకు పంట కాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం లేదంటే తుఫాను వల్ల ఎండతెరిపి లేకుండా వర్షం కురవడం వల్ల పొలం నుండి నీరు వరవడి రూపంలో ప్రవహిస్తుంది. ఈ విధంగా ప్రవహించే నీటిని నీటి కుంటల్లో నిల్వ చేసి పంటకాలంలో 10 రోజులకు మించి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు స్ప్రింక్లర్ల ద్వారా 2 గంటల సేపు 1 తడి ఇస్తే మెట్ట ప్రాంతాల్లో 20 నుండి 30% దిగుబడి పెరుగుతుంది. పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి గుంతలను 150 నుండి 400 గరపమీటర్ల పరిమాణాలు తయారు చేసుకోవచ్చు. సాధారణంగా వర్షాధారపు ఎర్ర నేలల్లో నీటి కుంటలు 10 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 2.5 మీటర్ల లోతు తవ్వుకోవాలి. నీటి కుంటల్లో నీరు నిల్వ ఉండటానికి 6 భాగాలు మట్టి, 1 భాగం సిమెంటు కలిపి పూత పూయాలి. ఇలా పోత పోయటం వల్ల నీటి కుంతల్లో నీరు 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. నీటి గుంటల్లో నిల్వ చేసిన నీటిని వినియోగించి ఒక తడి అంటే 20 మిల్లీమీటర్ లేదంటే 30 మిల్లీమీటర్ల తడి వర్షాధార పంటలకు అంటే ప్రత్తి, కంది, వేరుశనగ, జొన్న, ఆముదం ఇలాంటి పంటలకు ఇవ్వాలి. అయితే సూక్ష్మ సేద్య పద్ధతులైన తుంపర సేద్యం లేదా బిందు సేద్యంలను వినియోగిస్తే తక్కువ నీటిని ఎక్కువ పంట విస్తీర్ణానికి ఇవ్వచ్చు. అలాగే నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సున్నితపు దశల్లో తడిని ఇచ్చినప్పుడు దిగుబడి కూడా పెరుగుతుంది. ఇక పంట వేసిన తర్వాత వర్షపు నీటి యాజమాన్యం ఎలా చేసుకోవాలి అంటే, లోతు తక్కువ గల ఎర్రగరప నేలల్లో పంట మొలకెత్తిన 20 నుండి 25 రోజుల తర్వాత ప్రతి 2 సార్ల మధ్య చెక్క నాగలి కానీ లేదా బోద నాగలి కానీ నడిపినట్లయితే పొలమంతా బోదెలు కాలువల్లాగా తయారవుతాయి. బోదెలు చేయడం వల్ల మొక్కల మొదళ్లకు తగినంత మట్టి సమకూరుతుంది. ఇలా బోదెలు కాలువలు చేయడం వల్ల వర్షపు నీరు సాళ్ళలో నిలబడి భూమిలోకి ఇంకిపోతుంది. తద్వారా ఎక్కువ నీరు భూమిలోకి ఇంకడం వల్ల భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉండి పంట మొక్కలకు అందించడం వల్ల దిగుబడి పెరుగుతుంది.
1: పొలం పనులు మీరింతవరకు విన్నారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో సాగు చేసిన ఫ్లూక్యూడ్ వర్జీనియా ఎఫ్సివి పొగాకు మార్కెటింగ్ కార్యకలాపాలపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ హైదరాబాద్లో నిన్న సమీక్ష నిర్వహించింది. వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పొగాకు రైతులు, తయారీదారులు, ఎగుమతిదారులు, డీలర్లు, వాణిజ్య సంఘాల ప్రతినిధులు, పొగాకు బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితిన్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులతో పాటు పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేయడం, ఎగుమతులకు మరింత ప్రోత్సాహం కల్పించే చర్యలపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. రైతులు, పరిశ్రమలు, ఎగుమతిదారులు, ఇతర సంబంధిత వర్గాల సమన్వయంతో భారత వర్జీనియా పొగాకు రంగం దీర్ఘకాలికంగా మరింత సుస్థిరంగా ప్రపంచస్థాయి పోటీతత్వంతో ముందుకు సాగుతుందని నితిన్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. క్రీడాకారుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించిందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో స్పోర్ట్స్ డిస్టిక్ యంగిండియా శారీరక విద్యా క్రీడల విశ్వవిద్యాలయం నిన్న ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడల అభివృద్దికి ముందుకు సాగుతామని, క్రీడాకారులకు ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. 2028 డిసెంబర్ నాటికి తెలంగాణ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంభిస్తామని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ మరిన్ని విజయాలు సాధించాలంటే క్రీడా మౌలిక వసతులు, అకాడమీలు మరింత బలోపేతం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం

0: గ్రామీణ మండలం క్యాంబెల్పేటలో తాగునీటి పైప్లైన్ పనులను ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జల్జీవన్ మిషన్ కింద మచిలీపట్నానికి 200 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని తెలియజేస్తూ,
1: ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. బందర్ మండలంలో కరగ్రహారం పంచాయతీలో క్యాంబెల్పేటలో ఉన్నటువంటి కొత్త కాలనీకి 2.2 కోట్ల 2 లక్షల రూపాయల సంబంధించినటువంటి పనులకి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ట్యాంక్ 75 లక్షల రూపాయలతో 90 కిలోలీటర్ల కెపాసిటీ కలిగినటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ని ప్రారంభించుకోవడం జరిగింది. రాబోయే 3 సంవత్సరాల్లో కూడా అన్ని గ్రామాలకు, ఇప్పుడు ఎక్కడైతే అవకాశాలు ఉన్నా అన్ని చోట్ల కూడా వాటర్ పంప్ చేయడానికి చర్యలు తీసుకున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం పర్యాటక అభివృద్ది పనులపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మ్యూజియం, వాటర్ స్పోర్ట్స్, రిసార్ట్లు, ఇతర పర్యాటక సౌకర్యాల డిజైన్లు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ నెల 13న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించి టూరిజం హబ్ తుది డిజైన్లను ఖరారు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆలయాల అభివృద్ది, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి అధ్యక్షతన రాష్ట కామన్ గుడ్ ఫండ్ కమిటీ నిన్న సమావేశమైంది. ఆలయాల అభివృద్ది, ధూపదీప నైవేద్య పథకం విస్తరణ, గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ, 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా దేవాలయాల అభివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే మరో 122 దేవాలయాలను ధూపదీప నైవేద్య పథకం పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణకు తాడిచెర్ల 2వ బొగ్గుగన కేటాయింపును విమర్శించడం సరికాదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, మెరుగైన బొగ్గుగనులు అందుబాటులో లేకపోవడంతో ఇటీవల కాలంలో సింగరేణిలో నాణ్యమైన బొగ్గు కొరత ఏర్పడిందని చెప్పారు. తాడిచెర్ల 2 బొగ్గుగని ద్వారా సింగరేణికి సుమారు 45 సంవత్సరాల పాటు నాణ్యమైన బొగ్గు లభిస్తుందని కిషన్ రెడ్డి తెలియజేస్తూ,
2: సింగరేణి ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఒక తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దక్షిణ భారతదేశానికి ఊపిరిగా ఉన్నటువంటి యొక్క బొగ్గు గనిని మనమందరం కూడా చేయూతను అందించాలనేటువంటి దృక్పథంతో నేను ప్రధానమంత్రి గారిని అనేక సార్లు మాట్లాడడం జరిగింది. విద్యుత్తుకు ఎటువంటి అంతరాయం భవిష్యత్తులో కూడా రాకూడదన్న ఉద్దేశంతో మోడీ గారు బొగ్గు గనిని తాడిచెర్ల 2 మన సింగరేణి కంపెనీకి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: పేద విద్యార్థుల అభ్యున్నతికి రాష్ట ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. సాంఘిక సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు డైట్ ఛార్జీలను 10% పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ పంపు 2వ త్రైమాసికం నుంచి అమల్లోకి వస్తోందని నిన్న ఒక ప్రకటనలో వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలను దశల వారీగా గురుకులాలుగా అభివృద్ది చేయడంతో పాటు ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాలతో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఐటీ రంగం మరింత బలోపేతమవుతోందని పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నం ఋషికొండ ఐటీ హిల్స్లో ఐటీ సంస్థ కార్యాలయాన్ని ఆయన నిన్న ప్రారంభించి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐటీ సంస్థల విస్తరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచి ఐటీ నిపుణులు విశాఖపట్నానికి రావడం ప్రధాన ఐటీ కేంద్రంగా నగరం ఎదుగుతోందనడానికి నిదర్శనమని పేర్కొంటూ,
3: ఏ కంపెనీలో అయినా సరే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 5-10 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఫ్రెషర్స్ ఇద్దరిని కలిపితే ఆ కంపెనీ ఎదుగుదల బాగుంటుంది. ఎందుకంటే యువతకి కొత్త ఆలోచనలు, కొత్త టెక్నాలజీ మీద ఇంకా ఆసక్తి చూపుతారు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళ బిజినెస్ లో అనుభవం ఉంటుంది, వాళ్ళ క్లయింట్స్ కి ఏం కావాలో తెలుసు, కాబట్టి 2 కలిపి వాళ్ళు బాగా ఎదగలుగుతారు. ఎప్పుడైతే ఆపరేషన్ సక్సెస్ఫుల్ అవుతుందో ఈ కంపెనీ కూడా పెరుగుతుంది. మారే కాలంతో పాటు వీళ్ళు కూడా మారుతూ ఎదుగుతూ ఉంటే ఈ ప్రాంతం కూడా మరింత అభివృద్ధి అవుతుంది.

0: వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం ప్రాంతాల్లోని దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 1-2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మత్స్యకారుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం కోస్ట్గార్డ్, నౌకాదళం, ఇతర సంస్థల సమన్వయంతో యుద్ద ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టామని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఒడిశా తీరంలో చిక్కుకున్న 10 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. మత్స్యకారుల సమస్యలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం తగదని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వ్యర్థాలను సేకరించేవారి జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. గుంటూరులో దళిత బహుజన రీసోర్స్ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వ్యర్థాలను సేకరించే వారితో ఆయన నిన్న సమావేశమై ముఖాముఖి మాట్లాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని వర్జీనియా పొగాకు రైతుల ప్రయోజనాల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక క్రీడా విధానాన్ని రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी प्रावोचत् यत् एकविंशति शताब्द्याः भारतं विकसित भारतं भवितुं संकल्पबद्धं वर्तते. तेनोदीरितं यत् साम्प्रतं भारतं तादृशः देशः यः अधिक विकासे विश्वसिति. विगत द्वादश वर्षेषु स्वस्य तृतीयम् ऑस्ट्रेलिया भ्रमणं हैट्रिक इति विज्ञापयता तेन प्रतिपादितं यत् एषः प्रवासः भारत ऑस्ट्रेलिया संबद्धानां अपूर्व गमितां सूचयति. अत्रावसरे ऑस्ट्रेलिया देशस्य प्रधानमंत्री एंथनी एल्बनीस अपि तत्र उपस्थितः आसीत्. तेन तत्रत्यं जनसमूहं वीक्ष्य एषा सहभागिता दृढतरा इत्युक्तम्. अस्मात् पुरा उभयोः देशयोर नेतृभ्यां मेलबर्न नगरे तृतीये भारत ऑस्ट्रेलिया वार्षिक शिखर सम्मेलने भागं गृहीत्वा शिष्टमंडल स्तरीया द्विपाक्षिकी वार्ता विहिता. हिंद प्रशांत क्षेत्रे शांतिं स्थिरतां च स्थापयितुं द्वाभ्यां नेतृभ्यां रक्षा सुरक्षा सहयोग संयुक्त घोषणापत्र

0: సమన్వయనం విధీయతే. శ్రీశాహ స్వవిశేషం ప్రావోచత్ యత్ ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః కుశల నేతృత్వే కేంద్ర ప్రశాసనేన సీమావర్తి అవసన రచనాసు వైజ్ఞానిక రీత్యా 40% యావత్ అభూతపూర్వో వికాసో విహితః. దేశే ద్రుతగత్యా ప్రవర్ధమానస్య సహాయక ప్రజనన ప్రౌద్యోగికీ క్షేత్రస్య వివిధాసు అనియమితతాసు వర్ధమానాం చింతాం వీక్ష్య రాష్ట్రీయ మహిళా ఆయోగేన ఏకా ఉచ్చస్తరీయా విశేషజ్ఞ సమితిః నిర్మితా. అత్రావధేయం యత్ ఇయం సమితిః మహిళానాం ప్రజననాధికారాణాం ప్రతిష్ఠాయాః సురక్షాయాశ్చ సంరక్షణం కరోతి. తత్రైవ IVF చికిత్సాలయానాం ART కేంద్రాణాం అథ యుగ్మకోశానాం నియంత్రకతంత్రాణాం ప్రాసంగిక విధానాం చ వ్యాపకం పునరీక్షణం విధాస్యతి. సంయుక్త రాజ్య అమెరికా బుషహర్ పరమాణు ఊర్జా సంయంత్ర పార్శ్వే వైమానిక ఆక్రమణం కృతవానితి ఇరానేన ఆరోపితం. ఇరానస్య ప్రశాసనిక వార్తా సంస్థయా సంసూచితం యత్ ఏతత్ ఆక్రమణం అమెరికాదేశస్య సేనాద్వారా స్వ ఆక్రమణాని సమాపనస్య హోరానంతరమేవ జాతం. ఇతః ప్రాగ్ అమెరికాదేశేన ఇరాన్ దేశస్య ఉపరి నూతనాని వాయు ఆక్రమణాని కృతాని. యదా తు తెహరాన్ దేశః పశ్చిమేషియాయాం అమెరికా సంబద్ధ దేశాన్ లక్ష్యీకృత్య ప్రక్షేపాస్త్ర ప్రహారైః ప్రత్యుత్తరం దత్తవాన్. ఇరాన్ దేశస్య స్వాస్థ్య మంత్రాలయః అవోచత్ యత్ అమెరికా దేశేన కృతేషు దినద్వయాక్రమణేషు న్యూనాతిన్యూనం 14 జనాః మృతాః. పాదకందుక క్రీడాయాం అమెరికా దేశస్య బోస్టన్ నగరే ఆయోజితే ప్రథమే ప్రాగుపాంత్యచరణస్య ద్వంద్వే ఫ్రాన్స్ దళం మెరికో దళం పరాభూయ ఉపాంత్యచక్రే ప్రవిష్టవత్. ఇతి వార్తాః.
1: మీరు వింటున్నారు 102.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం. ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు మరియు కార్యక్రమ వివరాలు వింటారు. 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం కథారచనలో కేతు విశ్వనాథ్ రెడ్డి జయంతి సందర్భంగా కందిమళ్ళ శివప్రసాద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం 7:30 వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ డైలీ అప్డేట్స్ వింటారు. 7:35 ఉదయరేఖల కార్యక్రమంలో ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన, జీవనజ్యోతి భీమా యోజన వివరాలు వింటారు. ఈ అంశం గురించి గోపరాజు సతీష్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ SLN రాజు. అనంతరం గాంధీ మార్గం భజనలు వింటారు. 8:00 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. 8:35 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో MS గోపాలకృష్ణన్ గారి వయలిన్ వాద్యం వింటారు. 9:30 నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 10:00 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం ఉంటారు. అతిథి డాక్టర్ గోపీచంద్, పరిచయకర్త ఎన్ మణి. అనంతరం రాబోయే అతిథి. 11:00 గుర్తు చేసుకున్న కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 11:30 సినీ గీతాలు వింటారు. 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. 12:40 శ్రీమతి మల్లాది స్వాతి గారిచే భక్తి సంగీతం. 1:10 సినీ గీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో తెలుగు సంస్కృతికి పట్టుకొమ్మలు కొండపల్లి బొమ్మలు శ్రీమతి పి లలిత కుమారి గారితో పరిచయం వింటారు. అనంతరం లలిత గీతాలు విశేషాలు. 2:30 చిత్ర తరంగిణి ఫిల్మ్ గీతాలు వింటారు. 3:00 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం. 3:30 టీన్ టైం. 4:00 యువలయ. 5:00 సినీ గీతాలు వింటారు. 6:30 పల్లెసీమలు

0: లో రంగస్థలి నుండి శ్రీకృష్ణ తులాభార నాటకం నుండి శ్రీకృష్ణి పాత్ర వింటారు. నిర్వహణ శ్రీ సిహెచ్ కోటేశ్వరరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 6:50 వ్యవసాయ సూచనల కార్యక్రమంలో సార్వ వరి రకాలు గుణగణాలు అనే అంశంపై వివరణ వింటారు. 7:15 చిత్రగీతాలు వింటారు. 7:30 ఫిఫా వరల్డ్ కప్ డైలీ అప్డేట్స్ వింటారు. 7:32 చిత్రతరంగిణి ఫిల్మ్ గీతాలు. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 శాస్త్రీయ జనగణతో అభివృద్ధి పథకాల రూపకల్పన అంశంపై డాక్టర్ తుమ్మల శ్రీకుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. 8:15 చిత్రగీతాలు వింటారు. 8:40 దేశభక్తి గీతం. 8:45 ఆకాశవాణి ఏ కేంద్ర ప్రసారాలు వింటారు. 11:13 ఆకాశవాణి ఎఫ్ఎం గోల్డ్ ప్రసారాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు, కార్యక్రమ వివరాలు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
0: మీరు ఉంటున్నారు 102.2 మెగాహెర్ట్స్ ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఎక్కువగా ఎదగాలి, మరిన్ని విజయాలు సాధించాలి అనే మంత్రంతో అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఒక శక్తివంతమైన కార్యాచరణను ప్రధానమంత్రి వివరించారు. ఆస్ట్రేలియాలోని మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో ఇది తన 3వ ఆస్ట్రేలియా పర్యటన అని, ఈ హ్యాట్రిక్ పర్యటనతో భారత్ ఆస్ట్రేలియా సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయని ప్రకటించారు. 10 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ ప్రవాస సమాజం ఇరుదేశాల ద్వైపాక్షిక మైత్రికి బలమైన పునాది అని కొనియాడారు.
1: భారత్ కా కోయి పిఎం యహాన్ పహుంచా థా తబ్ మైనే కహా థా కి అబ్ ఆప్కో 28 సాల్ ఇంతజార్ నహీ కర్నా పడేగా. పిఛలే 12 వర్షో మే మై తీస్రీ బార్ యహాన్ ఆయా హూ, యానీ ఇస్ బార్ హ్యాట్రిక్ లగీ హై. యే దిఖాతా హై కి భారత్ ఔర్ ఆస్ట్రేలియా కే రిస్తే కిస్ ఉంచాయి పర్ హై.
0: చిప్స్ నుండి ఓడల వరకు విస్తరించిన తయారీ రంగాన్ని గురించి ప్రస్తావిస్తూ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో

0: अपना गगनयान भेजने की तैयारी कर रहा है। भारत अब अपना स्पेस स्टेशन बनाने के लक्ष्य पर चल रहा है।
1: నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థలు, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ నేషనల్ జీసీసీ బిజినెస్ సమ్మిట్ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, దేశంలో ప్రస్తుతం 21,000 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయని, ఇవి 23 లక్షల మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తూ ప్రతి ఏటా దాదాపు 100 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయన్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు నిరంతర ఆవిష్కరణలను నడపడానికి ఇంజనీరింగ్, పరిశోధన, కృత్రిమ మేధస్సు, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ప్రోడక్ట్ డిజైన్, డేటా సైన్స్లను ఒకచోటకు చేర్చి ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటన పూర్తి చేసిన తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరవ్వడానికి, అలాగే యూరోపియన్ యూనియన్ బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రసెల్స్ సందర్శిస్తారు. డాక్టర్ జయశంకర్ ప్రస్తుతం ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్, న్యూయార్క్, బ్రసెల్స్ దేశాల్లో 11 రోజుల పర్యటనలో ఉన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యుడు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట్ర రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహనలో కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ప్రస్తుత ప్రామాణిక E20 పెట్రోల్ కంటే లీటర్కు సుమారు 20 రూపాయలు తక్కువ ధరకే లభించే E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. అయితే E85 ఇంధనాన్ని కేవలం ఈ ఇంధనానికి అనుగుణంగా ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలకు మాత్రమే పరిమితం చేయనున్నట్టు ఆయన పేర్కొన్నారు. దీంతో వినియోగదారులకు ఆర్థిక ఉపశమనం కలిగించడంతో పాటు ప్రభుత్వ ఇథనాల్ మిశ్రమం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ వల్ల ఇంజన్ దెబ్బతింటుందని, వాహన పనితీరు తగ్గుతుందని వస్తున్న ఆందోళనలను త్రోసిపుచ్చుతూ ప్రభుత్వ బయోఫ్యూయల్ విధానాన్ని ఆయన సమర్థించారు. రోడ్డు రవాణా రంగానికి స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనాలు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలోకి మారడం చాలా అవసరమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. గాంధీనగర్లో 3 రోజుల పాటు జరిగేటువంటి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్టు షో ప్రవాస్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, శిలాజ ఇంధనాలపై ఆధారపడడం వల్ల భారీ ఆర్థిక, పర్యావరణ నష్టాలు వాటిల్లుతున్నాయన్నారు. అందువల్ల రోడ్డు రవాణాదారులు తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్స్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా

0: వరుసగా 3వ సారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈరోజు రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ఫైనల్స్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ఫైనల్ మ్యాచ్లలో నార్వే జట్టు ఇంగ్లాండ్తో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా బ్రిస్టల్లో రాత్రి జరిగిన 4వ మ్యాచ్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ సిరీస్ను కైవసం చేసుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నైపుణ్యం కలిగిన నిపుణులు, సంస్థల వల్ల భారత్ అత్యంత ప్రాధాన్యత గల గమ్యస్థానంగా ఎదుగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరపనుంది. E85 ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: మీరుంటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భగవద్గీతా పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం. మోక్ష సన్యాస యోగము. 67వ శ్లోకం.

ఇదంతే నీకు నాచేత ఉపదేశించబడిన ఇదం ఈ గీతాశాస్త్రము. కదాచన ఒకప్పుడు కూడా అతపస్కాయ ఏకాగ్రతారూపమైన తపస్సు లేనివాడికి నా వాచ్యం చెప్పదగినది కాదు. అభక్తాయ అనగా దేవగురు భక్తి లేనివాడికి నా వాచ్యం చెప్పదగినది కాదు. చ మరియు అశుశ్రూషవే వినాలనే కోరిక దానికి తగిన బుద్ధిబలము గురుసేవలు లేనివాడికి నా వాచ్యం చెప్పదగినది కాదు. చ మరియు యహ మాం ఎవడైతే శ్రీకృష్ణుడినైన నన్ను గురించి అభ్యసూయతి లేనిపోని దోషారోపణలు చేస్తున్నాడో అతడికి నా వాచ్యం

అర్జున, ఇప్పటి వరకు నేను నీకు ఉపదేశించిన ఈ గీతాశాస్త్రాన్ని నువ్వు యోగ్యులైన వారికి ఉపదేశించు, కానీ ఏకాగ్రత లేని వారికి చెప్పకు. ఏకాగ్రత ఉన్నా సరే దేవ గురు భక్తి లేని వారికి చెప్పకు. ఈ రెండూ ఉన్నా కూడా తత్వశాస్త్రం వినాలనే శ్రవణాసక్తి, దానికి తగిన బుద్ధిబలము, గురుసేవ లేకపోతే చెప్పకు. ఇవన్నీ ఉన్నా సరే గీతోపదేశకుడైన శ్రీకృష్ణుడు మంచివాడు కాదని, అహంకారి అని, సామాన్య మానవుడని ఇలాంటి అసత్యారోపణలు చేసేవారికి అసలే చెప్పకు. యోగ్యత లేనివాడికి పొరపాటును కూడా చెప్పకు. యోగ్యత ఉన్నవారికి తప్పకుండా ఏకాగ్రతకన్నా శుశ్రూష ఇంకా ముఖ్యమని సూచించిన భగవానుడు, శ్రీకృష్ణుణ్ణి నిందించేవారు ఈ విద్యకు అసలే పనికిరారు అని నిష్కర్షగా చెబుతున్నాడు. ఈ శాస్త్రానికి ప్రథమ గురువు శ్రీకృష్ణుడైతే, ఆ తరువాత ప్రతి తరంలోనూ వచ్చే గురువులకు ఈ సంప్రదాయాన్ని ఇలాగే నిలబెట్టవలసిన బాధ్యత ఉంటుంది కనుక వారు గురుద్వేషులను దగ్గరకు చేర్చరాదని కూడా భగవానుడు ఇక్కడ సూచన చేస్తున్నాడు.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమం తర్వాత కథారచనలో కేతు విశ్వనాథ్ రెడ్డి జయంతి సందర్భంగా కందిమళ్ళ శివప్రసాద్ గారి ప్రసంగం వింటారు.
1: రాయలసీమ వాసుల జీవన విషాదాన్ని, వానచినుక్ కోసం తప్పించే నెర్రెలిచ్చిన భూములను, అప్పుల బాధలో అల్లల్లాడే రైతుల దైన్యాన్ని, సీమలో పెరుగుతున్న రాజకీయ కక్షలను, సమాజంలో స్త్రీలు జరుపుతున్న అస్తిత్వ పోరాటాలను పరామర్శించి కథాగానం చేసిన ఆచార్యుడు, పరిశోధకుడు, సంపాదకుడు, నవలాకారుడు, విమర్శకుడు, అన్నిటినీ మించి అద్భుతమైన కథకుడు కేతు విశ్వనాథరెడ్డి. మధ్యతరగతి కుటుంబాలలో చోటు చేసుకుంటున్న వైకల్యాలను, మతాల మధ్య ఉండవలసిన సౌమనస్యతను, పర్యావరణ సంక్షోభాన్ని పరిశీలించి రచనలు చేసిన కథాశిల్పి మన కేతు విశ్వనాథరెడ్డి. కేతు విశ్వనాథరెడ్డి కథలు 3 సంపుటాలుగా వచ్చాయి. 1974లో జప్తు, 1991లో కేతు విశ్వనాథరెడ్డి కథలు, 1997లో ఇచ్చాగ్ని కథా సంపుటాలు ప్రచురితమయ్యాయి. ఆయన తొలి కథ ఆమె 1958లో వచ్చింది. కేతు విశ్వనాథరెడ్డి కథలు 1996 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది. ఆయన కథలు హిందీ, కన్నడం, మలయాళం, ఆంగ్లం, రష్యన్ భాషల్లోకి అనువాదాలుగా వచ్చాయి. కొడవటిగంటి కుటుంబరావు రాసిన కథలు, గల్పికలు, నవలలు కేతు సంపాదకత్వంలో 10 సంపుటాలుగా పాఠకులకు అందాయి. అభ్యుదయ రచయితల సంఘానికి ఆయన రాష్ట్ర కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశాడు. సామ్యవాద భావజాలం ఆయన్ను ప్రభావితుణ్ణి చేసినప్పటికీ రాజకీయ నినాదాలతో నిమిత్తం లేకుండా ఆయన తన కథా ప్రస్థానాన్ని కొనసాగారు.

సాగించాడు. గండికోట రిజర్వాయర్, తెలుగు గంగ, కడప కర్నూలు కాలువ, చెరువుల నుంచి అందే నీటి ద్వారా వైఎస్ఆర్ కడప జిల్లా రైతులు ప్రధానంగా వ్యవసాయం చేస్తున్నారు. తరచూ వచ్చే వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలకు నీరందని పరిస్థితి ఏర్పడుతుంది. కడప జిల్లాలోని రంగశాయిపురం గ్రామంలో ఒక రైతు కుటుంబంలో పుట్టిన కేతు విశ్వనాథరెడ్డికి తన ప్రాంత రైతుల బ్రతుకులను ఆవరించి ఉండే కరువు, ఆకలి, అప్పుల బాధ గురించి సంపూర్ణమైన అవగాహన ఉంది. ఆ తెలివిడితోనే ఆయన కరుణ రసాత్మకమైన రైతు కథలను రచించాడు. జప్తు, నమ్ముకున్న నేల, వాన కురిస్తే, గడ్డి వంటి కథలు ఆ కోవలోకే వస్తాయి. సీమ రైతుల జీవితాలలోని బాధల మూలాలను పలకరిస్తాయి, రైతు కష్టాలను, కన్నీళ్లను అనుభూతం చేస్తాయి. ప్రభుత్వ రంగం ద్వారా అందే రుణాలు సరిపోని పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తుల నుంచి ఎక్కువ వడ్డీలకు అప్పులు చేయవలసిన స్థితిని జప్తు కథలో గమనిస్తాము. బయానా లెక్కలు వసూలు చేయడానికి తహసీల్దారు వస్తాడని తెలిసిన గంగయ్య గుండెలో గుబులు బయలుదేరుతుంది. తనకున్న కాడెద్దులను జప్తు చేస్తే పరువు పోతుందని భయపడతాడు. అంకిరెడ్డి వద్ద అప్పు చేస్తాడు. 13 ఎకరాల భూమితో పాటు ఎకరన్నర తోట ఉన్న రైతు దైన్యం ఈ తీరులో ఉంటే రాయలసీమలోని సేద్యపు స్థితిగతులను అర్థం చేసుకోవచ్చును. సొమ్ములు బ్యాంకులో పెట్టి తక్కువ వడ్డీకి అప్పు తెచ్చుకొని హెచ్చు వడ్డీలకు రుణాలు ఇచ్చే పెత్తందారి వైనాన్ని కూడా ఈ కథ వెలుగులోకి తెస్తుంది. ఈ తరానికి ప్రతినిధి అయిన కొడుకు శివుడిలో రగులుతున్న ఆవేదన, ఆవేశం కనిపిస్తుంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత ఆ కుటుంబాన్ని కమ్మేస్తుంది. వ్యవసాయం గిట్టుబాటు కాక సేద్యాన్ని వదులుకొని బ్రతుకు తెరువు కోసం వేరే మార్గాలు వెదుక్కుంటున్న నేపథ్యాన్ని నమ్ముకున్న నేలలో తెలుసుకుంటాం. పంట పొలాలు ఫ్యాక్టరీలుగా మారుతున్న తీరు, రైతులు కార్మికులుగా మారవలసిన దుస్థితికి ఈ కథ అద్దం పడుతుంది. ఊరి రచ్చబండ మీద కనపడని సందడి, ఎద్దులు ఎనుములు మాయమైపోతున్న పరిస్థితి గ్రామీణ జీవితంలో నెలకొని ఉండటాన్ని పటం కట్టి రచయిత పాఠకులకు అందిస్తాడు. ఆకాశంలో మెరుపు మెరిస్తే ఆశగా ఆకాశం వంక చూసే బడుగు రైతు పాపయ్య మనకు వాన కురిస్తే కథలో తారసపడతాడు. వాన కోసం కలలు కంటూ ఆ కలల మధ్యనే అతను మరణిస్తాడు. పరువు కోసం పొలాలను తెగనమ్మి అప్పులు తీర్చే పాపయ్యలు ఎందరో మన గ్రామాల్లో కనిపిస్తూనే ఉంటారు. నీరెత్తని నిమ్మ చెట్లను చూస్తూ పాపయ్య కొడుకు మల్లయ్య ఒక వాన కురిస్తే బాగుడును అనుకోవడంలో కథ ముగుస్తుంది. కేతు విశ్వనాథరెడ్డి కథలలో అపురూపమైన స్త్రీమూర్తులు మనకు తారసపడతారు. బ్రతుకు పోరాటంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను, వారి జీవితాలను తేజోవంతం చేయడానికి సమాజంలో రావలసిన మార్పులను చిత్రీకరిస్తూ గొప్ప సాహిత్యం మన అనుభవంలోకి వచ్చింది. రంగనాయకమ్మ, ఓల్గా వంటి తెలుగు రచయితలతో పాటు కమలాదాస్, అనితా దేశాయ్ వంటి ఆంగ్ల రచయితలు కూడా ఈ దిశలో గొప్ప కృషి చేశారు. అయితే స్త్రీవాద స్పృహ లేకుండా గొప్ప ఆత్మవిశ్వాసం కనపరిచే హరిత, పంకజం, అచ్చమ్మ, ఈశ్వరమ్మ లాంటి పాత్రలను విశ్వనాథరెడ్డి మన కట్టెదట్లు నిలుపుతాడు. వర్ణాంతర వివాహాలు చేసుకున్న ఇరువురు స్త్రీల జీవితానుభవాలను తెలిపే తల్లి కూతుళ్ల కథ ఇచ్చాగ్ని. దురహంకారి అయిన భర్తతో కాపురం చేయలేక పుట్టింటికి వచ్చిన హరిత తన జీవితేచ్ఛను ఎలా సార్థకం చేసుకుందో ఈ కథ తెలుపుతుంది. వివాహ జీవితం కంటకావృతమైతే కృంగిపోకుండా ఒక విద్యావంతురాలైన వ్యక్తి సేవా మార్గంలో పయనించిన తీరు హృద్యంగా ఉంటుంది. దీనికి సమాంతరంగా వర్ణాంతర వివాహం చేసుకున్న హరిత తల్లిదండ్రుల జీవితంలోని సంతోషపు సరిగమలను కూడా రచయిత అందంగా చిత్రీకరిస్తాడు. రెక్కలు కథలోని పంకజం పాత్ర పట్ల కూడా మనకు ఎంతో ప్రేమ గౌరవం కలుగుతాయి. ఆమె అవివాహిత, కుటుంబ పోషణ కోసం హోంగార్డుగా పనిచేస్తున్న ధీరవనిత. పోలింగ్ స్టేషన్ నిర్వహణ నిమిత్తం వెళ్లిన చోటు ఒక అధికారి తింగిరి పనులు చేయబోతే మెత్తగా బుద్ధి గరుపుతుంది. అదొక ఓరకొక్కసార్ అదిరిస్తే పారిపోయే రకం అంటూ పంకజం వాడిని ఏసడిస్తోంది. పంకజం మార్కు గడుస్తనం ఉంటేనే ఒంటరి స్త్రీ సమాజంలో నిభాయించుకురాగలదేమో. ఆచారాల పేరిట జరిగే మూర్ఖపు తతంగాలను కూడా రచయిత ఎండగడతాడు. తరాలు మారిన స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు అలాగే మిగిలి ఉన్నాయన్న ఆవేదన కలిగించే కథ అంత్యాక్షరి.

0: పశువుల ఘాట్లలో ఇంత మేతలేని కరువు రోజుల్లో పులివెందుల సంతలో ఎద్దులను అమ్ముకోవాల్సిన స్థితి రైతులకు ఎదురవుతుంది. ప్రభుత్వం అందిస్తున్న గడ్డిమోపులన్నీ కర్ణంగారి కళ్లాల్లో చేరి తనకేమీ మిగలకపోతే అచ్చమ్మ రుద్రకాళి అవుతుంది. పశువుల డాక్టర్ మీద తిట్లదండకంతో రెచ్చిపోతుంది. అచ్చమ్మ ఎగదోసిన మంట రైతుల్లో రగులుతోంది. ఒక నిరక్షరాస్యుడైన మహిళ ధిక్కారస్వరం గడ్డి కథలో బలంగా వినిపిస్తుంది. భర్త సాధువుల్లో కలిసిపోతే ధైర్యంగా నిలిచి జీవిత పోరాటం సాగించిన ఈశ్వరమ్మ కూడా ఇదే పంథాలో నడుస్తుంది. సమాజంలో ఏ ఆధారం లేని మహిళల జీవితాన్ని సతికథలో అవలోకించగలుగుతాం. దీనికి భిన్నంగా కళ్ళ ముందే త్రాగుబోతు చేతుల్లో తన దాపుడు కోక చీలిక బాలికలవుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయతను, ఆ బాలిక పేదరికాన్ని దాపుడుకోక కథలో కరుణభరితంగా రచయిత వర్ణిస్తాడు. ఆచార్యుడిగా, పరిశోధకుడిగా, పాఠ్యాంశాల రూపకర్తగా కేతు విశ్వనాథరెడ్డికి వర్తమాన విద్యావ్యవస్థ మీద గాఢమైన అవగాహన ఉంది. కేతు రచనల్లో పదాడంబరం కనిపించదు. పాత్రోచితమైన భాషను ఆయన ప్రయోగిస్తాడు. ఒక రంగుల చిత్రాన్ని మన కళ్ళ ముందు నిలుపుతాడు. తెలుగు కథా ప్రపంచంలో కేతు ఒక అక్షర పరిమళాన్ని నింపాడు. ఆయనకు నివాళులు అర్పిస్తూ సెలవు.
1: మీరు ఇంతవరకు కథారచనలో కేతు విశ్వనాథ్ రెడ్డి జయంతి సందర్భంగా కందిమళ్ళ శివప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమం తర్వాత లలిత గీతం వింటారు.

0: లలిత గీత విన్నారు. కార్యక్రమాల తర్వాత
1: కార్యక్రమంలో ఇప్పుడు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన ఈ అంశంపై శ్రీ గోపరాజు సతీష్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు.
2: ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈ పథకాల గురించి వివరాలు విశేషాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ వివరాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు గోపర సతీష్ గారు. నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన అలాగే ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈ పథకాలను ప్రవేశపెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి?
3: ఈ రెండు గొప్ప పథకాలు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఈ రెండు కూడా మన గౌరవ ప్రధానమంత్రి గారు 2015లో ప్రారంభించారండి. మన భారతదేశం పెద్ద డెమోక్రటిక్ కంట్రీ, అలాగే జనాభా ఎక్కువ కల దేశం. ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది అఫోర్డబుల్ రేట్స్, అంటే రీజనబుల్ డబ్బుతోటి ప్రమాద బీమా కల్పించడం కోసము ఎటువంటి భారతీయుడైనా సరే, అలాగే లైఫ్ కవరేజ్, లైఫ్ ఇన్సూరెన్స్ తక్కువ వార్షిక ప్రీమియం తోటి ఏదైనా మరణం సంభవిస్తే వారి కుటుంబానికి ఆసరాగా ఉండటం కోసం ఈ రెండు పథకాలని ప్రారంభించడం జరిగిందండి.
2: ముందుగా ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి చెప్తారా?
3: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో చేరటానికి భారతీయులైన వారు ఎవరైనా సరే 18 ఏళ్ళు నిండి ఉంటే చాలండి, 70 ఏళ్ళలోపు వాళ్ళు ఎవరైనా చేరొచ్చు. వారికి కేవలం ఒక ఆధార్ కార్డు కలిగి ఉండి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ నందు ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఉండి, లేదా పోస్ట్ ఆఫీస్ పేమెంట్ బ్యాంక్ నందైనా సరే ఒక ఖాతా ఉండుంటే చాలండి, వారు సులభంగా దీంట్లో చేరవచ్చు. ఈ పథకంలో చేరటానికి ఇందాక చెప్పినట్లుగా ఆధార్ కార్డు ఉంటే ఒకటి సరిపోతుంది. వార్షిక ప్రీమియం కేవలం 20 రూపాయలు మాత్రమే. ఈ వార్షిక ప్రీమియం 20 రూపాయలు చెల్లించేసి ఒక ఎన్రోల్మెంట్ ఫామ్ని పోస్ట్ ఆఫీస్ నందు వారి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో పాటు అందజేసినట్లయితే సులభంగా దీంట్లో ఎన్రోల్ కావచ్చు.
2: ఈ పథకంలో చేరడానికి ఎవరైనా అర్హులా? లేకపోతే ఈ ఆదాయం ఉండాలి.
3: పథకంలో చేరడానికి ఎవరైనా చేరచ్చు అండి. ప్రత్యేకించి ఈ ఆదాయ వర్గాలని కానీ ఏళ్ళు నిండిన ప్రతి వారు కూడా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కలిగి ఉండి ఆధార్ ఉండుంటే సులభంగా దీంట్లో చేరచ్చు.
2: పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండటం అనేది ఖచ్చితంగా ఉండాల్సింది ఉంటుందా?
3: ఖచ్చితంగా అండి. ఒకవేళ మీకు కనుక పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా కానీ ఏదైనా వేరే బ్యాంక్ ఖాతా కూడా లేకపోయినట్లయితే మీరు ముందుగా ఆ ఖాతా ఓపెన్ చేసి తర్వాత దీంట్లోకి ఎన్రోల్ అవ్వచ్చు సులభంగా.
2: ఈ ఇన్సూరెన్స్ పథకం అనేది అయితే అందుబాటులో ఉందో, దీనిలోకి లబ్ధిదారుడిగా చేరితే వారికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి?
3: దీంట్లోనండి, ఇందాక మీరు అడిగినట్లుగా ఖాతా కనుక లేకపోతే ముందు ఖాతా పొందవచ్చు. 500 రూపాయలతోటి కనీస నిల్వతోటి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా ఎక్కడైనా ఓపెన్ చేయ, ఏ గ్రామంలో అయినా ఓపెన్ చేయొచ్చు. పట్టణాల్లో అయితే మరిన్ని ఎక్కువ పోస్ట్ ఆఫీస్ శాఖలందు మీరు ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఎన్రోల్మెంట్ ఫామ్ని వారు ఇచ్చిన తర్వాత 20 రూపాయల వార్షిక ప్రీమియం

0: చెల్లించవలసి ఉంటుంది. చెల్లించిన తర్వాత ఈ కవర్ అనేది వార్షిక ప్రీమియం ఎలాగైతే చెప్పుకున్నామో ఈ కవర్ కూడా వార్షిక కవర్ 1 ఇయర్ పాటు ఉంటుందండి. ఈ 1 ఇయర్ పాటు అనగా 1 జూన్ నుండి వచ్చే సంవత్సరం తర్వాతి సంవత్సరం 31 మే వరకు ఈ ప్రీమియం కట్టడం వల్ల ఈ చెల్లించడం ద్వారా ఆ యొక్క సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారునికి ప్రమాద బీమా 2 లక్షల వరకు వారికి అందుతుందండి. ఈ 2 లక్షల ప్రమాద బీమా అనేది కేవలం ప్రమాదాల ద్వారా జరిగిన మరణం సంభవిస్తే వారు ఎంచుకున్న నామినీకి 2 లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుందండి. ఒకవేళ ఒక ప్రమాదం జరిగినప్పుడు మరణమే సంభవించకపోవచ్చు, కానీ కొంత రకమైనటువంటి అంగవైకల్యం అలాంటి ఇబ్బందులు కూడా అతనికి ఆ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారునికి జరగచ్చు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని జరిగిన నష్టానికి కొంత కాంపెన్సేట్ చేసే విధంగా 1 లక్ష రూపాయల వరకు ఒక కన్ను లేదా ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ కనుక తీసివేయబడి అంగవైకల్యం సంభవిస్తే వారికి 1 లక్ష రూపాయల వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందండి. 2 కళ్ళు పోయి ఏదైనా నష్టం జరిగిపోయినట్లయితే లేదా చేతులు కాడ కాళ్ళు కూడా ఇబ్బంది పరంగా తీసివేయబడినట్లయితే వారికి 2 లక్షల వరకు ఈ పాలసీ కింద ఈ సురక్ష బీమా యోజన కింద వారికి చెల్లించడం జరుగుతుంది.
1: మరి మీరు ఇందాక అన్నట్టు 1 జూన్ నుంచి మే 31 వరకు ఈ ఇన్సూరెన్స్ అనేది వారికి అందుబాటులో ఉంటుందా? ఒకవేళ ఆ టైంలో కనుక ఎవరైనా చేరలేకపోతే మధ్యలో చేరడానికి అవకాశం ఉంటుందా?
0: ఖచ్చితంగా అండి. ఒకవేళ ఎవరైనా ఈ స్కీమ్లో ఎప్పుడైనా చేరొచ్చు. ఉదాహరణకు వారు సెప్టెంబర్లో ఈ పథకంలో చేరదలుచుకుంటే వారికి ఉన్న పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా పాస్బుక్ తీసుకొని వచ్చి దగ్గరలోని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎన్రోల్మెంట్ ఫామ్ కనుక అందచేసినట్టయితే అప్పటి నుండి వారికి ఈ సురక్ష బీమా యోజన ఫలితాలు పొందడం స్టార్ట్ అవుతాయండి. కాకపోతే 31 మే లోపు వీరు ఆటో రెన్యువల్ లేదా ఆటో డెబిట్ కోసం ఆథరైజేషన్ కనుక పోస్ట్ ఆఫీస్ వారికి ఇస్తే వారి తర్వాత సంవత్సరం ప్రీమియం మళ్ళీ వారు రాకుండానే వారి ఖాతా నందు కనీస నిల్వ కనుక 20 రూపాయలు మెయింటైన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా డిడక్షన్ జరుగుతుంది. సో అలా మరొక సంవత్సరం కొరకు ఈ పాలసీ అనేది పునరుద్ధరించడం జరుగుతుందండి.
1: ఈ ఆటో డెబిట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందా, అవసరం లేదా?
0: ఖచ్చితంగా తీసుకోవాలండి. ఖచ్చితంగా తీసుకుంటే వారికే ఉపయోగం జరుగుతుంది. ఎందుకంటే వివిధ రకాల పనుల్లో పడి చాలామంది మర్చిపోతూ ఉంటారు. ఈ ఆటో డెబిట్ అనేది 20 రూపాయలు అనేది చాలా తక్కువ ప్రీమియం ఇవాల్టి రేపట్లో ఉన్న ఖర్చులతో పోలిస్తే. అలాంటి మంచి సదుపాయానికి ఆటో డెబిట్కి కనుక ఆథరైజేషన్ ఒక్కసారి ఇస్తే చాలు, ఆటోమేటిక్గా వారి పాలసీకి పునరుద్ధరించడం జరుగుతుంది.
1: ఒకవేళ ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోవటం కానీ అంగవైకల్యం కానీ జరిగితే ఆ నామినీ ఎలా క్లెయిమ్ చేసుకుంటారు?
0: ప్రమాదం జరిగి ఒకవేళ దురదృష్టవశాత్తు మరణం సంభవించినట్లయితే వారు నామినీగా పెట్టిన వారి కుటుంబ సభ్యుల్లో ఎవరైతే నామినీగా పెట్టబడి ఉన్నారో వారు ఆయన యొక్క మరణించిన వ్యక్తి యొక్క డెత్ సర్టిఫికెట్ని, అలాగే పోస్ట్ ఆఫీస్ పాస్బుక్, సేవింగ్స్ బ్యాంక్ ఖాతా పాస్బుక్ని, అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ ఉంటుందండి, ఈ డబ్బును పొందడానికి క్లెయిమ్ ఫామ్ అంటారు, ఇవి కనుక పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళి కనుక చెల్లించినట్లయితే మరణ ధృవీకరణ చేసుకుని పోస్ట్ ఆఫీస్ వారు ఈ క్లెయిమ్ని ప్రాసెస్ చేసి వెంటనే వారికి నామినీ యొక్క ఖాతాలో ఈ 2 లక్షల రూపాయలు త్వరగా క్రెడిట్ కాబడేలాగా చర్యలు తీసుకుంటారండి.
1: మరి మీరు ఇందాక అన్నట్టు ఒకవేళ ఆటో డెబిట్ ఆప్షన్ ఉంటుంది అన్నారు, ఒకవేళ ఖాతాదారుడి ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అనేది లేకపోతే ఏం జరుగుతుంది?
0: ఖాతాదారుడి ఖాతాలో ఉదాహరణకి అతను పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ కలిగి ఉన్నట్లయితే కనీస నిల్వ ఇవాటి నిబంధనల ప్రకారం 500 రూపాయలు నిల్వ అతను కొనసాగించవలసి ఉంటుంది. సో కనీస నిల్వ కనుక లేని పక్షంలో, అంటే 20 రూపాయలు డిటెక్ట్ చేయడానికి అవకాశం లేని పక్షంలో అతని సురక్ష బీమా యోజన ఫలితాలు నిలిపివేయబడతాయి. అతనికి వార్షిక ప్రీమియం అనేది కట్ కాబడదు కాబట్టి అతనికి పాలసీ క్లోజ్ అయినట్టు అవుతుంది. అలాగే ఈ పాలసీకి సంబంధించి 70 ఏళ్ల వరకు తను కొనసాగించుకునే అవకాశం ఉంది కాబట్టి అతను కనుక మధ్యలో ఎగ్జిట్ అవ్వదలుచుకుంటే ఎగ్జిట్ అయ్యే ఆప్షన్ ఉంటుంది, లేదా 70 ఏళ్ల వరకు ఈ పాలసీని తను కొనసాగించుకోవచ్చు. ఇంకొక ముఖ్య దీంట్లోనండి, ఒక వ్యక్తికి పోస్ట్ ఆఫీస్లోనూ ఖాతా ఉండి అలాగే వేరే ఇతర బ్యాంకులో కూడా సేవింగ్స్ ఖాతా ఉండి 2 చోట్ల కూడా తను ఈ ఆప్షన్ని కనుక ఇచ్చినట్లయితే ఏదో ఒక ఖాతా నుండి మాత్రమే ఆయన ఒక సురక్ష యోజన పథకాన్ని మాత్రమే పొందగలుగుతారు. 2 చోట్ల 2 ఎన్రోల్మెంట్ ఫామ్స్ ఇవ్వటం వల్ల కూడా ఒకటే పొందగలుగుతారు ఆ వ్యక్తికి.
1: అంటే ఏ వ్యక్తి అయినా సరే ఒక్క చోట మాత్రమే ఒక్క పాలసీకి మాత్రమే అర్హత
0: ఉంటుంది. అవును,
1: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి చాలా చక్కటి విధంగా తెలియజేశారండి. మరి ఇప్పుడు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన గురించి తెలియజేయగలరు?
0: ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కూడా మంచి పథకం అండి. మరణం ఏ రూపంలో సంభవించినా కూడా ఈ జీవన్ జ్యోతి బీమా యోజనలో ఎన్రోల్ అయిన వ్యక్తికి 2 లక్షల రూపాయలు పూర్తిగా చెల్లించడం జరుగుతుంది వారి నామినీకి. అలాగే ఎట్లాగైతే సురక్ష బీమా యోజనలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఎన్రోల్ అవ్వచ్చు, ఇక్కడ కూడా 18 ఏళ్ళు నిండిన ప్రతి వ్యక్తి కూడా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా లేదా పోస్ట్ ఆఫీస్ పేమెంట్ బ్యాంక్ ఖాతా కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు ఉంటే దీంట్లోకి వచ్చి ఎన్రోల్ అవ్వచ్చండి.

0: దీంట్లో కూడా ఎన్రోల్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక సేవింగ్స్ బ్యాంక్ ఖాతా అనేది పోస్ట్ ఆఫీస్లో కానీ ఏదైనా బ్యాంకులో కానీ కలిగి ఉండాలి.
1: వీరికి వార్షిక ప్రీమియం ఎంత ఉంటుందండి?
0: మీరు సురక్ష బీమా యోజనలో కనుక చూసుకున్నట్టు 20 రూపాయలు ఎలాగైతే ఉందో, ఇక్కడ ఎటువంటి మరణానికి కూడా అయినా సరే జీవిత బీమా లాగా మీకు డబ్బులు పూర్తిగా వస్తున్నాయి కాబట్టి ఇక్కడ వార్షిక ప్రీమియం 436 రూపాయలు చెల్లించవలసి ఉంటుందండి. అది కూడా మీరు ఈ పథకంలో చేరే నెలని బట్టి ఉంటుందండి. మీరు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో కనుక ఈ పథకంలో చేరినట్లయితే మీరు 342 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. ఇది వచ్చే సంవత్సరం 31 మే వరకు మాత్రం ఈ ప్రీమియంతో మీరు పొందగలుగుతారు. మళ్ళీ జూన్ 1 నుంచి మీరు నెక్స్ట్ ఇయర్ తర్వాతి సంవత్సరం వార్షిక ప్రీమియం పూర్తి స్థాయిగా పూర్తి ప్రీమియం చెల్లించవలసి ఉంటుంది 436 రూపాయలు. అలాగే మధ్యలో చేరే వాళ్ళు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో కనుక ఈ పథకంలో చేరదలిచినట్లయితే వారు ఆ కొద్ది నెలలకి 228 రూపాయలు చెల్లించి చేరవచ్చు. అలాగే వాళ్ళు జూన్ 1 నుంచి పూర్తి సంవత్సరాని కోసం మరుసటి సంవత్సరం కొనసాగించదలిచినట్లయితే పూర్తి ప్రీమియం అయినటువంటి 436 రూపాయలు చెల్లించవలసి ఉంటుందండి.
1: ఒకవేళ ఏదైనా కారణాల వల్ల అంగవైకల్యం సంభవిస్తే వీరికి ఏమన్నా ఇన్సూరెన్స్ వస్తుందా?
0: జీవన్ జ్యోతి బీమా యోజనలో అంగవైకల్యానికి ఎటువంటి క్లెయిమ్ అమౌంట్ అనేది చేసుకునే సదుపాయం లేదండి. సో అలాంటి వారు సురక్ష బీమా యోజన ద్వారా ఆ లబ్ధిని పొందవచ్చు.
1: ముఖ్యంగా ఈ 2 పథకాలు ఏవైతే ఉన్నాయో, ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి బీమా యోజన, అసలు వీటిని తీసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఉంది అంటారా?
0: ఖచ్చితంగా అండి. ఈ రోజున మనకి జీవనజ్యోతి బీమా యోజన చూసినట్లయితే మరణం అనేది ఏ రూపంలోనైనా వస్తుందో అర్థం కాని పరిస్థితి, ఎలాగా జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో అలాగే ప్రజలందరూ కూడా ప్రతిదీ వేగంగా జరగాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో కూడా ప్రమాదాలు జరుగుతూ మనం చూస్తున్నాం. కొన్ని సంస్థల సర్వేల ప్రకారం ప్రతి సంవత్సరం 2 లక్షలకు పైగా కేవలం ప్రమాదాల ద్వారా మరణిస్తున్నారు. ఇకపోతే వివిధ రకాల మరణాలు అయితే అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంత తక్కువ ఇన్సూరెన్స్ మన గౌరవ ప్రధానమంత్రి గారు దగ్గరలో ఉన్న పోస్టాఫీస్ ద్వారా సులభంగా చేరే విధంగా కల్పించారు. ప్రతి గ్రామంలో ఉన్న పోస్టాఫీస్ ద్వారా కానీ, అలాగే పట్టణాల నగరాల్లో అయితే వివిధ ప్రాంతాల్లో కాలనీల్లో ఉన్న పోస్టాఫీస్ ద్వారా సులభంగా మీ యొక్క ఆధార్ కార్డ్ని అలాగే పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాని తీసుకొచ్చి అతి తక్కువ సమయంలో దీంట్లోకి ఎన్రోల్ అవ్వచ్చు. అలాగే ఒక్కసారి మీరు ఆటో డెబిట్ ఆప్షన్ కనుక ఇచ్చినట్లయితే మీరు సురక్షితంగా, ప్రశాంతంగా మీరు మీ పనులు చేసుకోవచ్చు. మీ యొక్క జీవిత రక్షణ అలాగే ప్రమాద బీమా రక్షణ ఈ 2 పాలసీల ద్వారా అతి తక్కువ ప్రీమియంతో భారత ప్రభుత్వం తపాలా శాఖ ద్వారా ఈ లబ్ధిని మీకు అందజేస్తుందండి.
1: ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన పథకం తీసుకున్నవారు సురక్ష బీమా యోజన పథకాన్ని కూడా తీసుకోవచ్చా? అంటే ఒక్క వ్యక్తే 2 ఇన్సూరెన్స్ పథకాలని అప్లై చేసుకోవచ్చా?
0: ఇద్దరు 2 పథకాల్లోకి చేరడానికి అర్హులండి. కాకపోతే జీవిత ప్రమాదం, మరణం సంభవించినప్పుడు మాత్రము 1-2 లక్షల రూపాయలు మాత్రమే అందుతాయి. అంగవైకల్యం కనుక సంభవించినట్లయితే సురక్ష బీమా యోజన కింద వారికి జరిగిన అంగవైకల్యం యొక్క స్థాయిని బట్టి 1 లక్ష రూపాయల 2 లక్షల రూపాయలు అందించడం జరుగుతుంది.
1: ఈ 2 పథకాలకున్న వృత్యాసం ఏంటండి?
0: ఈ 2 పథకాల్లోండి సురక్ష బీమా యోజన కేవలం ప్రమాద బీమాని దృష్టిలో పెట్టుకొని యాక్సిడెంటల్ ద్వారా జరిగే మరణాలు, అందరూ 436 రూపాయల వార్షిక ప్రీమియంని చెల్లించలేని పరిస్థితి ఉండవచ్చు. కొంత మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అల్పాదాయ వర్గాల వారు ప్రమాదం ద్వారా మరణం పొందుతున్నా కూడా 436 రూపాయలు చెల్లించని అవసరం లేకుండా 20 రూపాయలతోటే ఆ యొక్క బీమా సదుపాయాన్ని పొందడం కోసం సురక్ష బీమా యోజన అవసరం ఉంటుందండి అట్లాంటి అల్పాదాయ వర్గాలకి. అలాగే కొంత ఆదాయ వర్గాలు ఉన్నవారికి జీవనజ్యోతి బీమా అనేది కూడా 436 రూపాయలు చాలా తక్కువ ప్రీమియం కింద మనం భావించవచ్చు. అలాంటి వారు కూడా వార్షిక ప్రీమియం 436 రూపాయలు చెల్లించి పొందవచ్చు.
1: చాలామందికి ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది వేరే వేరే కంపెనీల్లో కూడా ఉండడానికి అవకాశం ఉంది. మరి అటువంటి వారు నాకు ఫలానా దాంట్లో ఉంది, దీంట్లో కూడా ఉంది, మరి నేను ఈ 2 పథకాలను కూడా నేను తీసుకోవచ్చా అనే వారికి ఎలాంటి సమాధానం వస్తుంది?
0: మనకి ఇన్సూరెన్స్ అనేది ఇవాళ రోజున మనకు కొన్ని సర్వే లెక్కల ప్రకారం మన భారతీయులు సగటున చేస్తున్న ఇన్సూరెన్స్ వివిధ దేశాలతో పోల్చితే చాలా తక్కువ ఇన్సూరెన్స్ని మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు కొంతగా అవేర్నెస్ అనేది ఈ జనరేషన్లో కొంత పెరిగింది. ఎన్ని రకాల ఇన్సూరెన్స్లు ఉన్నా కూడా ఈ యొక్క ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన ఖచ్చితంగా తీసుకోవడం అనేది, ఆ యొక్క ప్రీమియం చూస్తే 20 రూపాయలకి ఈ రోజున ఏం జరుగుతుందో మీకు తెలుసు. అలాంటిది ఒక 20 రూపాయలతో 365 రోజులు సంబంధించి నా ప్రీమియం అంత తక్కువ వస్తున్నప్పుడు ఇది తీసుకోవడంలో సముచితం అనిపిస్తుంది.
1: అంటే ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా ఇన్సూరెన్స్ తీసుకుని ఒకవేళ ఏదైనా దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు అక్కడ ఈ పథకం ద్వారా ఏదైతే క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా?
0: రెండింటిని ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఇందాక చెప్పినట్లుగా ఎన్ని ఇన్సూరెన్స్ పథకాల్లో మీరు చేరి ఉన్నా కూడా ఈ 2 ప్రధానమంత్రి పథకాల్లో మీరు ఎన్రోల్ చేసుకున్నట్లయితే వారు ఈ పథకం సొమ్ము పొందడానికి ఎటువంటి ఇబ్బంది లేదు.
1: ప్రధానమంత్రి జీవన

0: జ్యోతి బీమా యోజన, అలాగే ప్రధానమంత్రి సురక్ష యోజన బీమా పథకం గురించి చాలా చక్కటి వివరాలు తెలియజేశారండి. ఈ పథకాలను ఉపయోగించుకొని వారి జీవితానికి ఒక సురక్ష ఏర్పరచుకుంటారని ఆశిస్తూ నమస్కారం అండి. థ్యాంక్ యూ.
1: నమస్కారం.
2: ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవనజ్యోతి బీమా యోజన ఈ అంశంపై శ్రీ గోపరాజు సతీష్ కుమార్ గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు.
3: కార్యక్రమం తర్వాత గాంధీ మార్గం, అనంతరం భజనలు వింటారు.

బాపూజీ సత్యాగ్రహం గురించి తన రచనలో ఈ విధంగా వ్రాసుకున్నారు. సత్యాగ్రహం అంటే సత్యశక్తి లేక ఆత్మశక్తి. అసలు నిజం తెలియదు గనుక శిక్షించడం తప్పు కావచ్చు. అందుకని హింసాయుత రాక్షస శక్తిని వాడేందుకు అది అంగీకరించదు. ఛాందస ప్రవృత్తిగా సఫ్రాజెట్ నాన్ కన్ఫార్మిస్ట్ ఇంగ్లీషు ఉద్యమాలు మౌన ప్రతిఘటనను అవలంబించాయి. ఆశయ సిద్ధికి శస్త్రప్రయోగం ఇందులో నిషిద్ధం కాదు. ఒకప్పుడు ఈ ప్రతిఘటన నిషిద్ధం కాదు, ధర్మవిరుద్ధమైన శాసనాలు చట్టాలు వీటిని ఉల్లంఘించడమే సివిల్ ఉల్లంఘన. బానిసరాజ్య శాసనాలకు వ్యతిరేకంగా ధోరో మహాశయుడు దీనిని ప్రతిపాదించి ఒక పెద్ద గ్రంథాన్ని రచించి అహింస కూడా అవసరమే అన్నాడు. ధోరో పన్నులు చెల్లించవద్దు అని మాత్రమే అన్నాడు. 1919 నాగరిక అవిధేయత సివిల్ డిస్ఒబీడియన్స్ ఉద్యమం సందర్భంగా అధర్మం అనిపించిన శాసనాలు అన్నింటినీ వ్యతిరేకించాం. అట్టి ధిక్కారానికి శిక్షలు కూడా సంతోషంగా అనుభవించాం. అది సత్యాగ్రహ ఉద్యమ విభాగం. సహాయ నిరాకరణ ఉద్యమం కంటే కలుషితమైన ప్రతి ప్రభుత్వ చర్యకు సహాయం నిరాకరించడం. దీనిలో చిన్నపిల్లలతో సహా అందరూ అనుసరించవచ్చును. నాగరిక అవిధేయత ఉద్యమంలో చట్టాలను మన్నించి ఉల్లంఘన వలన వచ్చే శిక్షలను కూడా మన్నించడం ఉన్నది కనుక అందరూ ఆ ఉద్యమాన్ని చేపట్టలేరు. దీనిని ఆఖరి ఆయుధంగా వాడాలి. సహాయ నిరాకరణ కూడా సత్యాగ్రహ ఉద్యమ విభాగం. అది సత్యమార్గాన్ని అనుసరిస్తుంది. సత్యాగ్రహ ఉద్యమానికి ధన సహాయం కానీ ఏ ఇతర సహాయం కానీ అక్కర్లేదు. హింస మాటే వద్దు. వ్యక్తులకు వర్గాలకు ఇది ఉపయుక్తం. రాజకీయ రంగంలో కానీ గృహరంగంలో కానీ దీనిని ప్రయోగించవచ్చు. అందరికీ ఉపయుక్తం గనక అపజయమన్నది లేదు. స్త్రీలు పిల్లలు అందరూ దీనిని ఆచరించవచ్చు. హింసతో ఎదుర్కోలేని బలహీనులకు ఇది పనికి వస్తుంది అనడం భ్రమ. బలహీనులు దీనిని తలపెట్టనే లేరు. పశు ప్రవృత్తిని మించినది మానవునిలో ఉన్నదని, దానిని పశుత్వాన్ని నిరోధించవచ్చునని నిజంగా నమ్మేవారే సత్యాగ్రహోద్యమకారులు. ట్రాన్స్ వాల్లో 1907 చట్ట ప్రకారం జరుపుబడే పరిపాలన మాకు సమ్మతం కాలేదు. ఆ చట్టం రద్దు కావాలి. రెండే దారులు ఉన్నాయి. దెబ్బకు దెబ్బతీసి ప్రతిఘటించడము లేక శిక్షలను అనుభవించి చట్టాన్ని చేసిన వారి మనసులో మార్పు వచ్చేదాకా ఓర్పుతో ఉండడము. అనుకున్నది అయ్యేందుకు చాలా కాలం పట్టింది. సత్యాగ్రహ విధానాలు సరిగా అర్థం చేసుకోకుండా ఓర్పు తగ్గినప్పుడు శిక్షలను అనుభవించే బదులు దెబ్బతీయడం వగైరా తప్పులు జరిగాయి. ప్రధానంగా పేదరికం ఓర్చుకోవడం మహాకష్టం. ఉన్నది తిని లేకుంటే

మాడి ఉండడం ప్రజ్ఞులకు తప్ప అన్యులకు చేత కాదు. సరైన ఆత్మనిగ్రహం ఉంటే అలసత్వం ఉండదు. ప్రశిక్షణ ఉండాలి. ఆషామాషీగా వ్యవహరించకూడదు. అయినా ఈ ఉద్యమం జనసామాన్యానికి నచ్చింది. సత్యాగ్రహోద్యమకారులు తమకు తాము మాత్రమే కాదు ఇతరులకు కూడా పనికి వస్తారు. ఈ విద్య మహోన్నతమైనది. ప్రారంభిక శిక్షణ దీనితోనే ఆరంభం కావాలి. పిల్లలకు కూడా ఆత్మశక్తిని గురించి బోధ జరగాలి. దీనివలన జీవిత సంగ్రామంలో వారు తడబడరు. కోపాన్ని, ద్వేషాన్ని ప్రేమతో జయించే అలవాటు వారికి అబ్బుతుంది. మీరా భజన్స్.

ఈనాటి ఉదయరేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీరు వింటున్నారు 102.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ముందుగా హిందీలోను అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: and energy frameworks, regardless of political transitions. Suhas Ram, Akashwani News, Melbourne.
1: Prime Minister Modi, along with Australian Prime Minister Anthony Albanese, visited the iconic Melbourne Cricket Ground, MCG, today. Speaking on the occasion, Prime Minister Modi said his visit highlights the growing role of sports diplomacy in India-Australia relations.
2: Bharat Australia match ka romanch aur dusra ye ehsaas ki dono deshon mein cricket keval ek khel nahi lekin ek saaja junoon hai. लेकिन आज यहाँ कोई लास्ट ओवर फिनिश का प्रेशर नहीं है. आज यहाँ केवल खेल की खुशी है, हमारी मित्रता की गर्मजोशी है और फ्यूचर चैंपियंस की एनर्जी है.
1: Prime Minister Narendra Modi will arrive in Auckland today on a two-day visit to New Zealand on the third and last leg of his three-nation visit. Mr. Modi will hold talks with his New Zealand counterpart, Christopher Luxon. Both leaders will review the entire gamut of the bilateral relationship, which has seen significant progress in the last 2 years, especially in the areas of trade and commerce and defence. The visit to New Zealand will be the first visit by an Indian Prime Minister in 40 years. Mr. Modi will also interact with prominent business and sports personalities. In a reflection of the strong people-to-people ties that exist between India and New Zealand, the Prime Minister will address a large gathering of the Indian diaspora during the visit. New Zealand is celebrating Matariki, the Maori New Year, a time of hope, remembrance and new beginnings. On this auspicious occasion, Prime Minister Narendra Modi begins his historic two-day visit to New Zealand. The coincidence of these two events has added a special significance to the visit, with many seeing it as an opportunity to strengthen the bonds of friendship between India and New Zealand, rooted in shared cultural values and mutual respect. More from our correspondent.
3: The timing of Prime Minister Narendra Modi's visit could not have been more symbolic. As New Zealand celebrates Matariki, the rising of the Matariki star cluster marks the beginning of Maori New Year and inspires people to reflect on the past while looking forward with hope. Many Maori leaders believe that India and Maori culture share common values, respect for ancestors, family, nature, spirituality and community. These similarities provide a strong cultural foundation for deeper engagement between the two countries. Horn McGregor, a respected Maori leader who accompanied Prime Minister Christopher Luxon during his visit to India last year, says the relationship between India and New Zealand is built not only on trade and diplomacy but also on shared traditions and indigenous values. According to him, Prime Minister Modi's visit during Matariki sends a powerful message of friendship, respect and a shared vision for the future.
4: New Zealand and India are entering this new significant chapter together. I mean, it's the first visit by an Indian Prime Minister to New Zealand in 40 years, and I think that alone makes it really historic. But I really do hope that people remember it for something bigger, not just all of the meetings and the ceremonies and not just the speeches, but because it's marked the beginning of a new long-term partnership. And from a Māori perspective, I think the timing of Prime Minister Modi's visit really matters to us, because Prime Minister Modi's visit is during Matariki, which is our ancient Māori New Year.
3: As New Zealand celebrates a festival of renewal and India marks a historic diplomatic milestone, the convergence of Matariki and Prime Minister Narendra Modi's visit reflects not just a meeting of leaders, but a meeting of culture, tradition and shared aspirations, opening a new chapter in the partnership between the two nations. Manju Meena from Auckland, New Zealand for Akashwani.
1: This is Akashwani giving you the news. For quick news updates around the clock, follow us on our X handle at AIR News Alerts. And for details of stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Union Home Minister Amit Shah has said that a secure border, a prosperous border region and a vigilant society together can make the country secure. The Home Minister said this while addressing a conference of superintendents of police, SPs from border districts in New Delhi. More from our correspondent.
5: The Home Minister said the government is creating a robust system to make the country completely infiltration-free. Referring to the Vibrant Villages program, the Home Minister said that under the initiative, efforts are being made to prevent migration, create jobs and ensure 100% implementation of government welfare schemes. Mr. Shah said the government is fencing the over 1,600 kilometers long India-Myanmar border at a cost of 31,000 crore rupees.
6: With Akshit, Saklayan Akhtar, Akashwani News, Delhi.
1: Maharashtra Chief Minister Devendra Phadnavis has announced the formation of a 7-member committee headed by retired Supreme Court Justice Ranjana Desai to draft a uniform civil code for the state. He made the announcement in the Maharashtra Legislative Assembly yesterday. The committee will submit its report to the state government within the next 6 months. Heavy rainfall is expected to continue across Uttarakhand today. The Met Department has issued heavy to extremely heavy rainfall alerts for several districts. In view of the warning, schools and Anganwadi centres have been closed in many districts today. More from our correspondent.
7: According to the Met Centre, Dehradun, light to moderate rainfall accompanied by thunderstorm is likely in most parts of the state today. A red alert issued for Udham Singh Nagar, Nainital and Champawat districts. An orange alert has also been issued for Dehradun, Haridwar, Pauri and Bageshwar district, where heavy rainfall is expected. Other districts of the states are also likely to experience heavy rainfall at isolated places along with lightning and strong winds. In view of the warning, all government and private schools as well as Anganwadi centres have been closed today in Rudraprayag, Tehri, Chamoli, Champawat, Bageshwar, Dehradun, Nainital, Pauri, Uttarkashi and Haridwar district. Sakshi Singh, Akashwani News, Dehradun.
1: Former Iranian Supreme Leader Ayatollah Ali Khamenei has been laid to rest at the Imam Reza Shrine in Mashhad as thousands of supporters gathered to pay their final farewells. His eldest son, Sayyid Mustafa Khamenei, performed the ritual prayers. Ayatollah Ali Khamenei was killed in US-Israeli strikes on the 28th of February this year, triggering a widespread conflict across the West Asia region. In football, France stormed into the semi-finals of FIFA World Cup after defeating Morocco 2-0 in the first quarterfinal clash in Boston, USA. Here is a report.
8: Both the teams were goalless at half-time, but France took control in the second half with Kylian Mbappe scoring in the 60th minute and Ousmane Dembele doubling the lead in the 66th minute. Mbappe became the first player ever to score 20 World Cup goals before the age of 30. With this, France reached a third consecutive World Cup semi-final for the first time in history. Now Spain will face Belgium in the second quarter-final clash tonight. The remaining last 8 clashes will see Norway take on England, while defending champions Argentina will face Switzerland on Sunday morning. Chirag Jha from Sports Desk.
1: In men's cricket, hosts England defeated India by 9 wickets in the 4th T20 International at the County Ground in Bristol last night. With this, England clinched the 5-match series, taking an unassailable lead of 3-0, giving a major setback to the men in blue who have lost the second consecutive T20 International series. India's women's cricket team will create history today when they play the first test match at the iconic Lord's Cricket Ground in London against England. It'll be the first ever women's test to be held at Lord's. Led by Harmanpreet Kaur, India will look to make the occasion memorable in this historic encounter. The match comes after India's early exit from the T20 World Cup, providing the team with valuable preparation time. This will be the 16th test meeting between England and India women. England have won only once, while India have 3 victories, while the remaining 11 matches ended in draws. The last test between the two sides in England in June 2021 ended in a draw. And now, for a look at today's newspapers, it's over to Shagun.
9: Thank you, Sunil. Prime Minister Narendra Modi's three-nation tour is the top headline in most dailies. India secures landmark uranium deal with Australia, headlines in the Star Times. Three antiquities from Tamil Nadu dating back to 11th and 12th centuries are to finally come home with Australia, writes the Indian Express. Pakistan-occupied Kashmir is on the boil, with the Joint Awami Action Committee pledging to avenge Pakistani atrocities, reports the Asian Age. India Meteorological Department is extensively quoted in dailies on the latest news on monsoon. Monsoon has covered the entire country a day later than normal, announces IMD, is the headline in the Hindu. Deficit falls to 14%, writes the Times of India. And finally, the Pioneer reports that India may soon get a common police uniform after 77 years. And with that, it's back to you, Sunil.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. India and Australia agree to operationalize their civil nuclear cooperation agreement, paving the way for uranium exports to India. Prime Minister Narendra Modi to arrive in Auckland today on a two-day visit to New Zealand. Home Minister Amit Shah says, secure border, prosperous border region and vigilant society together can make the country secure. Maharashtra government formed seven-member committee to draft uniform civil code for the state. Iran's late Supreme Leader Ayatollah Ali Khamenei buried in Mashhad 4 months after US-Israeli strikes killed him. France storm into semi-finals of FIFA World Cup after defeating Morocco 2-0. And in men's cricket, England beat India by 9 wickets in 4th T20 International to take 3-0 lead in 5-match series. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
10: ఆకాశవాణి వార్తా వ్యాఖ్య వింటారు.
11: సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. వసుదైవ కుటుంబకం అనే దార్శనికతతో, సహకారసే సమృద్ధి అనే నినాదంతో భారతదేశ సహకార రంగం గత కొంతకాలంగా బలోపేతమయ్యింది. అట్టడుగు స్థాయి సహకార సంఘాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అప్పటి నుండి సహకార సంఘాలు ఉమ్మడి యాజమాన్యం, పరస్పర మద్దతు, సమ్మిళిత అభివృద్ధి సంస్థలుగా సేవలందిస్తున్నాయి. సహకార మంత్రిత్వ శాఖ 5వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జులై 6వ తేదీన ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. భారతదేశ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల డిజిటల్ పరివర్తన, గ్రామీణ సహకార మౌలిక సదుపాయాల విస్తరణ, పాడి, వ్యవసాయం, బ్యాంకింగ్, గ్రామీణ జీవనోపాధులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ సందర్భంగా పలు నూతన కార్యక్రమాలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థలోని దాదాపు ప్రతి రంగానికి విస్తరించి ప్రపంచంలోనే అతిపెద్దదైన భారతదేశ సహకార వ్యవస్థ క్షేత్రస్థాయి ఆర్థిక భాగస్వామ్యానికి వెన్నుముకగా నిలుస్తూ రైతులు, పాడి ఉత్పత్తిదారులు, మత్స్యకారులు, చేతి వృత్తుల వారు, కార్మికులను ఆదాయ అవకాశాలతో అనుసంధానిస్తోంది. గత 5ఏళ్లుగా భారతదేశ సహకార వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరివర్తనాత్మక సంస్కరణలను చేపట్టింది. ఈ సంస్కరణలు సహకార సంఘాలను మరింత ఆర్థికంగా చైతన్యవంతంగా, సమ్మిళితంగా, పారదర్శకంగా, డిజిటల్ సాధికారత కలిగినవిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాయి. సహకార మంత్రిత్వ శాఖను స్థాపించినప్పటి నుండి 152కు పైగా ప్రధాన కార్యక్రమాలు ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమాలు సాంప్రదాయ సహకార సంస్థలను ఆధునీకరించడంతో పాటు వృద్ధికి, వైవిధ్యీకరణకు కొత్త అవకాశాలను సృష్టించాయి. 2,925 కోట్ల రూపాయల బడ్జెట్తో దేశవ్యాప్తంగా దాదాపు 63,000కు పైగా పీఏసీఎస్లలో ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ సాఫ్ట్వేర్ను ప్రవేశపెట్టారు. ఇది పారదర్శకతను పెంచడమే కాకుండా 14 ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. 54,000కు పైగా పీఏసీఎస్లు ఇప్పుడు డిజిటల్ సేవా కేంద్రాలుగా మారి గ్రామీణ ప్రజలకు ప్రభుత్వ పథకాలు, విమాన, రైలు టికెట్లు, ఆధార్ సేవలను అందిస్తున్నాయి. 39,000కు పైగా సంఘాలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు విక్రయించే పీఎం కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా రూపొందాయి. ఇప్పటి వరకు 37,454 కొత్త బహుళ ప్రయోజన ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, పాడి, మత్స్య సహకార సంఘాలుగా నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,55,000కు పైగా గ్రామ పంచాయతీలలో పీఏసీఎస్లు ఉన్నాయి. 87,159కి పైగా గ్రామ పంచాయతీలకు పాడి సహకార సంఘాలు, 29,964కి పైగా గ్రామ పంచాయతీలకు మత్స్య సహకార సంఘాలు విస్తరించాయి. 145 పీఏసీఎస్లలో గోదాముల నిర్మాణం పూర్తయింది. ఈ గోదాములు 68,702 మెట్రిక్ టన్నులకు పైగా నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ గోదాములు స్థానికంగా నిల్వ చేసుకునే వీలు కల్పించడం, సరైన మార్కెట్ సమయపాలనను అందించడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించి రైతుల ఆదాయాలను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయి. సుమారు 4,200 పీఏసీఎస్లకు తక్కువ ధరకే మందులు అమ్మే జన ఔషధి కేంద్రాలు పెట్టేందుకు అనుమతులు లభించాయి. విధాన సంస్కరణలు సహకార సంఘాల ఆర్థిక పరిస్థితిని కూడా మెరుగుపరిచాయి. సహకార సంఘాలకు కార్పొరేట్ సంస్థలతో సమానంగా వ్యాపార వెసులుబాటు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం పన్నుల భారాన్ని తగ్గించింది. 1,00,000,000 నుండి 10,00,000,000 ఆదాయం గల సంఘాలకు సర్చార్జ్ను 12% నుండి 7%, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5% నుండి 15% తగ్గించడం గమనార్హం.

0: ఉపసంహరణ పరిమితిని పెంచుతూ నగదు ఉపసంహరణలపై టీడీఎస్ లేకుండా పరిమితిని 3 కోట్ల రూపాయలకు పెంచారు. గడిచిన 5 సంవత్సరాలలో సహకార మంత్రిత్వ శాఖ సహకార సంఘాలను సమ్మిళిత వృద్ధికి చోదక శక్తులుగా మార్చింది. పటిష్టమైన సంస్థలు, మెరుగైన సేవల పంపిణీ, విస్తృత డిజిటల్ వినియోగం క్షేత్రస్థాయి ప్రభావాన్ని పెంచాయి. విస్తరించిన మౌలిక సదుపాయాలు, మెరుగైన మార్కెట్ సదుపాయం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశాయి. సహకార సంఘాల నేతృత్వంలోని అభివృద్ధి ద్వారా ఇప్పుడు మహిళలకు, రైతులకు మరిన్ని గొప్ప అవకాశాలు లభిస్తున్నాయి. కేవలం రుణాలు ఇచ్చే సంస్థలుగా ఉన్న సహకార సంఘాలను సాంకేతికత జోడించి గ్రామీణ వృద్ధి కేంద్రాలుగా మార్చడం ద్వారా భారతదేశ సహకార ఉద్యమం వ్యవస్థాగతంగా, ఆర్థికంగా అత్యంత బలోపేతమవడం ఎంతో అభినందనీయం. సహకారం ద్వారా సమృద్ధి, భారత సహకార రంగంపై వార్తావ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎమ్మెల్యన్ మాధురి, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: మీరు వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
4: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్న వారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
8: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

మీరు వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో ఎంఎస్ గోపాలకృష్ణ గారి వయలిన్ వాద్యం వింటారు. ముందుగా గిరిపై నెలకొన్న సహనరాగం ఆదితాళం శ్రీ త్యాగరాజ స్వామి కీర్తన

మీరు ఇంతవరకు కన్నడ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ గోపాలకృష్ణ గారి వయలిన్ వాద్యం విన్నారు. మీరు వింటున్నారు 102.2 మెగాహెడ్స్ ఆకాశవాణి ఎఫ్ఎం నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు. ముందుగా పుష్ప చిత్రం నుంచి ఈ పాట

0: ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగుల కామరా
2: సై బాల్,
1: బుర్రద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
6: మీరు వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి FM. ఈనాటి నమస్తే అమరావతి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట బలగం. చిత్రం నుంచి రామ్మిర్యాల పాడారు.

0: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
1: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

0: మీరు ఇంతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. మీరు వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం. ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి డాక్టర్ గోపీచంద్, పరిచయకర్త ఎన్మణి.
1: దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డెర్మటాలజిస్ట్ డాక్టర్ డి గోపీచంద్ గారితో ముఖాముఖి వింటారు. ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో 10లో 6 మరణాలు దీర్ఘకాలిక వ్యాధుల వల్లే సంభవిస్తున్నాయని నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన పెంచి తగిన జాగ్రత్తలు తీసుకునేలా చేయాలనే సంకల్పంతో ప్రతి ఏటా జూలై 10వ తేదీని క్రానిక్ డిసీజెస్ అవేర్నెస్ డే, దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఈ వ్యాధుల గురించి మరిన్ని విషయాలు తెలియజేయడం కోసం మన స్టూడియోస్లో ఉన్నారు 30 సంవత్సరాల వైద్య అనుభవం కలిగి, కేవలం వైద్యుడుగానే కాకుండా ఆంటర్ప్రెన్యూర్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ డి గోపీచంద్ గారు. నమస్తే సార్.
2: నమస్తే మణిగారు. ఆల్ ఇండియా రేడియోలో మీతో, మీ ద్వారా శ్రోతలందరితో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు, అభినందనలు కూడా.
1: ఈ దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఈ జూలై 10 జరుపుకోవడానికి వెనుక ఉన్న కారణం ఏంటండి?
2: ఒక శతాబ్ద కాలం తీసుకునేటట్టయితే అప్పట్లో ఉన్న సమస్యలు ఇప్పుడు అసలు సమస్యగా కూడా చూడడానికి అవసరం లేనంత డెవలప్మెంట్లోకి వచ్చున్నాం. 1947 సమయం కాలమాన పరిస్థితులు తీసుకుంటే యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అప్పట్లో 33 దగ్గర ఉండేది. అంటే ఒక పిల్లాడు పుట్టినవాడు ఎంతకాలం బతుకుతాడా అంటే అప్పుడు ఉన్న వ్యాధులు, యాక్సిడెంట్లు అన్నీ చూసుకుంటే 33 ఏళ్ళు బతుకుతాడా అనేది ఒక అంచనా. వైద్య రంగంలో, సోషల్ రంగాల్లో జరిగిన ఆవిష్కరణలు ద్వారా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. మనిషి దీర్ఘకాలం ఉండగలగడం, ఏజింగ్ పాపులేషన్ కూడా పెరగడము, అండ్ వస్తున్న టెక్నాలజీ ఇష్యూస్, వీటన్నిటి వల్ల దీర్ఘకాలంగా ఒక సమస్య ఉండడము లేదు మాటిమాటికి రావడం అనేది ఇట్ బికేమ్ ఎన్ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇదివరకు ఉన్న విరేచనాలు, వాంతులు, జ్వరాలు అలాంటి ఇన్ఫెక్షన్స్ మీద చాలా వరకు జయం సాధించాం కాబట్టి వాటన్నిటి తర్వాత వస్తున్న ఎవల్యూషన్లో మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజ్. ఒక సమస్య దగ్గొచ్చిందంటే మందుల షాప్ వాడికి వెళ్తే సిరప్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది, కానీ మాటిమాటికి వస్తుందంటే దానికి డాక్టర్ కావాలి, లేకపోతే ఆలోచన అవగాహన కావాలి. లేదు వారం రోజులు ఉండి తగ్గిపోయిందనే దానికి అంత టెన్షన్ ఉండదు. అదే 6 నెలలు సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, ఆ ఇబ్బంది ఏదైనా సరే దీర్ఘకాలం ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది.

0: ఇబ్బంది చిన్నదవ్వచ్చు, కానీ ఎక్కువ కాలం ఉండడం వల్ల క్వాలిటేటివ్గా అది ఒక సమస్యగా వ్యాకులతగా మారచ్చు. సో వీటన్నిటి గురించి సమాజంలో అందరూ ఓన్లీ సఫర్ అవ్వడం కాదు, దానివైపు సొల్యూషన్ వైపు ఉండాలి, సొల్యూషన్స్కి సంబంధించిన ట్రయల్స్ వైపు ఉండాలి, ఆ జరుగుతున్న రీసెర్చ్లో ఉన్న ఫైండింగ్స్ అంతా కూడా జనాల్లోకి రావాలి అన్న కారణం కోసం ఈ మధ్య కాలంలో ఈ జూలై 10వ తారీఖుని దీర్ఘకాలిక వ్యాధులు విషయాల గురించి స్పెసిఫిక్ డేగా డిక్లేర్ చేసి ఆ రోజు ఆలోచనలు, సమాలోచనలు, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ ఇలాంటి మల్టీమీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలందరికీ సమస్య గురించి గుర్తించడం, సమస్య గురించి చేస్తున్న ప్రయత్నాలని గమనించడం, కొంత ప్రయత్నించడం అన్న విషయాల్లోకి చేయాలి అన్న దృక్పథంతో క్రానిక్ డిసీజెస్ అండ్ ఎయిల్మెంట్స్ డేగా డిక్లేర్ చేయబడింది. అందులో భాగంగా ఈరోజు మీతోటి ఈ విషయం గురించి చర్చించడం కూడా ముదావహం.
1: క్రానిక్ డిసీజెస్, దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఏంటండి?
0: సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అంటాం కదండి, పేరులోనే అర్థం ఉంది. అన్నట్టుగా దీర్ఘకాల వ్యాధులు అనేవి, వ్యాధి ఏదైనా సరే దీర్ఘకాలం ఉండడము అన్నది ఒక క్వాలిటీగా ఉన్నప్పుడు దట్ బిలాంగ్స్ టు దిస్. సో వైద్యపరంగా తీసుకునేటట్టయితే 3 పదాలు వింటాం సాధారణంగా. ఎక్యూట్, ఇప్పుడే వచ్చింది. సబ్ ఎక్యూట్, ఈ మధ్య కాలంలోనే వచ్చింది. క్రానిక్, చాలా కాలం నుంచి ఉంది, లేదు వస్తూ పోతూ ఇబ్బంది పెడుతున్నది. ఇది ఇందులో ఈ ఎక్యూట్, సబ్ ఎక్యూట్, క్రానిక్ అనేది నేను ఒకలా అనుకోవచ్చు, మీరొకలా అనుకోవచ్చు, ఇంకొకళ్ళు ఇంకొకలా అనుకోవచ్చు. సో ఇలాగా ఎవరి దృష్టిలో వాళ్ళు అన్నట్టుగా ఉండేటట్టయితే ఒక మనకి ఒక స్టాండర్డైజేషన్ తర్వాత వచ్చే ఒక సీరియస్నెస్ అండ్ ఎఫర్ట్ రాదు. కాబట్టి జనరల్గా మెడికల్గా ఉండే పారిభాషికంలో ఉండే విషయంగా తీసుకుంటే ఎక్యూట్ అనేది లెస్ దెన్ వీక్, ఈ 2-3 రోజుల్లో, వారం రోజుల్లో జ్వరం, తలనొప్పి, టెన్షన్, కంగారు ఏదైనా సరే ఉన్నది, వారం రోజులు, ముందర అంతగా లేదు క్లియర్గా. సబ్ ఎక్యూట్ అనేది 3 వీక్స్ టు 3 మంత్స్, 3 వారాల నుంచి 3 నెలల లోపే డ్యూరేషన్. ఏ లక్షణమైనా, ఏ కంప్లైంట్ అయినా, తలనొప్పి కానీ, టెన్షన్ కానీ 3 నెలల పైబడి, 90 రోజుల పైబడి ఉంటే దాన్ని క్రానిక్ అంటాం. నడునొప్పి వచ్చింది, ఇట్ 3 నెలల పైబడి, 90 రోజుల పైబడి ఉంటే దాన్ని క్రానిక్ అంటాం. నడునొప్పి వచ్చింది, ఇట్ కెన్ బి ఎక్యూట్, నిన్న పట్టేసింది, నిన్న ప్రయాణం చేసి వచ్చా పట్టేసింది, నిన్నటి నుంచి పట్టేసింది, కారణం ఏమన్నా సరే. అదే ఒక 2-3 వారాలుగా అలాగే నొప్పిగా ఉంది, దట్ ఈస్ సబ్ ఎక్యూట్. 3 నెలలు పైబడి ఉంది, అది క్రానిక్ బ్యాక్ ఏక్. సో 3 నెలలు పైబడి ఉంటే దాన్ని క్రానిక్ సిటీలోకి వేస్తాం. బయలాజికల్గా, కెమికల్గా, ఫిజికల్గా, కైనమాటిక్గా, ఎర్గనామిక్గా, హ్యూమన్ బాడీ ఈజ్ ఎ వెరీ సుప్రీం మెషిన్. ఏ కొత్త సీజనల్ ఛాలెంజెస్ కానీ, ప్రయాణాలు వాటికి కానీ కూడా అడాప్ట్ అవ్వగలదు, అడాప్ట్ చేసుకోగలదు, ఇంప్రూవైజ్ అవ్వగలదు, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోగలదు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా, టెన్షన్ వచ్చినా కూడా బాడీ దాన్ని గమనించి సెల్ఫ్ కరెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. మన కాన్షియస్ లెవెల్లో కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. కాబట్టి 3 నెలలు పట్టింది, ఇంకా ఉంది అంటే సమస్య అయినా పెద్దదై ఉండాలి, జటిలమై ఉండాలి, బాడీలో దాన్ని సాల్వ్ చేసుకునే కెపాసిటీలో కాంప్రమైజ్ అయి ఉండాలి, ఆర్ ఇంకొకటి ఏదో జరుగుతోంది మనం గమనించాలి. సో దీర్ఘకాలికత అని వచ్చేటప్పటికీ ఏ విషయమైనా 90 రోజులు మించి కంటిన్యూస్గా ఇబ్బంది పెట్టినా, 90 రోజులు దాటిన తర్వాత ఇంకా మాటిమాటికి వస్తుందన్న, దట్ కమ్స్ అండర్ క్రానిక్.
1: 90 రోజులు అయిపోయినా కూడా తగ్గకుండా ఉండిపోయి ఒక వ్యాధి దీర్ఘకాలిక వ్యాధిగా మారడానికి గల కారణాలు ఏంటండి?
0: ఇప్పుడు ఎందుకు 90 రోజులు పైబడినా ఎందుకు ఉండిపోయింది, లేదు వెళ్ళినా మళ్ళీ ఎందుకు వచ్చేస్తోంది అని చూసుకుంటే 3 కేటగిరీస్లో అనుకుంటే, 1 కారకం, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, అలాంటి ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏజెంటా, లేదు కర్మ అంటే సెల్ఫ్గా ఏదైనా జెనెటిక్గా కానీ బాడీలో ఏదన్నా ఒక లోటు ఉంది, అది వంశపారంపర్యం, విచ్ ఎవర్ జెనెటిక్గా ఉన్నది, ఆర్ మ్యూటేషన్ వల్ల కానీ. కర్మ, మన అలవాట్ల వల్ల మనం చేసుకునే విషయాలు, అది అలవాట్లు అనేది, కర్మ అనేది మనం ఇండివిజువల్గా మైక్రో లెవెల్, మీరు నేను అన్నట్టుగా మన లెవెల్లో ఉండొచ్చు, లేవడం, లేకపోవడం, రాత్రి 2 దాకా ఫోన్లో ఉండడం, వేక్ఫుల్నెస్ కూడా సరిగ్గా లేదు, మనం చేసుకునే పనులు, పద్ధతులు, అలవాట్లు, విషయాలు, వ్యవహారాలు, వీటి వల్ల కూడా ఒక ప్రాబ్లం ఎక్కువ కాలం ఉండడానికి, రిపీట్ అవుతూ ఉండడానికి ఒక కారణం అవుతుంది.
1: దీర్ఘకాలిక వ్యాధుల్లో మేజర్ ఏంటండి?
0: మెడికల్ గా లైఫ్ స్టైల్ ఇల్నెసెస్ అనేది పెద్ద కేటగిరీగా తయారైంది. మనిషికి ఉన్న అలవాట్లు, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఉన్న అలవాట్లు, అండ్ సమాజపరంగా వస్తున్న డిఫరెంట్ ఇండస్ట్రీస్లో ఉంటున్న వాటి వల్ల వచ్చిన రెవల్యూషన్స్ టెక్నాలజీస్ వల్ల వచ్చిన జీవన విధానంలో మార్పుల వల్ల కొత్త సమస్యలు రావడం. సో ఫుడ్ ఉంది కానీ ఎనర్జీ ఎక్స్పెండిచర్ లేదు, దీనివల్ల కెలరీ ఇన్పుట్ ఉంటుంది, నడక లాంటి అవుట్పుట్ సంబంధించిన పనులు లేవు. సో ఒబేసిటీ అనేది ఒక మేజర్ ఇష్యూ అయింది. దానివల్ల సమస్య కారణం తెలియకుండానే సడన్ డెత్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ 50, 40, 30. జీవన విధానంలో వస్తున్న మార్పుల వల్ల ఈ దీర్ఘకాలికత ఇలాంటివి ఎక్కువ కాస్ట్ అవుతుంది టు ద నేషన్, టు ద ఫ్యామిలీ, టు ద ఇండివిజువల్. సో దీని గురించి అంతే సీరియస్నెస్తో మెడికల్ విషయాలు, బీపీ షుగర్ అంటే లేకపోతే హార్ట్అటాక్ అంటే ఎంత సీరియస్గా చూస్తారో అంత సీరియస్గా అంత ఇంటెంట్గా చూడాల్సిన అవసరమైన విషయంగా రూపు మారింది.
1: సార్, ఇప్పుడు ప్రస్తుతం నేటి సమాజంలో దీర్ఘకాలిక వ్యాధులు అనేవి మేజర్గా ఏంటండి?
0: సో వీటిని మనం రెండు రకాలుగా చూడొచ్చు. సాధారణంగా ఉన్నవి, సాధారణం కానివి. సాధారణంగా అందరం వినేవి దీర్ఘకాల వ్యాధులు విషయాలు అనుకుంటే వ్యాధుల్లో షుగరు, బీపీ, థైరాయిడ్, రిమాటిక్ ఇలాంటివి సాధారణంగా వినే దీర్ఘకాలం. అలాగే అరుదు కాదు కానీ దీన్ని ఇప్పటిదాకా నోటీస్ చేయలేదు. ఇందాక మీరు అడిగిన ప్రశ్న లైఫ్ స్టైల్ కండిషన్స్ గురించి అన్నారు, అది అరుదు కాదు కానీ దాని మీద అటెన్షన్ అంతలా లేదు. అలాంటిది ఈ చైల్డ్హుడ్ ఒబేసిటీ. దీనికోసమే గవర్నమెంట్లో కూడా కొంతకాలంగా వస్తున్న దాంట్లోనే ఫిట్ ఇండియా అనేది కూడా ఒక ఫోకస్ తీసుకురావడం కోసం గవర్నమెంట్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు వాటి గురించి జరుగుతున్నాయి. ఇంకా సంబంధించి అరుదైనవి, ఇది ఒక మెడికల్గా క్యూరియాసిటీ ఉండొచ్చు, ఇండివిజువల్స్లో టెన్షన్ ఉండొచ్చు, స్టడీలో రీసెర్చ్ వాళ్ళందరికీ కూడా చాలా రిలెవెన్స్ ఉండొచ్చు. వీటిని సిండ్రోమ్స్ అంటాం. సిండ్రోమ్స్ వాటి గురించి తెలియదు, ఇది డిసీజ్ కాదు. సిండ్రోమ్ ఈజ్ నాట్ ఏ డిసీజ్, క్లస్టర్ కండిషన్స్, కొన్ని లక్షణాలు కలిపిన దాన్ని అంటారు. వీటికి మెడికల్ భాషలో కూడా ఒక పదం ఉంది, తెలియని దానికి కూడా ఒక పేరుంది. ఇడియోపతిక్ అనేది ఒక వర్డ్. ఇడియోపతిక్ హైపర్ టెన్షన్, ఇడియోపతిక్ గట్టెట్ హైపోమెలనోసిస్. తెల్ల మచ్చలు చిన్నవి ఉంటాయి, అన్ని తెల్ల మచ్చలు విటిలిగో కాదు, బొల్లి కాదు, పొరపొరలు వచ్చేవన్నీ కూడా సోరియాసిస్ కాదు, బట్ అది ఇంకొక వేరే మేబీ టాపిక్ అవ్వచ్చు. ఈ ఇడియోపతిక్ అనే పదం అనేది మెడికల్ భాషలో కారణం తెలియదు, లక్షణం కానీ ఎఫెక్ట్ కానీ పడుతుంది. సో డౌట్ మీద ట్రీట్మెంట్ చేద్దాం లేదు లక్షణాన్ని మేనేజ్ చేద్దాం అనేది ట్రీట్మెంట్ అప్రోచ్ అవుతుంది. సో ఈ

0: రిస్క్ అయ్యి ఉండింది కొంతకాలం కింద ఎప్పుడైనా, లేదు ఫ్యామిలీలో ఎవరికైనా ఉండింది, ఫ్యామిలీలో ఎవరికో క్యాన్సర్ ఉండింది, ఫ్యామిలీలో ఎవరికో స్ట్రోక్ వచ్చింది, వీళ్ళకి ఇప్పుడు కొత్తగా ఏమైనా లక్షణాలు వస్తున్నాయంటే అలాంటిది కొంచెం డీటెయిల్గా కొంచెం తరవుగా చూడాల్సిన అవసరం ఉంది. అంటే నోన్ రిస్క్ ఏదర్ హిస్టరీ వైజ్ ఆర్ లైఫ్ స్టైల్ వైజ్ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని కొంచెం గమనింపులోకి తీసుకుంటూ ఉంటుంది. అందరికీ కాదు, వాళ్ళకి మాత్రమే.
1: దీర్ఘకాలిక వ్యాధికి 7 దశలు ఉన్నాయి అంటారు, ఏంటండి ఆ 7 స్టేజెస్?
0: ఈ 7 స్టేజెస్ అన్న, కొంతమంది 8 స్టేజెస్ అంటారు, కొంతమంది 3, కొంతమంది డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి. ఏదైనా సరే టోటల్ డ్యూరేషన్, ఈ సమస్య వచ్చింది అనేది ఒక్కొక్కసారి తెలీదు, ఒప్పుకోరు, గమనించరు. ఈ గమనించకపోవడం నుంచి, ఒప్పుకోకపోవడం నుంచి సమస్యతో సహజీవనం లేదు సమస్యని గెలవడం, ఈ ఫేజెస్ అందరూ అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ మోడల్స్ ఉన్నాయి. ఆ మోడల్స్ ఉన్న వాటిలో మీరన్న 7 స్టేజెస్ అనేది ఒక టూల్. ఈ 7 స్టేజెస్ అనేది ఆర్ ఇలాంటి స్కేల్స్ ఏవైనా సరే, దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ట్రీటింగ్ పర్సన్, ట్రీటెడ్ పర్సన్ అండ్ ద ఫ్రెండ్ ఆఫ్ ట్రీటెడ్. సో ఇప్పుడు నౌ కమింగ్ టు మీరు 7 స్టేజెస్, సమస్య, సమస్యతో సహజీవనం లేదు గెలుపు, ఇవి 1 అండ్ 7 అనుకుంటే మధ్యలో ఉండేవి. ఇది వ్యాధుల పరంగా అనుకునేటట్టయితే ఫస్ట్ ది డినైల్. ఎవరైనా డయాబెటీస్ టెస్ట్ చేసుకున్నారు, నాకు డయాబెటీస్ లేదు, నాకు టెస్ట్ ఏదో తప్పు వచ్చింది ఆ ల్యాబ్ మీద నమ్మం, లేదు ఇంకొకటి ఏదైనా డయాగ్నోసిస్ ఏదో చెప్పారు, టెస్ట్ రిపోర్ట్ వేరే వచ్చింది, డినయల్ కాదు అనుకోవడం మొదటిది. తర్వాతది ప్లీడింగ్, అలా కాదు ఏదో చేద్దాం ఎవరో కొలీగ్ వాళ్ళు అన్నారు ఆ రిపోర్ట్ అయినా వచ్చింది కదా ఏంటి అనుకోవడం, కొంత ప్లీడింగ్ అలా కాదులే అనుకోవడం, కాదు నుంచి కాదులే. తర్వాత బార్గెనింగ్ అండ్ డెస్పరేషన్, కాదులే దగ్గర నుంచి అంత కాదులే అవ్వచ్చు కానీ అది ఇంకొకళ్ళకి, నాకు ఇప్పుడు బాగానే ఉంది, నాకు ఇప్పుడు తలనొప్పి లేదు, ఏం లేదు, బీపీ అన్నారు కానీ నాకేమీ కంప్లైంట్ లేదు కాబట్టి బార్గెనింగ్ అప్పుడేం చేసుకున్న దానిలో ఉంటే. తర్వాత వచ్చేటప్పటికి యాంగర్, ఇప్పుడు పోలేదు కాబట్టి ఎవరైనా టాపిక్ తెచ్చినప్పుడు చికాకు వస్తుంది మళ్ళీ, ఎందుకంటే సెల్ఫ్ డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి అవతల టాపిక్ ఎవరైనా తెచ్చిన వాళ్ళకైనా వాళ్ళ మీద కోపడ్డం, యాంగర్. ఇంకా కోపం మించి ఇంకేం చేస్తారు, ఇంకా నెక్స్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి ఇరిటేషన్, దాని తర్వాత ఎక్స్ప్లోరేషన్ అండ్ యాక్సెప్టెన్స్. అప్పుడు ఎస్ ఇట్ ఈస్ దేర్ నౌ లెట్ మీ ఫైండ్ అవుట్, అక్కడ దాంతో యాక్సెప్ట్ చేయడం కానీ దాన్ని విన్ చేయడానికి ఏదైనా చేయడం కానీ మొదలవుతుంది. సో దీస్ ఆర్ ద 7 స్టేజెస్. కాదు, కాదులే, అంత కాదులే, కోపం, చికాకు, వెతుకులాట, ప్రయత్నం, డిసీజ్ సంబంధించిన 7 స్టేజెస్. కానీ వింటున్న శ్రోతల్లో వాళ్ళు స్టేజెస్ ఎక్కడున్నారనుకుంటే ఇవి ఇదే ఆర్డర్లో అందరికీ అవుతాయని కాదు, కానీ సాధారణంగా జరిగే ట్రెండ్.
1: సార్ ఇప్పుడు 7 స్టేజెస్ చెప్పినప్పుడు చివరి స్టేజ్లో మీరు అన్నారు ఇదర్ వ్యాధితో నెగ్గడము ఆర్ వ్యాధితో సహజీవనం అన్నారు, అంటే ఈ దీర్ఘకాలిక వ్యాధుల్లో చికిత్సకి లొంగకుండా ఉండేవి కూడా ఉంటాయనే కదండి?
0: తప్పకుండా, కొన్నిటికి సొల్యూషన్స్, దీర్ఘమైన వ్యాధులు సొల్యూషన్ ఉండదా అంటే ఇప్పుడు ఉండకపోవచ్చు. ఒకప్పుడు సొల్యూషన్ లేని సమస్యలకి మనం మధ్యలో సొల్యూషన్స్ బోల్డ్ కనుక్కున్నాం, ఆ సొల్యూషన్స్ మనకి పనికి వస్తున్నాయి, అలాగే ఇప్పుడు ఉన్న వాటికి ఇప్పుడు సొల్యూషన్ లేకపోవచ్చు. ఒకవేళ సొల్యూషన్ ఉన్నా ఇంకొక కొత్త ఛాలెంజ్ అని తీసుకురావచ్చు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూయింగ్ థింగ్, ఎవల్యూషన్ థింగ్.
1: సార్ ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల చికిత్సలో అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం వీటి పాత్ర ఏంటండి?
0: సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ జనాల్లో కూడా ఒక నానుడు ఉంది, మెడికల్లో ఎలా ఉన్నా సరే ప్రజల్లో అక్యూట్ సమస్యలకి, ఎమర్జెన్సీ, క్యాజువాలిటీ, యాక్సిడెంట్స్, సర్జరీస్ ఇలాంటి వాటికి అలోపతి బాగా పనిచేస్తుంది. దీర్ఘకాల వ్యాధులు, వాతం జబ్బులు, వీటన్నిటికీ కూడా ఆయుర్వేదిక్, హోమియోపతిక్లో చాలా బాగా మందులు ఉంటాయనేది జనాల్లో ఉన్న ఒక అభిప్రాయం. బట్ సిస్టంలో అలా ఉండదు. అలోపతిలో కూడా క్రానిసిటీ, ఇప్పుడు చెప్పిన డిస్కషన్ డిస్క్రిప్షన్ ఉంది, అక్యూట్, సబ్ అక్యూట్, క్రానిక్, ట్రీట్మెంట్ అండ్ మేనేజ్మెంట్, రెస్టోరేషన్ అండ్ రీహాబిలిటేషన్, ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన అలోపతి కాదు, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో కూడా ఉన్నవి. అట్ ద సేమ్ టైం రిపీటెడ్గా వస్తున్నాయి, క్రానిక్గా ఉంటున్నాయి విషయంలోని ఆయుర్వేదిక్ అయితే రోగ లక్షణాల మీద రూట్ కాజ్కి వెళ్ళి పనిచేస్తుంది, హోమియోపతి నెమ్మదిగా పనిచేస్తుంది కానీ నెమ్మదిగా అన్నీ తగ్గిస్తుంది, ఇలాంటివన్నీ ఉండడం అనేది మెడికల్ వైపు వచ్చేటప్పటికీ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఛాలెంజెస్ విచిత్రంగా ఉంటాయి. అంటే ఒక మందుకు సైడ్ ఎఫెక్ట్ వచ్చింది అనుకోండి అలోపతిలోని, అది డాక్టర్ మీద కూడా కోపంగా రావచ్చు. వేరే హోమియోపతి వాడుతూ లక్షణాలు నొప్పులు పెరిగాయి అనుకోండి, లేదు లేదు ముందర కొంచెం పెరిగి తర్వాత తగ్గుతాయి అనుకుంటారు. ఇది ప్రజల్లో ఉండొచ్చు కానీ వైద్యుల పరంగా తీసుకుంటే ఇది ఒక ఛాలెంజ్, బట్ ఇట్ మేనేజ్ చేయాల్సి వస్తుంది. అలాగే వీటన్నిటితో పాటు ఆయుర్వేదం గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి. అలోపతి ఈజ్ వన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఇట్ ఈస్

0: నాట్ ది ఓన్లీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ అండ్ బెస్ట్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సిస్టమ్స్. మనిషి ఎక్కడెక్కడ ఉన్నాడో అక్కడ తన అబ్జర్వేషన్స్ అవన్నీ ఉన్నాయి. ఆయుర్వేదం ఈజ్ మోర్ దెన్ జనరల్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఆయుర్వేదం ఆయుర్ లైఫ్ సంబంధించింది. ఈవెన్ అలోపతిలో కూడా హెల్త్ డెఫినేషన్ అనేది జబ్బు ఇంజరీ లేకపోవడం మాత్రమే కాదు, హెల్త్ ఈజ్ నాట్ ద మియర్ అబ్సెన్స్ ఆఫ్ సిక్నెస్ ఇల్నెస్ అండ్ ఇంజరీ, బట్ ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్ డూయింగ్ వెల్ ఇన్ ఫోర్ డైమెన్షన్స్, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. ఇది అలోపతిలో ఉన్న డెఫినేషన్. ప్రాక్టీస్లో కనిపిస్తుంది అంటే అది వేరే విషయం. జీవితం బాగుండాలి అన్నది ఫోకస్తో వచ్చిన సైన్స్ ఆర్ ఓరియంటేషన్ అనుకుంటే ఆయుర్వేదం అనేది ఇట్ ఈస్ మచ్ మోర్ ఎక్స్పాన్సివ్. సో ఆయుర్వేదిక్, అలోపతిక్, హోమియోపతిక్, డిఫరెంట్ సైన్స్ వీళ్ళందరూ కలవకపోవడం వల్ల ఎవరికి వాళ్ళకి కొంత డిఫెన్సివ్ నేచర్ లాంటిది వచ్చిందని అనుకోవచ్చు, నా అభిప్రాయం. అట్ ద సేమ్ టైం మనకి భారతదేశంలో ప్రస్తుత గవర్నమెంట్ వైద్య విధానం వాటిట్లో చూసుకునేటట్టయితే ఈ హోలిస్టిక్ మెడిసిన్, ఇంటిగ్రేషన్ మెడిసిన్, ఆయుష్ సిస్టమ్స్, అదే ప్రైమరీ హెల్త్ సెంటర్లోని అలోపతి డాక్టర్ ఉంటారు, హోమియో ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు, జనాలు ఎవరికి కావాలంటే వాళ్ళని చూసుకోవచ్చు అనేది కొంత సిస్టమ్స్గా వస్తుంది. అఫ్ కోర్స్ ఇవి బేబీ స్టెప్స్. సో ఐ బిలీవ్ దట్ సచ్ ఎఫర్ట్స్ ఇనిషియల్గా ఎలా ఉన్నా కూడా కలవడం అంటూ జరుగుతుంది. మీరేం ట్రీట్మెంట్ చేస్తారు, మేమేం ట్రీట్మెంట్ చేస్తాం, మీ ట్రీట్మెంట్ మా ట్రీట్మెంట్ కలుస్తుందా, దేనివల్ల బెనిఫిట్ వచ్చింది, దేనివల్ల కొంత స్వాంతం వచ్చింది, టెన్షన్ తగ్గింది, కాన్ఫిడెన్స్ పెరిగింది, నెక్స్ట్ స్టెప్ వచ్చింది. కమింగ్ డెకేడ్లో, రాబోతున్న దశాబ్దంలో ఈ ట్రయల్స్ వల్ల, ఆయుష్ అనే ట్రయల్స్ వల్ల, మిగతా వాటికి ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని మిగతా అన్ని రంగ వైద్య బృందాలని కనుక్కొని ఒక నేషనల్ కాన్ఫరెన్స్, స్టేట్ కాన్ఫరెన్స్, ఇంటర్ మెడికల్ స్పెషాలిటీ కాన్ఫరెన్సెస్, రీసెర్చ్ ఆర్టికల్స్ ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయడం, మెడికల్ కాలేజెస్లోనే ఇలాంటివి చేయడం ఉండేటట్టయితే రాబోయే దశాబ్దంలో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎవ్రీవన్ ఈజ్ గుడ్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ద క్లయింట్ అండ్ ద అటెండెంట్స్. అందులో వీళ్ళందరూ ఒక టీమ్ ప్లేయర్స్గా రావడానికి, జరగడానికి ఆస్కారం ఉంది. మనం ఆ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేది అనుకోవచ్చు. వాటన్నిటిలో దీర్ఘకాల వ్యాధులు అనేది ఓవర్లుక్ అవ్వకూడదు, వన్ ఆఫ్ ద టాప్ ప్రయారిటీస్లోకి రావాలి. చేస్తున్న ఇంటర్వ్యూ ప్రయోగం అనేది దానికి దోహదపడాలి అని అనుకుంటున్నాను.
1: ఇప్పుడు ఈ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉండాలి అంటే ఒక మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి?
0: రాకుండా ఏం చేస్తాం అనేటట్టయితే వీటికి గమనింపు, డాక్యుమెంటింగ్ రాయడం అండ్ రివ్యూ, ఈ మూడు రాకుండా కూడా చేసుకోవడానికి ఉంటుంది. సో గమనింపు, లైఫ్ స్టైల్ వల్ల ఇవన్నీ వస్తున్నాయని చూస్తున్నాం. సో బరువు పెరుగుతున్నారు, సో దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ అన్నీ, బీపీ, షుగరు, మిగతా ఇష్యూస్ అన్నీ చూస్తున్నాం, పీసీఓ ఇవన్నీ కూడానే. హైట్ వెయిట్కి తగ్గట్టుగా ఉండడం కానీ, వెయిట్ బాగానే ఉంది కానీ బాడీ ప్రొపోర్షన్ సరిగ్గా లేదు, బాడీ ప్రొపోర్షన్ అంతా ఉన్నట్టుంది కానీ సీనియర్ పరిగెట్టినంత ఆమాత్రం ఫిట్నెస్ యంగ్స్టర్స్కి లేదు, ఇలాంటివన్నీ గమనించడం. సో గమనించడం అంటూ వస్తే ఏదో ఒకటి చేస్తాం, ఒక షూ కొనుక్కుంటాము, బీచ్కి వెళ్తాము, నడుస్తాము, కలుస్తాము, ఏదైనా సరే. దాన్ని ఏదో ఒకటి డాక్యుమెంట్ చేయడం దాని గురించి, సో సెల్ఫ్ డైరీ రాసుకోవడం కానీ, జర్నల్ రాసుకోవడం కానీ చేయడం కానీ, దెన్ రివ్యూ చేయడం టైం టు టైం, అప్పుడు అలా ఉండింది, ఇలా చేసాము, తర్వాత రిజల్ట్ వచ్చిందా, బ్యాక్ వెళ్ళామా లేదా అన్నది. డిఫరెంట్ కార్పొరేట్స్, డిఫరెంట్ కంపెనీస్, క్యాంపసెస్ టేకింగ్ దిస్ యాజ్ ఇనిషియేటివ్, మీరు ఇప్పుడు ప్రోగ్రామ్ చేస్తున్నట్టుగానే. సో యాన్యువల్ చెకప్స్, జనరల్గా ఫిట్నెస్ కూడా చెకప్స్, మెడికల్ చెకప్స్ నుంచి ఫిట్నెస్ చెకప్స్ అనే దాంట్లోకి మార్పు చేయగలిగితే దట్ విల్ బి గివింగ్ 360 degree బెనిఫిట్స్ టు ద ఎంటైర్ లైఫ్. సో స్టాఫ్ కూడా కొంచెం బెటర్ పనిచేస్తారు. ట్రావెలింగ్, మీటింగ్ పీపుల్, ఎక్స్ప్లోరింగ్ ఇలాంటి విషయాలు, హాబీ క్లబ్స్లోకి ఉండడము, లేదు ట్రెక్కింగ్ గ్రూప్స్ కానీ ఇలాంటి వాటిలోకి వెళ్ళడం, లేదు కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, రీడర్స్ క్లబ్స్ అని, వీటన్నిటికీ ఏదైనా పార్టిసిపేషన్ చేయడంలోని న్యాచురల్గా ఏదో ఒక డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్ వచ్చినప్పుడు ప్రివెన్షన్కి ఎక్కడో చోట సొల్యూషన్స్ కానీ, ట్రయల్స్ కానీ, ఎంకరేజ్మెంట్ కానీ దొరికే అవకాశం ఉంది. సో గమనింపు, డాక్యుమెంటింగ్, రివ్యూ, అదర్వైజ్ ట్రావెల్ అండ్ ఎక్స్ప్లోర్. ఇవి చేసేటట్టయితే రాకుండా ఉంచవచ్చు. పర్టికులర్గా ఎవరికైతే నోన్ రిస్క్ పాయింట్ ఉందో వాళ్ళకి, లైఫ్లో కానీ, జీవన విధానంలో కానీ, ఒక ఫ్యామిలీ హిస్టరీలో కానీ, వృత్తి, ఆక్యుపేషనల్ రిస్క్ అంటాం. ఇప్పుడు వెటనరీలో పనిచేస్తున్నారంటే డాగ్ బైట్ అనేది వాళ్ళకి ఒక ఆక్యుపేషనల్ రిస్క్, డెఫినెట్గా దానికి వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేస్తారు, సో ఇంక టెన్షన్ లేదు. కుక్క కరిస్తే నొప్పి ఉండొచ్చు, చీమకూరుపు రావచ్చు, రేబీస్ అయితే రాదు, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా ప్రాపర్గా. సో పని మానేయటం లేదు. ఆక్యుపేషనల్ రిస్క్ కూడా మనకు తెలిస్తే, సో ఇంట్లో ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఇంకొకరికి ఎర్లీగా ఏదైనా డౌట్ వచ్చింది, సో అలాంటి వాళ్ళు రాకుండా ఉండడానికి గుడ్ హెల్తీ లైఫ్ స్టైల్, ఫుడ్లో పరంగా ఫ్రూట్స్ ఇలాంటివి అన్నీ కూడా కాంపనెంట్స్ పెట్టుకోవడం, యాక్టివిటీలో కొంచెం బీయింగ్ యాక్టివ్ అండ్ టైం టు టైం ఫిట్నెస్ చెకప్, ఫంక్షనల్ టెస్ట్స్ అంటారు వీటన్నింటి. ఇప్పుడు ఇవన్నీ ఎమర్జ్ అవుతున్నాయి, వీటిని వాడుకునేటట్టయితే రాకుండా ప్రివెన్షన్ కూడా కొంతవరకు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న నాలెడ్జ్, ఇప్పుడున్న ఎబిలిటీస్, స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9. సో మీది ఇది అన్నిటికంటే కంప్లైంట్ ఇబ్బంది లేదు అన్న వాళ్ళకి కూడా పనికొచ్చే క్వశ్చన్ మీద ఇది. మంచిది, చాలా బాగుంది.
1: సార్, ఒక వృత్తి రీత్యా ఒక వైద్యునిగానే కాకుండా ప్రవృత్తి పరంగా ఎన్నో రంగాలలో విశేషమైన ప్రతిభ కలిగి బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఉంటూ ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ మా శ్రోతలందరికీ అందించినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్తే అండి.
0: థ్యాంక్ యూ మణిగారు.
1: ఇంతవరకు దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవం సందర్భంగా ప్రముఖ వైద్యులు డాక్టర్ డి గోపీచంద్ గారితో ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: మీరు ఉంటున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. రావో అతిథి ఈనాటి కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు

మీరు విన్న పాట రాజేష్ సాబ్ చిత్రం నుంచి పాట విన్నారు. మీరు వింటున్నారు 102.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం. తర్వాత పాట రోజా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడారు. గీత రచన రాజశ్రీ, సంగీతం ఏఆర్ రెహమాన్.

మీరు ఉంటున్నారు మన 2.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం. తర్వాత వినబోతున్న పాట ఖడ్గం చిత్రం నుంచి సుమంగళి పాడారు. గీత రచన సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు వింటున్నారు 102.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం. తర్వాత వినబోతున్న పాట చంద్రలేఖ చిత్రం నుంచి, రాజేష్ సుజాత పాడారు. గీతరచన సిరివెన్నెల, సంగీతం సందీప్ చౌతా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఈనాటి రావయ్య స్థితి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట చంద్రముఖి చిత్రం నుంచి యదుబాల కృష్ణ, సుజాత పాడారు. గీతరచన వెన్నెలకంటి, సంగీతం విద్యాసాగర్

ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 వింటున్నారు. గుర్తు చేసుకుందాం, కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా

మీరింతవరకు రంగస్థలం చిత్రానికి మానసి పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో తదుపరి బొంబాయి చిత్రానికి చిత్ర పాడిన పాట వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 వింటున్నారు. కార్యక్రమంలో నువ్వే కావాలి చిత్రానికి చిత్రా బృందం ఆలపించిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.
2: జల్సా చిత్రానికి టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట వింటారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై. ఆనందం చిత్రానికి మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట వింటారు. రచన సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: मुक्त भारत अभियान
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
5: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
6: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
7: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
8: కార్యక్రమంలో ఇప్పుడు ఘర్షణ చిత్రానికి టిప్పు శాలిని సింగ్ పాడిన పాట వింటారు. సంగీతం హరీష్ జయరాజ్, రచన కులశేఖర్.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2 మెగాహెడ్స్ పై. కార్యక్రమంలో చందమామ చిత్రానికి రాజేష్ పాడిన పాట వింటారు, సంగీతం రాధాకృష్ణన్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన్ మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడువుల కామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ.

0: నిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: కార్యక్రమంలో మజ్ను చిత్రానికి సుచిత్ సురేషన్ పాడిన పాట వింటారు. సంగీతం గోపి సుందర్.

0: కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: లాహిర్ లాహిర్ల కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట గోదావరి చిత్రం నుంచి ఉన్నికృష్ణన్ చిత్ర పాడిన పాట. గీతరచన వేటూరి, సంగీతం కెఎం రాధాకృష్ణన్.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
4: ఆ చిహ్నం లేకపోతేనో?
3: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
5: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
6: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
7: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
8: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

లాహిర్ లాహిర్ల కార్యక్రమం తర్వాత వినబోతున్న పాట ఆనంద్ చిత్రం నుంచి. కేఎం రాధాకృష్ణన్, శ్రేయ ఘోషల్ పాడారు. గీతరచన వేటూరి, సంగీతం కేఎం రాధాకృష్ణన్.

0: రాయి.
1: ఏం రాయాలి?
0: లెటర్
1: ఎవరికి?
0: నీకు.
2: లాహిర్ లాహిర్లో కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట గుణ చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడారు. గీత రచన వెన్నెల కంటి, సంగీతం ఇళయరాజా.
0: చదువుకో.
1: ఐ లైక్ ఇట్. చెప్పు.
0: నా ప్రియ, ప్రేమతో నీకు.
1: నీకు
0: నే
1: రాసే.
0: నేను రాసే
1: ఉత్తరం.
0: ఉత్తరం లెటర్ చె లేక కాదు, ఉత్తరమే అనరా. చదువు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.
0: పాటలు మార్చి రాసేవా? అప్పుడు నేను కూడా మారుస్తా. మొదట నా ప్రియ అన్నాను కదా, అక్కడ ప్రియతమ అని మార్చుకో. ప్రియతమా, నీ ఇంట్లో క్షేమమా, నేను ఇక్కడ క్షేమం.
3: ప్రియతమా, నీ వచట కుశలమా, నీ నిజట కుశలమే.
0: ఆహా, ఓహో, నేను ఊహించుకుంటే కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే మాటలే.
3: ఊహలన్నీ పాటలే కనుల తోటలో.
0: అదే
3: తొలి కలల కవితలే మాట మాటలో.
0: అదే ఆహా, బ్రహ్మాండం. కవిత కవిత పాడు.
3: కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా, నీ వచట కుశలమా, నే నిజట కుశలమే. ఊహలన్నీ పాటలే

0: నాకు తగిలిన గాయం అదే చల్లగా మానిపోతుంది. అదేమిటో నాకు తెలియదు, ఏం మాయో తెలియదు, నాకేమీ కాదు అసలు. ఇది కూడా రాసుకో, అక్కడక్కడ పువ్వు నవ్వు ప్రేమ అలాంటివి వేసుకోవాలి. ఇంకా చూడు, నాకు ఏ గాయం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది. నీ ఒళ్ళు తట్టుకుంటుందా? తట్టుకోదు. మాదేవి దేవి మాదేవి
1: అది కూడా రాయాలి.
0: అది ప్రేమ. నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఇదవుతుంటే ఏడుపు వస్తుంది. కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నాను అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు. అగ్నిలాగా స్వచ్ఛమైనది.

0: మీరు ఇంతవరకు లాహిర్ లాహిర్లో కార్యక్రమం చిత్రగీతాలు విన్నారు. మీరు వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 12:30 కావస్తే మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. మోదీకి స్వాగతం పలికేందుకు ఆక్లాండ్లో ముమ్మరంగా ఏర్పాట్లు జరిగాయి. ప్రవాస భారతీయులతో పాటు న్యూజిలాండ్ ప్రజలు ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. న్యూజిలాండ్ ప్రస్తుతం తమ మావోరీ నూతన సంవత్సరమైన మతారీకి పండుగను జరుపుకుంటోంది. ఇది ఆశాభావం, సరికొత్త ప్రారంభాలకు చిహ్నం. దాదాపు 4 దశాబ్దాల్లో ఒక భారత ప్రధానమంత్రి న్యూజిలాండ్ను సందర్శించడం ఇదే తొలిసారి. ఈ 2 విశేషాలు ఒకేసారి జరగడం ఈ పర్యటనకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతను చేకూర్చింది. భాగస్వామ్య సాంస్కృతిక విలువలు, పరస్పర గౌరవంతో కూడిన భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇదొక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి ప్రతిష్టాత్మకమైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ను సందర్శించారు. ఈ పర్యటన భారత్ ఆస్ట్రేలియా సంబంధాల్లో క్రీడా దౌత్యం పెరుగుతున్న ప్రాముఖ్యతను చెబుతోంది. ఇరువురు నాయకుల మధ్య క్రికెట్ సహకారం, క్రీడా మౌలిక సదుపాయాలు, అథ్లెట్ల అభివృద్ది, పరస్పర జ్ఞానాన్ని పంచుకోవడం, ఐపీఎల్ బీబీఎల్ భాగస్వామ్యంతో పాటు 2032 బ్రిస్బేన్ ఒలింపిక్స్, భారతదేశ 2036 ఒలింపిక్స్ బిడ్తో సహా రాబోయే ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల ముందస్తు సహకారంపై చర్చలు జరిగాయి.
2: భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ కా రోమాంచ్ ఔర్ దూసరా యా ఎహ్సాస్ కి దోనో దేశో మే క్రికెట్ కేవల్ ఏక్ ఖేల్ నహీ లేకిన్ ఏక్ సాజా జునూన్ హై. లేకిన్ ఆజ్ యహాన్ కోయి లాస్ట్ ఓవర్ ఫినిష్ కా ప్రెషర్ నహీ హై. ఆజ్ యహాన్ కేవల్ ఖేల్ కి ఖుషీ హై, హమారీ మిత్రతా కి గర్మజోషీ హై ఔర్ ఫ్యూచర్ చాంపియన్స్ కి ఎనర్జీ హై.
1: ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. తన సిఫారసులను ఖరారు చేయడానికి ముందు సమాజంలోని వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రక్రియలో భాగంగా ఈ కమిటీ గోవాలో పర్యటిస్తోంది. పార్లమెంటు సభ్యులు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన ఈ కమిటీ 129వ రాజ్యాంగ సవరణ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు 2024ను పరిశీలిస్తోంది. ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కమిటీ రాష్ట్ర రాజకీయ కార్యనిర్వాహక వర్గం, గోవా శాసనసభ సభ్యులు, ప్రభుత్వ సీనియర్ అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారి, రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు, పరిశ్రమ ప్రతినిధులు, మీడియా సంస్థలు, ఇతర భాగస్వాములతో సంభాషిస్తుంది. కమిటీ దేశవ్యాప్త అవగాహన కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ముంబై, డెహ్రాడూన్, చండీగఢ్, షిమ్లా, బెంగళూరు, గాంధీనగర్లలో ఇటువంటి సంప్రదింపులు జరిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఈ నెల 6వ తేదీన మొత్తం విద్యుత్ సరఫరాలో పునరుత్పాదక ఇంధన వనరుల వాటా 50.2% ఉందని జోషి పేర్కొన్నారు. దేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ విశ్వసనీయతకు ఇదొక నిదర్శనమని మంత్రి అభివర్ణించారు. భారత్ స్థిరమైన పర్యావరణ అనుకూల వృద్ధిని వేగంతో, దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. నీతి ఆయోగ్ సభ్యురాలు డాక్టర్ జోరామ్ అనియా, యునిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా బృందంతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. బాలల కేంద్రీయ అభివృద్ధి, పాఠశాల విద్య, మానవాభివృద్ధిపై పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంపై వీరు చర్చించారు. ముఖ్యంగా ఆకాంక్షాత్మక జిల్లాలు, బ్లాకుల్లో సురక్షితమైన, అందరికీ సమానమైన అభ్యాసం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా నైపుణ్యాలు, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ సెక్యూరిటీ వంటి అంశాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయి. ఈ సమావేశంలో డాక్టర్ అనియా మాట్లాడుతూ, విధాన రూపకల్పన, సమాజ భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో మహిళా స్వయం సహాయక సంఘాల పాత్రను గురించి వివరించారు. పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికలకు తమ అభ్యర్థులుగా సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితాదేవ్, ప్రకాష్ చిక్ పేర్లను బీజేపీ ప్రకటించింది. ఈ స్థానాలకు ఈ నెల 24న ఉప ఎన్నికలు జరగనున్నాయి. అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఈ ముగ్గురు నాయకులు నిన్న బీజేపీలో చేరారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మషద్లోని ఇమాం రెజా మజార్ వద్ద ముగిశాయి. ఆయనకు చివరిసారిగా వీడ్కోలు పలికేందుకు వేలాది మంది మద్దతుదారులు అక్కడకు తరలివచ్చారు. ఆయన పెద్ద కుమారుడు సయ్యద్ ముస్తఫా ఖమేనీ మతపరమైన ప్రార్థనలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. ఈ ఘటన పశ్చిమాసియా ప్రాంతమంతటా తీవ్రమైన ఘర్షణలకు దారితీసింది. ఉత్తరాఖండ్లో ఈరోజు అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా తెలిపింది. రాబోయే 3-4 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురవ్వచ్చని ఆ శాఖ పేర్కొంది. అదే సమయంలో కర్ణాటక, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. మహిళల క్రికెట్లో లండన్లోని లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో జరిగే టెస్ట్ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్లు తలపడ్డం ఇది 16వసారి. గత 15 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ కేవలం ఒకే ఒక్కసారి విజయం సాధించగా భారత్ 3 విజయాలను తన ఖాతాలో వేసుకుంది. మిగతా 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఫీఫా ప్రపంచకప్లో భాగంగా అమెరికాలోని బోస్టన్లో జరిగిన మొదటి క్వార్టర్ ఫైనల్స్లో మొరాకోపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఈ విజయంతో ఫ్రాన్స్ చరిత్రలోనే తొలిసారిగా వరుసగా 3వసారి ప్రపంచకప్ సెమీఫైనల్కు చేరుకుంది. ఇక ఈ రాత్రి జరగనున్న 2వ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియం దేశాలు తలపడతాయి. మిగిలిన చివరి 8 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ల్లో నార్వే జట్టు ఇంగ్లాండ్ జట్టుతో, అలాగే డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్తో తలపడుతుంది. కువైట్ పర్యటన ముగించుకుని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ చేరుకున్నారు. ఒమన్ విదేశాంగ మంత్రి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ షేక్ అహ్మద్ అల్ మస్కారీ ఆయనకు స్వాగతం పలికారు. ఒమన్ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత ఆయన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి 2028-29 కాలపరిమితికి సంబంధించి భారతదేశ అధికారిక ప్రచారాన్ని ప్రారంభించడానికి న్యూయార్క్ వెళతారు. ఆ తర్వాత 3వ భారత్ యూరోపియన్ యూనియన్ వాణిజ్య సాంకేతిక మండలి సమావేశానికి హాజరు కావడానికి, అలాగే యూరోపియన్ యూనియన్, బెల్జియం దేశాల విదేశాంగ మంత్రులతో చర్చలు జరపడానికి ఈ నెల 14-15 తేదీల్లో బ్రస్సెల్స్ సందర్శిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు న్యూజిలాండ్లో పర్యటిస్తారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత చట్టాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఈరోజు, రేపు గోవాలో విస్తృత సంప్రదింపులు జరుపుతుంది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా క్లీన్ ఎనర్జీ ద్వారా తీర్చడం ఇది రెండవసారని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
0: మీరు వింటున్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి మల్లాది స్వాతి గారిచే భక్తి సంగీతం వింటారు.

మీరు ఇంతవరకు శ్రీమతి మల్లాది స్వాతి గారిచే భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. మీరు వింటున్నారు 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం సినీ గీతాలు వింటారు.

ఈ కార్యక్రమంలో ముందుగా తర్వాత వినబోతున్న పాట నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. చిత్రం నుంచి జస్ గిఫ్ట్ కల్పన పాడారు, గీత రచన సిరివెన్నెల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: మీరు ఇంతవరకు చిత్ర గీతాలు విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

మీరు వింటున్నారు 102.2 మెగాహెడ్స్ ఆకాశవాణి ఎఫ్ఎం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: కొల్లు నుండి నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఇక వార్తలోని వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో రాష్ట మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రెండవ దశ భూ సమీకరణ ప్రాంతంలోని రైతులకు రుణమాఫీ, రాజధాని అమరావతి టౌన్షిప్లో అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రిమండలి చర్చిస్తోంది. అలాగే రాజధాని గ్రామాల్లో ప్రధాన రహదారుల నిర్మాణం వల్ల భూములు కోల్పోయిన ఇళ్లు, స్థలాల యజమానులకు అద్దె చెల్లింపు, రెండవ దశ భూ సమీకరణతో పాటు తొలిదశలో భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లింపు అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశముందని అధికారులు తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కుకు ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో గృహోపకరణాల తయారీ యూనిట్ను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. శ్రీసిటీలో ఇప్పటికే గృహోపకరణాల తయారీ క్లస్టర్ ఉండటంతో పాటు అనేక ప్రముఖ సంస్థలు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని మంత్రి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయని, రాష్ట్రం నుండి ఆగ్నేయ ఆసియా, పశ్చిమాసియా దేశాలకు ఎగుమతులు సులభంగా చేపట్టవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఆటోమోటివ్, పవర్ ఎలక్ట్రానిక్స్ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి నారా లోకేష్ శ్రీసిటీలో మోటివ్ లింక్ ప్రాజెక్టుతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల విడి భాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుకు మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ బస్సు ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 14వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న కృతజ్ఞతా సభకు సంబంధించిన ఆహ్వాన పత్రికను మంత్రికి అందజేశారు. టూరిస్టు బస్సుల పన్ను తగ్గింపుతో పాటు ప్రైవేటు బస్సుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అందించిన సహకారానికి కృతజ్ఞతగా ఈ సభను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్లో నరసాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈరోజు ప్రారంభించనున్నారు. ఇప్పటివరకు ప్రత్యేక సర్వీసుగా నడిచిన ఈ రైలు ఇకపై ప్రతి వారం రెగ్యులర్ ఎక్స్ప్రెస్గా ప్రయాణికులకు అందుబాటులోనికి రానుందని కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ రైలు సేవతో పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ ప్రాంతాల ప్రయాణికులకు బెంగళూరుకు మరింత సౌకర్యవంతమైన రైలు ప్రయాణం అందుబాటులోనికి రానుందని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని రైలు సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రి జితన్ రామ్ మాంఝీ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం జితన్ రామ్ మాంఝీ మాట్లాడుతూ, తిరుమలలోని ప్రశాంతమైన ఆధ్యాత్మిక వాతావరణం గొప్ప అనుభూతిని కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలో శాంతి నెలకొనాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి వెంట రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ శాఖని ప్రజలందరికీ కూడా ఒక మంచి విధానం తీసుకురావాలన్న ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ చేస్తున్నాయి. మరి ముఖ్యంగా మాంజీ గారి లీడర్షిప్ లో ఈరోజు దేశంలో అత్యున్నతంగా ఆయన లీడర్షిప్ చేయడం జరుగుతుంది. ఆయన ఈ రోజు రావడం, స్వామివారి దర్శనం చేసుకోవడం, ఆయన ఈ రోజు ఇక్కడ కలవడం మా అందరికీ కూడా చాలా భాగ్యం కింద భావిస్తున్నాం.
0: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీఎస్వి హిమబిందు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. వివాదాలు, అపష్కృత కేసులను త్వరతగతిన పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ మంచి అవకాశమని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో ఆస్తి తగాదాలు, సివిల్ వివాదాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద నష్టపరిహార కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం పొందూరు గ్రామంలోని పలు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఈరోజు క్షేత్రస్థాయిన కలెక్టర్ సచివాలయంలో అమలవుతున్న సేవలు, డిజిటలైజేషన్ ప్రక్రియపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సాగునీటి కాలువను పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజలు తన దృష్టికి వచ్చిన అంశాలపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
1: సమస్యలు పరిష్కరించే దిశగా మనం పల్లెనిద్ర అనేది ప్రతి వారం కూడా కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా పొందూరు రావడం జరిగింది. నరేగా వర్క్స్, అంగన్వాడీ బిల్డింగ్స్, డ్రైనేజ్ ఇవన్నీ కూడా స్వయంగా చూడటం జరిగింది. ఏదైతే ఫైనాన్షియల్ ఉందో ఫైనాన్షియల్ అన్నింటికి కూడా కన్వర్జెన్స్లో ఎక్కడైనా ఫండ్స్ ఉంటే కనుక దాన్ని డౌటైల్ చేసి అవన్నీ కూడా అడ్రస్ చేయడం, లేదు ఎక్కువ ఫైనాన్స్ ఇష్యూ ఉంటే కనుక గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం, నాన్ ఫైనాన్షియల్ ఉంటే కనుక ఇమీడియట్గా అడ్రస్ చేయమని చెప్పేసి మనకి అధికారులకు అందరు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
0: కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్ విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ సర్ ప్రక్రియను నిన్న పరిశీలించారు. జిల్లా అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన అధికారులు డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించి స్థానిక ఓటర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం అమలుపై అధికారులు సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, ఉబ్బసం, గుండె జబ్బులు వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 10వ తేదీన దీర్ఘకాలిక వ్యాధుల అవగాహన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల సంభవించే మరణాల శాతం తగ్గించడానికి, నయం కాని వ్యాధులకు చికిత్స చేయడానికి మరిన్ని వనరులను, సమయాన్ని కేటాయించాల్సిన అవసరాన్ని తెలిపేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు మెరుగైన ఆరోగ్య విధానాల కోసం ఆరోగ్యకరమైన సమాజాలను నిర్మించేందుకు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో పడవ బోల్తాపడి ప్రమాదానికి గురైన మత్స్యకారుడు చిన్నాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోను ద్వారా పరామర్శించారు. విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నాతో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుండి ఫోన్లో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నాకు ధైర్యం చెప్పారు. ప్రమాదంలో బోటును కోల్పోతే మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని, వారికి ప్రభుత్వం నుండి పరిహారం అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద బీసీ గృహ విద్యుత్ వినియోగదారులకు అదనపు ఆర్థిక ప్రయోజనం కల్పిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. నెలకు 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే బీసీ కుటుంబాలకు 2 కిలోవాట్ల వరకు సౌర ఫలకాల పైకప్పుల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీకి అదనంగా రాష్ట ప్రభుత్వం 20,000 రూపాయల అదనపు రాయితీని అందించనుందని వెల్లడించారు. అర్హులైన గృహ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్లపై సౌర విద్యుత్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతున్న రాష్ట మంత్రివర్గ సమావేశం. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయన్న మంత్రి నారా లోకేష్. పాలకొల్లు నుండి నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ప్రారంభించనున్న కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని న్యాయస్థానాల్లో రేపు జరగనున్న లోక్ అదాలత్ కార్యక్రమం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి వనిత వాణి స్త్రీల కార్యక్రమం ఉంటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: ముఖాన్ మొటిమల
3: సై బాల్,
2: గజ్జా బబలా
3: సై బాల్,
2: నడువుల తామరా
3: సై బాల్,
2: బురద పుల్లా
3: సై బాల్.
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
4: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
0: కార్యక్రమంలో ముందుగా వినండి.
5: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో తెలుగు సంస్కృతికి పట్టుకొమ్మలు కొండపల్లి బొమ్మలు శ్రీమతి పి లలితకుమారి గారితో పరిచయ కార్యక్రమం వినండి.
6: తెలుగు సంస్కృతి ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ఎన్నో నదుల సంగమం సముద్ర గాంభీర్యం, అయితే ఎన్నో కళల సమాహారం మన తెలుగు సంస్కృతి. అయితే ఈ తెలుగు సంస్కృతిలో ఎన్నో రంగాలు ఎన్నో కళలు కలిసిపోయి భారతీయుల్ని అలరిస్తూనే ఉంటాయి. అలాంటి వాటిల్లో కొండపల్లి బొమ్మలు ఒకటి. మరి ఈ తెలుగు సంస్కృతికి పట్టుకొమ్మల్లా కొండపల్లి బొమ్మల్ని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మన కార్యక్రమంలో కొండపల్లి బొమ్మలను తయారు చేస్తున్న పి లలిత కుమారి గారు మన ముందున్నారు. వారిని అడిగి ఈ కొండపల్లి బొమ్మల విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి లలిత కుమారి గారు. మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు ఈ బొమ్మల తయారీ?
7: నాన్నగారు అమ్మగారు అదే పని, ఇందులోనే పుట్టి పెరిగామమ్మ. మేము చిన్నప్పటి నుంచి అయ్యే తయారు చేస్తూ ఉండేవాళ్ళు. నాన్నగారు అమ్మగారు పెయింటింగ్ చేసేది, మేము అమ్మకి అలా హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళం. మా మ్యారేజ్ అయిన తర్వాత మా హస్బెండ్ కూడా ఈ బొమ్మల పని ఇంట్రెస్ట్ కలిగి ఆయన నేర్చుకున్నారు. నేర్చుకుని ఆయన ఇందులో ఉండిపోయారు. ఇక మాకు అదే జీవనోపాధి అయిపోయింది.
6: మీ చిన్నప్పటి నుంచి మొదలు పెట్టిన పని ఇప్పుడు మీ పిల్లలు ఈ తరం కూడా చూస్తున్నారు.
7: అవును.
6: అయితే అప్పుడు బొమ్మలకి ఇప్పుడు బొమ్మలకి తేడా ఏంటి?
7: అప్పుడు 4-5 రకాలే ఉండే బొమ్మలు, ఏనుగంబారి, తాడి చెట్టు, విలేజ్ సెట్, ఇలా 5-6 రకాలే ఉండే. ఇప్పుడు 50 రకాల వరకు వచ్చినాయి కొండపల్లి బొమ్మలు.
6: ఏవేంటి చెప్పుకోవచ్చు?
7: ఇవి ఎద్దుల బళ్ళు, మీనాలు, పల్లకీలు, అలాగే కాష్టాచెమ్మని, దాగుడు మూతలని. వెనకటి రోజులనేమో పిల్లలు ఆడుకోవడానికి అన్నీ తెలుసు వాళ్ళకి. ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ చదివే సరిపోతుంది కదా, వాళ్ళకి అసలుకి ఏం ఆటలు ఉంటాయి ఏం తెలియదు. అలా పిల్లలకి తెలిసేలాగా ఒక విలేజ్ హౌసెస్ పిండి దంచడం, అసలు వాళ్ళకి ఎన్ని ఏం తెలియదు కదా, అలా మా బొమ్మల్లో చూపిస్తున్నాం మేము. ఇప్పుడు సిటీ వెళ్తున్నాం, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా, వాళ్ళు పేరెంట్స్ వచ్చి ఇదిగో రా మా చిన్నప్పుడు ఇది ఇలా ఉండేది అని పిల్లలకి గుర్తు చేసేలాగా ఉంటున్నాయి మా కొండపల్లి బొమ్మలు.
6: ఇప్పుడు బాగుందా, డిమాండ్ ఎలా ఉంది?
7: బాగుందండి, సేల్స్ బాగుంది మాది. మా చిన్నతనంలో కంటే ఇప్పుడు కూడా సేల్స్లు పెరిగినాయి. మేము చేసే బొమ్మలకి ఆదరణ బాగా ఉంది. మేము దాని మీదే మా పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివించుకుని మరి మేము మా కుటుంబం దాని మీదే వెళ్ళిపోతుంది. ఇవాళ మరి మా పిల్లల ముగ్గురికి చదువులు ప్లస్ పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. మేమిద్దరం మా ఇద్దరు కూడా ఆధారం ఆ కొండపల్లి బొమ్మలు. ఇప్పటికీ నేను ఆయన తయారు చేస్తాను, నేను పెయింటింగ్ వర్క్ చేస్తాను, అదే పని. మాకు దేవుడిచ్చిన వరం.
6: కొండపల్లి బొమ్మ చూడగానే ముద్ర పడిపోతుంది, ఎవరు చూసినా ఇది కొండపల్లి బొమ్మ అంటారు. అసలు మరి ఈ బొమ్మని తయారు చేయడానికి ముడి పదార్థాలు గాని ఇవన్నీ వీటి గురించి చెప్పండి.
7: అది కొండపల్లి బొమ్మలు తయారు చేయాలంటే తెల్లపునికి కర్ర కావాలి. అదేంటంటే ఇప్పుడు మాకు ప్రస్తుతం మా కొండపల్లి ఫారెస్ట్ లో లేదు, అదర్ ఫారెస్ట్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఆ అదర్ ఫారెస్ట్ నుంచి తెచ్చుకోకుండా మాకు ఒక టింబర్ డిపో లాగా పెట్టి మాకు సబ్సిడీ రేటుకి మనకు తెల్లపోనికి కర్ర గనక ఇప్పిస్తే మాకు ఇంకా బాగుంటది. అది కొంచెం తక్కువ అయ్యేసరికి ఈ న్యూ వుడ్ వాడాల్సి వస్తుంది కింద బేస్లు అలాంటి వాటికి.
6: నాణ్యత ఉండదంటారా?
7: నాణ్యత అంటే అది రేటు ఎక్కువ అవడం వలన బొమ్మ తయారు చేసేది తెల్లపోనికే, కింద బేస్లు అలాంటి వేయడానికి న్యూ వుడ్ వాడాల్సి వస్తుంది మేము. ఇప్పుడు
6: బొమ్మ తయారైన తర్వాత దాని రంగుల ఎంపిక అలా వాటి గురించి చెప్పండి.
7: కొన్ని బొమ్మలేమో ఆర్డర్ వచ్చిన దాన్ని బట్టి చేయాలి. ఆయిల్ పెయింట్ ఉంటుంది, న్యాచురల్ పెయింట్ ఉంటుంది, విలేజ్ పెయింట్ ఉంటుంది, వెజిటేబుల్ కలర్స్. వెజిటేబుల్ కలర్స్ అంటే అన్ని ఈ బంతి పువ్వులు, ఈ మోదుగాకు. మోదుగాకంటేనేమో మనకి స్కిన్ కలర్ వస్తుందమ్మా. మోదు ఇస్తరాగులు ఉండే కదా, ఇదివరకు భోజనం చేసేవాళ్ళం. ఆ చెట్టు నుంచి వచ్చే పువ్వు స్కిన్ కలర్ వస్తుంది, అది వంట తయారు చేస్తాం. జాబ్రా గింజలు, అది రెడ్ కలర్ వస్తుంది. కూరల్లో వేసుకునే పసుపు ఉంది కదా, ఆ పసుపు కూడా మేము కలర్ వండుతాం. ఉల్లిపాయ పొట్టు ఉంటుంది కదా, అది కూడా మాకు పెయింటింగ్ వర్క్

0: సరిపోతుంది. సొర ఆకులు, బంతి పువ్వులతో ఇలా వెజిటేబుల్ కలర్స్ మేమే తయారు చేసుకుని వండాలి. అవి
1: రంగులు తయారు చేస్తారు.
0: వెజిటేబుల్ కలర్స్ మాత్రం మేమే, అవన్నీ విజయవాడ వచ్చి కలర్స్ అని కొనుక్కుని వెళ్ళి 5 లీటర్ల నీళ్ళలో నానబెట్టాలమ్మా. ఈ రోజు నానబెట్టామనుకో 24 గంటలు అది నానాలి నీళ్ళలో. నానిన తర్వాత ఇంకొక 7 లీటర్ల నీళ్ళలో పోసేసి బాగా బాయిల్ అయిపోవాలి. అది ఒక కుండలో పెట్టాలి, పొయ్యి మీద, పొలల పొయ్యి మీద కుండలో ఉడకనివ్వాలి. అది ఉడికిన తర్వాత సగం అయిపోయిన తర్వాత 3.5 లీటర్లు వచ్చిన తర్వాత వడకొడతాం. వడకొట్టి మళ్ళీ అది కూడా మళ్ళీ బాగా మరగనిచ్చి ఒక 1.5 లీటర్ వచ్చే వరకు వండాలి. ఒక రోజు అంతా పడుతుంది ఒక కలర్ వచ్చి వండాలంటే.
1: మీరు రంగులు తయారు చేయడానికి ఒక రోజు వ్యవధి పడుతుంది,
0: ఒక్కొక్క కలర్ వచ్చి ఒక రోజు పడుతుంది. అలా వెజిటేబుల్ కలర్స్ అంటే అలా, అది వెజిటేబుల్ కలర్స్ నోట్లో పెట్టుకున్న పిల్లలు ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అది మోదుగు పువ్వు అంటే మంచిదే, కూరలో వేసుకునే పసుపు అంటే మంచిదే. కొన్ని ఆర్డర్లు ఎలా వస్తాయి అంటే ఆయిల్ పెయింట్ వస్తాయి. ఇక డైరెక్ట్ గా బజార్ నుంచి పెయింట్ తీసుకొచ్చి అది పెయింట్ చేసేస్తాం. న్యాచురల్ పెయింట్ అంటే పౌడర్స్ వస్తాయి, తెలుపు అంటేనేమో సఫీద, పసుపు, పేమిడి అంటాం. మాది ఒక భాష ఉంటది అనమాట పేమిడి, ఇంగ్లీకం అంటే ఎరుపు. ఇవన్నీ పౌడర్లు తీసుకొచ్చి తుమ్మజీగిన నానబెట్టేసేసి ఒక పాలా చేసుకుని దాంతో కలిపి అది మళ్ళీ ఆరబెట్టాలి ఎండలో. ఆరబెట్టిన తర్వాత అందులోకి తగినంత రంగు తీసుకొని కలుపుకొని చేస్తాం న్యాచురల్ పెయింట్. అట్లా 3 రకాల పెయింట్లు చేస్తామమ్మా. ఎక్స్పీరియన్స్ బాగా మాకు, డిజైనింగ్ సెంటర్లు పెడతారు మాకు DCH నుంచి, లేపాక్షి నుంచి. ఎప్పుడు చేసే పాత రంగు పనే కాదమ్మా, మీరు డిజైన్ మార్చాలని. వాళ్ళు చూపించిన దాన్ని బట్టి మాకు ఐడియాలు వచ్చేసి మేము రకరకాల డిజైన్లు. అదివరకు మా చిన్నతనంలో ఏముండే, 5-6 రకాల బొమ్మలే ఉండేవి. పెయింటింగ్ కూడా సింపుల్, అది వేరే వాళ్ళ కష్టమేలండి. మేము అందులో పుట్టాం కాబట్టి ఇక తెలిసిపోద్ది నాన్న అమ్మ చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడు అన్ని కొత్త డిజైన్లు వేసేస్తూ ఉంటారు, ఎవరైనా చూడడానికి వస్తారు విజిటింగ్. అసలు మీరు భలే వేస్తున్నారండి, ఎలా వేస్తారంటే మాకు అది ఐడియా వచ్చేస్తుందండి, అలా చేసేస్తామని చెప్పి.
1: రకరకాల బొమ్మలు చెప్పారు,
0: అవును.
1: ఆనాటి సంస్కృతి అంటే తరతరాలుగా మీరు అక్కడ చేస్తున్నారు కాబట్టి మీ తిరగలని ఇలాంటి బొమ్మలన్నీ మీకు తెలుసు.
0: అవును, ఇప్పుడు దశావతారం అంటే అది నా చిన్నతనం నుంచి అందరూ విష్ణుమూర్తి అవతారం 10 రకాలు వస్తాయి, 10 బొమ్మలు తయారు చేస్తాం. మత్స్య కూర్మ వరహ అలా 10 దశావతారం. కృష్ణార్జున రథం వస్తుంది, అది తయారు చేస్తాం. సూర్యరథం కావాలంటే అది అందరూ లైక్ చేయరు, ఎవరన్నా ఆర్డర్ ఇస్తే అది చేస్తారు. లక్ష్మీదేవి బొమ్మ, అవి ఎవరన్నా ఆర్డర్ ఇస్తే అవి. సరస్వతి ఏవైనా సరే, ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చి మాకు ఈ దేవుడి బొమ్మ కావాలి, అయ్యప్ప స్వామి, వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, అవి రొటీన్ చేస్తూనే ఉంటాం. ఏదైనా దేవుడి బొమ్మ కావాలని ఆర్డర్ ఇస్తే చిన్న సైజే గాని పెద్ద సైజే గాని తయారు చేసి ఇస్తాం.
1: మీకు ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తుంది?
0: ఇదివరకేమో గిఫ్ట్లు ఇచ్చేవాళ్ళు అండి, వెండి గిఫ్ట్లు అవన్నీ ఇచ్చేవాళ్ళు మ్యారేజ్కి, ఏదైనా ఫంక్షన్ వస్తే. ఇప్పుడు అవన్నీ బాగా కాస్ట్ అయిపోయినాయి. మా కొండపల్లి బొమ్మలు ఈ బ్యాంక్ మేనేజర్సే కానీ ఎవరైనా కానీ హైయెస్ట్ ఎవరైనా సరే కొండపల్లి బొమ్మలు, ఎద్దులు బళ్ళే కానీ ఏనుగంబారీలే కానీ 100 పీసులు కావాలన్నా 200 పీసులు కావాలన్నా అలా ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్స్ ఉంటాయండి, డ్వాక్రా ఎగ్జిబిషన్స్, అలా ఎగ్జిబిషన్కి వెళ్తూ ఉంటాం.
1: డ్వాక్రాలో పెడుతూ ఉంటారు?
0: పెడుతూ ఉంటామండి. మాకు ఆర్డర్ని బట్టి వాళ్ళకి ఎనామిల్ పెయింట్ కావాలా, వెజిటేబుల్ పెయింట్ కావాలా, నేచురల్ పెయింట్ కావాలా, 100 బళ్ళు 200 బళ్ళు ఆర్డర్ వచ్చినాయి. మాకు వెజిటేబుల్ కలర్స్ కావాలి, ఎద్దుల బళ్ళు, ఏనుగులు వెజిటేబుల్ కలర్స్ కావాలి, లేకపోతే ఆయిల్ పెయింట్ కావాలి. ఇప్పుడు కస్టమర్స్ కూడా కొంతమంది మాకు వెజిటేబుల్ కావాలి లేకపోతే నేచురల్ కావాలి ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. నేచురల్ పెయింట్ లైక్ చేసేవాళ్ళు ఉన్నారనుకోండి, నేచురల్ పెయింట్ ఆర్డర్ ఇస్తారు. ఏది ఆర్డర్ ఇస్తే అది తయారు.
1: ఒక కొత్త బొమ్మ వచ్చిందని మీకు కొత్తగా తెలిసినప్పుడు ఆ బొమ్మ ఎట్లా?
0: ఇప్పుడు ఏంటంటే ఐడియా వస్తుంది. ఈ సంవత్సరం చేసింది ఏంటంటే టైలరింగ్ కంప్యూటర్, కంప్యూటర్ కంటే మిషన్ బొమ్మే బాగా మాకు క్లిక్ అయింది. అట్లాగే ఎద్దుల బండి కూడా స్టార్ట్ చేసాము. 100 కుటుంబాలు ఉన్నాయి, ఎవరో ఒకళ్ళు ఎద్దుల బండి చేస్తే ఎలా ఉంటది అని ఐడియా వచ్చి బాగా క్లిక్ అయిపోయింది. అసలు ఎద్దుల బండి ఇంట్లో ఉంటే చాలా మంచిది, ధాన్యంతో బాగా క్లిక్ అయింది ఎద్దుల బళ్ళు. అలాగే అట్లాగే కొత్త బొమ్మ ఏదైనా పెడతాం మార్కెట్లో, పెళ్లి మండపం అది మార్కెట్లో పెట్టాం, బాగా క్లిక్ అయిపోయింది. ఇంకా అలా సేల్స్ ఏదైనా క్లిక్ అయితే దాన్ని మార్కెట్లో పెడతామండి. ఏదైనా క్లిక్ అవ్వలేదు తయారు చేస్తాం ఐడియా వచ్చి, అది మనకి సేల్స్ లేదనుకుంటే ఇంకా అవి చేయం.
1: ఇప్పుడు డ్వాక్రాలో పెడుతూ ఉంటాం అన్నారు, మరి అక్కడ అమ్మకాలు కానీ మీకు ప్రోత్సాహం ఎలా ఉంది?
0: DRDA నుంచి మాకు ప్రోత్సాహం అండి, మాకు అమ్మకాలు. వాళ్ళు షాప్ ఫ్రీగా ఇస్తారు, మేము తీసుకెళ్లి మేము తయారు చేసి సరుకు తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టుకుని సేల్ చేసుకుంటాం. అది మన అదృష్టం, సేల్స్ ఉన్నది లేదని. మా అదృష్టం బాగుంటే సేల్స్ ఉంటాయి.
1: మీ పెట్టుబడికి మీకు వచ్చే ఆదాయానికి సరిపోతుందా?
0: పెట్టుబడులు అంటే లోన్ ఇస్తారమ్మా. స్టార్టింగ్ 20,000 నుంచి, ఇప్పుడు ఒక మనిషి వచ్చి 20,000 ఇచ్చారు ఫస్ట్ స్టార్టింగ్ లో. ఇప్పుడు ఒక మెంబర్కి వచ్చి 1,00,000 లోన్ వరకు తీసుకుంటున్నాం. మాకు పెట్టుబడులకు అయి ఉంటాయి. ఒక వివో ఉంది, వివోలో మాకు ఏదైనా అర్జెంట్ అయ్యి పెట్టుబడి కావాలంటే 20 నుంచి 25,000 వరకు ఒక పెట్టుబడులకు అయి ఉంటాయి. ఒక వివో ఉంది, వివోలో మాకు ఏదైనా అర్జెంట్ అయ్యి పెట్టుబడి కావాలంటే 20 నుంచి 25,000 వరకు ఇస్తారు అక్కడ కూడా.
1: ఆదాయం దానికి తగ్గట్టుగానే ఉంటుందా? మీరు కట్టుకోగలుగుతున్నారా?
0: కట్టుకోగలుగుతున్నాం, ఇద్దరం కష్టపడి చేసుకోవాలమ్మా. ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటది.
1: మీరు ఇంట్లోనే కాబట్టి ఇంట్లో పనులు చేసుకుంటూ ఈ బొమ్మల దగ్గరకు వస్తారు.
0: అవును.
1: మీరు కొత్తగా ఈ తరానికి శిక్షణ ఏమైనా ఇస్తున్నారు?
0: ఇస్తున్నావమ్మా. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ 10 మంది నేర్చుకుంటున్నారు. ఇద్దరు అంత ముందు నేర్పాము. వాళ్ళు ఇప్పుడు సొంతగా పెట్టుకున్నారు. నెల వచ్చేసరికి 5-6 వేలు వాళ్ళు సంపాదించుకుంటున్నారు. 10 వేల వరకు సంపాదించుకుంటారు. వాళ్ళ పెట్టుబడులు అన్ని పోగా 7 వేలు ఉండొచ్చు, 8 వేలు ఉండొచ్చు. ఒక్కొక్క బొమ్మను బట్టి మాకు రేటు ఉంటదన్నమాట. 10 వేల వరకు సంపాదించుకోగలదు ఒక మహిళ ఏది సొంతగా పెట్టుకుంటే. ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఒక్కొక్క పీస్ కింతని ఇచ్చి మేము ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. మరి ఊరికే రావాలంటే వాళ్ళైనా ఈ కాలాన్ని బట్టి ఇబ్బందులు కదా. 10 మంది
1: ఆర్థికంగా కూడా కొంచెం చేయూతనిస్తూ వాళ్ళకి ట్రైనింగ్
0: ఇస్తున్నాం.
1: బాగుందమ్మా. మరి మీ పిల్లలు ఎంత వరకు నేర్చుకుంటున్నారు?
0: మా పిల్లలకి అందరికి పెయింటింగ్ వచ్చమ్మా. చదువుకుంటూ నాకు హెల్ప్ చేసేవాళ్ళు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ కూడా బాగా అర్జెంట్ పని ఉంటే ఒకరోజు సెలవు పెట్టి కూడా నాకు హెల్ప్ చేసేవాళ్ళు. మా 3 పిల్లలకి పెయింటింగ్ వచ్చు.
1: వాళ్ళకి
0: కూడదని. కొండపల్లి బొమ్మలు ఎందుకు ఇంత అందంగా ఉంటున్నాయి, అసలు ఏంటి వీటి ప్రాముఖ్యత అంటే, ఒక మిషన్ వర్క్ అనేది ఉండదు. మొత్తం చేతి పని, తయారీ గానీ పెయింటింగ్ గానీ. ఏంటంటే చేసుకుంటే మాకు ఫలితం ఉంటది, చేయలేనప్పుడు ఇబ్బంది వస్తుంది. ఉంటది కదమ్మా టైం మేకర్స్. ఏదైనా కార్డు ఇచ్చి హెల్త్ పరంగా ఒకటి మాకు చేయాలని మా కోరిక. మా బొమ్మలకి వచ్చేది ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తుంది బాగా. ఫస్ట్ మెయిన్ ఈ మెడ నరాల నొప్పి వస్తుంది. ఇలా చూసి చేయాలి కదా,
1: ఒకటే భంగిమలో కూర్చొని
0: చేయాలి కదా. బ్యాక్ పెయిన్ కంపల్సరీ ప్రతి వాళ్ళకి, మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ. ఈ మోకాళ్ళ నొప్పులు వస్తాయి, ఇది ఈ కంటి చూపు. మరి ఇంకేదైనా చేయాలంటే ఇక మాకు అదే ఆధారం, ఇంకే పని రాదు. ఆరోగ్య పరంగా అది.
1: మీరు చిన్నప్పటి నుంచి ఈ బొమ్మల్లో ఉన్నారు?
0: అవును.
1: అప్పటికి ఇప్పటికి కొండపల్లిలో తయారు చేసే వాళ్ళు అయితేనేమి, విధానం అయితేనేమి మార్పులు వచ్చేసి?
0: మార్పులు వచ్చినాయమ్మా. నా చిన్నతనంలో 36 మంది, ఇప్పుడు 100 ఫ్యామిలీలు అయినాయి. అప్పుడు 36 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఫ్యామిలీలు 100 అయినాయి. మగవాళ్ళు తయారు చేస్తారు, ఆడవాళ్ళు పెయింటింగ్ చేసుకుంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి ఇప్పుడు మాలాంటి వాళ్ళ దగ్గర, ఇప్పుడు నా దగ్గర 10 మంది నేర్చుకుంటున్నారు. అందులో 5 ఇందులో నిలబడతారు కదా. అలా పెరుగుకుంటా వచ్చారు, ఇప్పుడు 100 ఫ్యామిలీలు అయినాయి.
1: అంటే ఇంతమంది మీద మీకు ముడిసరుకు గానీ చేసుకోవడం కానీ తేలిక అవుతుందా అని?
0: అదర్ ఫారెస్ట్ నుంచి రావడం వలన ఒకసారి ఒక లోడ్ వస్తుంది, వస్తే 4-5 కలిసి తీసుకుంటాం. ఇప్పుడు పెయింటింగ్ అంటావా, వెజిటేబుల్ పెయింట్ అయితేనే మేము వండుకోవాలి. ఆయిల్ పెయింట్ అయితే డైరెక్ట్ డబ్బాలు తీసుకొచ్చి చేసేయడమే. మాకు నేను అకేషన్స్ ఏంటంటే వాళ్ళ తరపున ఆర్డర్స్ వస్తాయి. మేమేం చేస్తామంటే మేము తయారు చేసి మాకు షాపులు ఉంటాయమ్మా, ఆ షాపులు వాళ్ళకి ఇచ్చేస్తాం హోల్సేల్ గా. వాళ్ళు హోల్సేల్ గా తీసేసుకుని వాళ్ళు షాపులో పెట్టుకుని అమ్ముకుంటారు. మా కుటుంబమే ఉంది ఇప్పుడు. మేమిద్దరం ఆయన తయారు చేస్తా, నేను పెయింటింగ్ చేస్తా, షాపుల వాళ్ళకి ఇచ్చేస్తాం. లేదంటే ఇట్లా ఎగ్జిబిషన్స్ వచ్చినప్పుడు సంవత్సరానికి 2-3 ఎగ్జిబిషన్లు చేసుకుంటాం. అప్పుడు మా దగ్గర ఉంటారు కదా 10 మంది, మేము మా గ్రూప్ లో ఈ 10 మంది సామాన్లు తీసుకుని, అది కూడా చాలకపోతే ఇంకా మా వాళ్ళ షాపులో దగ్గర కూడా తీసుకుని వెళ్ళి సేల్ చేస్తాం, చేసి తీసుకొస్తాం. అలా అన్నమాట.
1: బాగుందండి. అయితే మనం ఎంత కృషి చేస్తే అంత
0: ఆదాయం ఉంటుంది. అవును.
1: ధన్యవాదాలండి లలిత కుమారి గారు.
0: థాంక్స్ అండి.
2: కార్యక్రమంలో మీరింతవరకు తెలుగు సంస్కృతికి పట్టుకొమ్మలు కొండపల్లి బొమ్మలు శ్రీమతి పి లలిత కుమారి గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు.
3: కార్యక్రమం తర్వాత లలిత గీతం వింటారు.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

0: కార్యక్రమంలో మీరింతవరకు లలిత గీతం విన్నారు.
1: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
0: కార్యక్రమంలో ఇప్పుడు విశేషాలు వింటారు.
2: చీరల సంరక్షణలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వింటారు. భారతీయ సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక చీర. ఆడవారి హుందాతనం చీరలోనే ప్రతిబింబిస్తుంది. చీర అంటే ఇష్టపడని ఆడవారే ఉండరు. అందుకే విదేశీ మహిళలు కూడా మన చీరకట్టువైపు మొగ్గు చూపుతున్నారు. అలంకరణలో చీరకట్టుదే ప్రథమ స్థానం. చీర కట్టు విధానాన్ని బట్టి ఆ మహిళ ఏ రాష్ట్రానికి చెందినవారో చెప్పగలము. చీర కట్టుకోవడం కూడా ఒక కళ. ఎలాంటి చీరనైనా సరే కట్టుతోనే అందంగా కనబడేటట్లు చూపించగలం. చీరలు కొనడం ఒక ఎత్తైతే వాటిని సంరక్షించడం మరొక ఎత్తు. చీరల్లో ఎన్నో రకాలు ఉంటాయి. పట్టు చీరలు, జరీ చీరలు, ఎంబ్రాయిడరీ చీరలు, వర్క్ చీరలు, కాటన్ చీరలు, సిల్క్ చీరలు, నేత చీరలు, ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా రకాల చీరలు ఉన్నాయి. అన్నింటినీ కూడా సంరక్షించుకోవడంలో ఒకే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సరిపోదు. ముఖ్యంగా ఫంక్షన్కి గాని పెళ్ళిళ్లకు పట్టు చీరలు లేదా జరీ చీరలు కడతారు. వాటిని ఆ సమయానికి కట్టుకున్నాక మళ్లీ ఫంక్షన్లు గాని పెళ్లి గాని వచ్చే వరకు కూడా కట్టలేము. మరి అప్పటి వరకు అంత ధర పెట్టి కొన్న వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. బీర్వాలో ఇలాంటి ఖరీదైన చీరలను మామూలు చీరలతో కలపకుండా ఒక ప్రత్యేకమైన అరలో పెట్టుకోవాలి. అలాగే ప్రతీ నెల లేదా 2 నెలలకొకసారి

ఈ ఖరీదైన చీరలను బయటకు తీసి తక్కువ ఎండ ఉన్న ప్రదేశంలో గాలి పారేలాగా పూర్తిగా విడదీసి ఆరేయాలి. ఇలా ఎండలో కొన్ని గంటల పాటు ఉంచి వాటిని తిరిగి మడతపెట్టి బీరువాలో పెట్టుకోవాలి. దీనివల్ల చీర యొక్క రంగు కానియండి, కాంతి కానియండి తగ్గకుండా ఉంటుంది. ఇక మడతలు పెట్టేటప్పుడు అదే మడతలో కాకుండా మడతలు మార్చి పెట్టుకోవాలి. దీనివల్ల జరి విడిపోకుండా, ముడతలు పడకుండా ఉంటుంది. అలాగే ఖరీదైన పట్టు చీరలు, ఎంబ్రాయిడరీ చీరల మధ్య లవంగాలు, వేపాకులు వేసి పెట్టుకుంటే మంచిది. ఇక ఖరీదైనటువంటి సిల్క్ చీరల విషయానికి వచ్చినట్లయితే వీటిని మెటల్ హ్యాంగర్స్కు వేలాడ తీయకూడదు. తేమలేని చోట మాత్రమే పెట్టాలి. అది కూడా మడతలు పెట్టాక కాటన్ బట్టలో కవర్ చేసి పెట్టడం కానీ లేదా బ్యాగ్లో కానీ ఈ సిల్క్ చీరలను వేరుగా పెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. సిల్క్ చీరలు రంగు తగ్గినట్లుగా, డల్గా గనక అనిపించినట్లయితే వాటిని ఉతికేటప్పుడు అర బకెట్ నీళ్లలో పావు కప్పు వైట్ వెనిగర్ కలిపి ఆ నీటిలో ఈ సిల్క్ చీరలను కాసేపు ఉంచి జాడించి ఆరవేసినట్లయితే వాటి రంగులో షైనింగ్ వచ్చి కొత్త వాటిగా కనిపిస్తాయి. ఇక హెవీ వర్క్ చీరలు లేదా ఎంబ్రాయిడరీ చీరలను మడతపెట్టి దాచేటప్పుడు దాని వర్క్ అంతా కూడా లోపలి వైపుకు ఉండేలాగా మడతలు పెట్టాలి. దీనివల్ల చీర చిరిగిపోవడం జరగదు. వీటిని హ్యాంగర్స్కు అస్సలు తగిలించకూడదు. తగిలించినట్లయితే చీర యొక్క ఎంబ్రాయిడరీ స్ట్రెచ్ అయ్యి ఫ్యాబ్రిక్ చిరిగిపోతుంది. ఒకవేళ ఈ ఖరీదైనటువంటి చీరలు అంటే పట్టు, జరీ, ఎంబ్రాయిడరీ, సిల్క్ చీరల మీద కనుక ఏదైనా మరకలు కనుక పడినట్లయితే అవి అలాగే ఉంచి వేస్తే చీర మొత్తం కూడా పాడైపోతుంది. కాబట్టి మరకలు పడిన చోటును పారే నీటి కింద అంటే రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టాలి. అవసరం అనిపిస్తే గాఢత తక్కువ ఉన్న బేబీ సోప్ పెట్టి ఆ చీర మీద మరకపడిన ప్రదేశాన్ని మాత్రమే ఉతకాలి. అదే నూనె మరక పడినట్లయితే ముందుగా ఆ మరక మీద టాల్కమ్ పౌడర్ లేదా గ్లిజరిన్ వేసి మరక ఎండిపోయాక ఉతుక్కోవాలి. ఇంట్లో ఖరీదైన చీరలను ఉతకవలసి వస్తే ఉప్పు కలిపిన నీటిలో వేయాలి. దీనివల్ల చీరల యొక్క రంగు పోకుండా ఎక్కువ కాలం మన్నుతాయి. ఇక ఉతికేటప్పుడు తక్కువ గాఢత ఉన్న పౌడర్లు మాత్రమే వాడాలి లేదా గాఢత తక్కువ ఉన్న సబ్బు, షాంపూలు వాడాలి. ఉతికి జాడించేశాక నీరు పోయేలా పెట్టాలి. అంతేగాని చీరలను పిండకూడదు. నీరు కారాక ఎండలేని చోట ఆరేయాలి. ఒకేసారి 3 లేదా 4 చీరలు కనుక ఉతకవలసి వస్తే రంగుపోయే ముదురు చీరలు, లేత చీరలను వేరు చేసి ఈ ముదురు రంగు చీరలను కూడా ఒక్కొక్కటిగా ఉతకాలి. అన్నీ కలిపి ఉతికినట్లయితే రంగులు ఒకదానికొకటి అంటుకుపోయి చీరలు పనికిరాకుండా పోతాయి. చాలా వరకు ఎంబ్రాయిడరీ, పట్టు, సిల్క్ చీరలను ఇంట్లో ఉతికే కన్నా కూడాను డ్రై క్లీనింగ్కి ఇచ్చుకుంటేనే మంచిది. ఇక ఎక్కువగా ఎండాకాలంలో వాడేవి కాటన్ చీరలు. మహిళలకు ఈ చీరలు హుందాగా ఉంటాయి. ఈ చీరలకు గంజి పెట్టుకుంటేనే అందంగా ఉంటాయి. ఈ చీరలకు అన్నం వార్చిన గంజిలో కనుక పెట్టినట్లయితే గంజి బాగా పడుతుంది. లేదనుకుంటే కుంకుడు కాయలతో రసం తీసి దానిలో ఈ ఉతికినటువంటి కాటన్ చీరలను ఉంచి అరగంట తర్వాత దానిలోంచి తీసి మామూలు నీటిలో 2-3 సార్లు నురగపోయే వరకు జాడించాలి. ఇక ఇప్పుడు ఈ చీరని ముడతలు పడకుండా బాగా లాగి ఆరేయాలి. ఆరిపోయాక చీరను తిరగేసి ఇస్త్రీ కనుక చేస్తే చీర మంచి మెరుపుతో అందంగా ఉంటుంది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చీరలు ఎప్పుడూ కూడా కొత్తగా ఎక్కువ కాలం మన్నుతాయి. ఏ చీరైనా సరే ఉతికేటప్పుడు గాఢత తక్కువ ఉన్న పౌడర్లనే వాడాలి. గట్టిగా పిండకూడదు, ఎండకు వేయకూడదు, ఆరేసేటప్పుడు క్లిప్పులు ఎక్కువగా పెట్టకూడదు. అలాగే చీరల యొక్క షేప్ పోకుండా ఉండాలి అంటే ఎక్కువ మడతలు పెట్టకూడదు. మడతలను 15 రోజులకొకసారి మారుస్తూ పెట్టాలి. చీరలను వేరే బట్టలతో కలపకూడదు, అంటే అన్ని రకాల చీరలు కలపకూడదు. ఖరీదైన చీరలు పాడవకుండా ఉండాలి అంటే ఆ చీరల మధ్యలో లవంగాలు, వేపాకులు కనుక వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది, మంచి వాసనతో ఉంటుంది. జరీ చీరలు, సిల్క్ చీరలు ఇస్త్రీ కనుక చేయవలసి వస్తే చాలా జాగ్రత్తగా చేయాలి. ఇస్త్రీ చేసేటప్పుడు ఆ చీరల మీద మెత్తటి కాటన్ వస్త్రం పరిచి

0: దానిమీద ఇస్త్రీ చేయాలి. అంతేగాని డైరెక్ట్గా ఈ జరీ చీర మీద కానీ సిల్క్ చీర మీద కానీ ఈ ఐరన్ బాక్స్ పెట్టకూడదు. ఇక కాటన్ చీరని ఇస్త్రీ చేసేటప్పుడు చీర మీద నీళ్లు చిలకరించి ఇస్త్రీ చేయాలి. దీనివల్ల చీర తొందరగా ఇస్త్రీ అవడమే కాకుండా బట్ట మెత్తగా ఉంటుంది. ఇలా అన్ని రకాల చీరలను వాటి మన్నిక విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే అవి రంగు పోకుండా ఉంటాయి, ఎక్కువ కాలం మన్నుతాయి.
1: మీరింతవరకు విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

0: ఈనాటి వనితవాణి కార్యక్రమం ఇతరతో సమాప్తం. సమయం 2 గంటలకు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో వార్తలు వింటారు.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi to arrive shortly in Auckland on 2-day visit.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్, విజయవాడ.

మీరు విన్న ఆ పాట ఆగడు చిత్రానికి సూరజ్ సంతోష్, ఎంఎం మానసి పాడిన పాట. కార్యక్రమంలో వినబోతున్న పాట అల్లుడు సీను చిత్రానికి కార్తీక్ హరిణి పాడిన పాట.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: అదేరా ప్రేమంటే చిత్రానికి పవన్ మాళవిక పాడిన పాట వింటారు.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 టీన్ టైం. ఈ కార్యక్రమంలో భాగంగా హిందీ చిత్రగీతాలు వింటారు. వినే ముందుగా ఒక చిన్న ప్రోమో.
1: ఎన్సీఆర్టి విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
4: కార్యక్రమంలో వినబోతున్న పాట చోరీ చోరీ చిత్రానికి లతా మంగేష్కర్ మన్నాడే పాడిన పాట.

టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట చివరిగా చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రానికి అర్జిత్ సింగ్, నీతి మోహన్, సునిధి చౌహాన్ వీరందరూ కలిసి పాడిన పాట.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 యువలయ కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటారు. ముందుగా బద్రీ చిత్రానికి రమణ గోగుల, సునీత పాడిన పాట.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: దేవి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్రపడిన పాట.

మీరు విన్న ఆ పాట హరిహరన్ మహాలక్ష్మి కలిసి పాడిన పాట ఆజాద్ చిత్రం కోసం. కార్యక్రమంలో వినబోతున్న పాట బాచి ఈ చిత్రం నుండి.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండ. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: యువలయ కార్యక్రమం వింటున్నారు. వినబోతున్న పాట చిత్రం, ఈ చిత్రానికి నిహాల్ ఉషా పాడిన పాట.

0: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
1: శ్రోతలు యువలయ కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో వినబోతున్న పాట మా అన్నయ్య చిత్రానికి ఉన్ని కృష్ణన్ చిత్ర పాడిన పాట.

యువలయ కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట రాజా. ఈ చిత్రానికి రాజేష్ సుజాత పాడిన పాట.

0: ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు. ముందుగా కొన్ని ప్రోమోస్.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హే. అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
4: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హే నా
5: బాతో హీ బాతో మే హర్ సుబహ 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే थोड़ा रिलैक्सिंग म्यूजिकल ब्रेक.
4: शाम सुहानी हो.
6: आकाशवाणी के साथ जुड़िए ना सांझ के शो सिटी लाइट्स में हर रोज शाम 5 बजे.
2: घर पहुंचते ही थकान, कैसे हो मनोरंजन?
4: आकाशवाणी है ना. चैन की नींद से पहले कुछ भूले बिसरे पल. हर पल
2: सफर में
4: आपके साथ
2: आकाशवाणी.
7: ఎన్సీఆర్టీ విద్యా కార్యక్రమాలు సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 3:00 నుండి 3:30 సమర్పిస్తున్నవారు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్.
0: కార్యక్రమంలో ముందుగా నువ్వు వస్తావనే చిత్రానికి రాజేష్ సుజాత పాడిన పాట వింటారు.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: మూడు ముక్కలాట చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట.

0: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
1: యువకుడు చిత్రానికి ఎస్పీ చరణ్ పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పివికేం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ఉపేక్షించబోమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖపట్టణంలో రేపు జలప్రవేశం చేయనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు వాణిజ్య సంస్థల అధినేతలతో సమావేశమై రాష్టంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి ముఖ్యమని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉద్ఘాటించారు. అమరావతి రాష్ట సచివాలయంలో ఈరోజు జరిగిన మంత్రివర్గ సమావేశం వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమాజానికి సోషల్ మీడియా ఇబ్బందికరంగా మారిందన్నారు. ఈ అంశంపై కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించామని చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు నైతిక విలువలను పాటించడం లేదని, ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంటున్నారని, అటువంటి వారిని ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు, సోషల్ మీడియా దుర్వినియోగం, మహిళలు బాలికలపై సైబర్ వేధింపుల నివారణకు ప్రత్యేక స్టేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు మొదలైన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అలాగే యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, జలవనరుల శాఖలకు సంబంధించి పలు ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి పేర్కొంటూ,
1: ఇటువంటి అన్ఎథికల్ ప్రొసీజర్స్ ని ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఉండదు. చట్టంలో ఉన్న మరి అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుని లీగల్ గా కూడా స్ట్రాంగ్ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ను ఒకటి ఏర్పాటు చేయమని చెప్పి చెప్పారు. అదేవిధంగా సోషల్ మీడియా దుర్వినియోగం జరుగుతున్నట్లు ఆరోపణలు పరిష్కరించడానికి రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది.
0: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించబడిన అత్యాధునిక యుద్ధ నౌక 17A స్టెల్త్ ఫ్రిగేట్ మహేంద్రగిరి ప్రారంభోత్సవంలో రేపు విశాఖలో పాల్గొనున్నట్టు సామాజిక మాధ్యమం పోస్టులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఆత్మనిర్భర భారత్ దార్శనికతకు, దేశీయ రక్షణ పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల అద్భుతమైన సామర్థ్యాలకు ఇది ఒక నిదర్శనమని రక్షణ మంత్రి పేర్కొన్నారు. దేశ సముద్ర ప్రయోజనాలను కాపాడడంతో పాటు ఇండో పసిఫిక్ రక్షణ కోసం మన దేశ సంకల్పాన్ని బలోపేతం చేయడానికి ఐఎన్ఎస్ మహేంద్రగిరి సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ వివరించారు. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డెల్టా ఎక్స్ దక్షిణ కొరియా వ్యవస్థాపకుడు సీఈఓ స్టీఫెన్ కిమ్తో ఈరోజు సియోల్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్టంలో ఇంగాట్లు, సోలార్ గ్రేడ్ సిలికాన్ వేఫర్లు, పీవీ సెల్లు, బ్యాటరీ సెల్లు, సోలార్ మాడ్యూళ్ల తయారీ ఎకో సిస్టమ్ను నిర్మిస్తోందని, ఆంధ్రప్రదేశ్లో ఒక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ బీఈఎస్ఎస్ తయారీ యూనిట్ నెలకొల్పాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన స్టీఫెన్ కిమ్ యూనిట్ నిర్మాణంపై త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అనంతరం కొరియా ఆటో ఇండస్ట్రీస్ కోఆపరేషన్ ఏజెన్సీ చైర్మన్ టేక్ సుంగ్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యంగ్ జోయున్, గ్లోబల్ పబ్లిక్ అఫైర్స్ హెడ్ నామ్ సూ పార్క్తో సియోల్లో జరిగిన సమావేశంలో రాష్టంలోని 10 GW డేటా సెంటర్ పైప్లైన్ కేంద్రంగా డేటా సెంటర్లు, సర్వర్ తయారీ, సర్వీసింగ్తో కూడిన పూర్తి ఏఐ కంప్యూట్ స్టాక్ కోసం ఆంధ్రప్రదేశ్ను శాంసంగ్ కేంద్రంగా మార్చాలని కోరారు. ఇన్వెస్ట్ కొరియా సంస్థ కమిషనర్ డాక్టర్ కిమ్ టే హ్యూగ్తో సమావేశమైన మంత్రి లోకేష్, అమరావతి లేదా విశాఖపట్నంలో ఒక ప్రత్యేక కోట్రా ఇన్వెస్ట్ కొరియా కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
2: We have started this already with 4 private arbitration mechanism with MSMEs. So we will evaluate it.

0: విజయవాడలో ఈరోజు సమావేశమై హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ సంస్కరణలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్లపై 18% జీఎస్టీని 5% తగ్గించే అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. హాస్పిటాలిటీ రంగానికి జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పునరుద్దరణ అత్యవసరమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి సానుకూలంగా స్పందించి రాష్ట ప్రభుత్వ సిఫారసులతో కేంద్ర ప్రభుత్వానికి పంపించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 17వ తేదీన పల్నాడు జిల్లా నరసారావుపేటలో పర్యటించనున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అరవింద బాబు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి కోడెల శివప్రసాద్ స్టేడియం ప్రాంగణాన్ని ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూలై 17న నరసారావుపేటలో నిర్వహించే క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొంటారని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలోనే సుమారు 1,500 కోట్ల రూపాయల రుణాలను వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద పంపిణీ చేయనున్నట్టు చెప్పారు. అదేవిధంగా బ్యాంకుల కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ కార్యక్రమాలకు సంబంధించిన అనుమతి పత్రాలను కూడా అందజేయనున్నట్లు తెలిపారు. ఇటీవల గోవాలో జరిగిన 8వ బ్రాండీ ఫెడరేషన్ కప్ స్కేటింగ్ పోటీల్లో రాష్ట్రానికి రజత పతకం సాధించిన సిహెచ్వి దాక్షిణ్య ఈరోజు రాష్ట యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రి దాక్షిణ్యను అభినందించి భవిష్యత్తులో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి దేశానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బిగ్ ఛాంపియన్ స్కేటింగ్ అకాడమీ కోచ్ షేక్ ఖాదర్ బాషా మాట్లాడుతూ దాక్షిణ్య పిన్న వయసులోనే స్కేటింగ్లో 35 కిలోమీటర్ల మేర ప్రదర్శన చేసి 2 జాతీయ అవార్డులను సాధించడంతో పాటు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారని తెలిపారు. సీజనల్ జ్వరాలపై ఎలాంటి అపోహలు వద్దని రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లాలోని గజపతి నగరం నియోజకవర్గ వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, జ్వరాలపై వస్తున్న కథనాలతో ప్రజలు ఆందోళన చెందవద్దని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జ్వరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. నియోజకవర్గంలోని జ్వరాల దృష్ట్యా ప్రత్యేక డ్రైవర్ నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో 4,99,000 రూపాయలతో గ్రామీణ రహదారి పనులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని స్థానిక పార్లమెంటు సభ్యులు ఎం గురుమూర్తి తెలిపారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన 4 గ్రామీణ రహదారి పనులకు ఆమోదం లభించిందని ఈరోజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 4.65 కిలోమీటర్ల పొడవున ఈ రహదారుల నిర్మాణం జరగనుందని, వీటి ద్వారా తీగపాలెం, మోపూరు, వానెల్లూరు, ముసిలిపేడు గ్రామాలకు మెరుగైన రవాణా అనుసంధానం కలగనుందని గురుమూర్తి తెలియజేశారు. జిల్లాలోని నిరుద్యోగ యువతతో పాటు విశ్రాంత ఉద్యోగులను సైతం ప్రోత్సహించి వారిని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని విజయనగరం కలెక్టర్ ఎం రామసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈరోజు జరిగిన జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఐఈపీసీ ఎస్ఐపీబీ ఇన్వెస్ట్మెంట్ ట్రాకర్ ఎంఓయూల ఆన్లైన్ సమావేశాల సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి అన్ని విధాలా సహకారం అందించి వీలైనంత త్వరగా పరిశ్రమలను స్థాపించే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందని, అందువల్ల వారి పెట్టుబడులను పారిశ్రామిక రంగం వైపు మరల్చాలని సూచించారు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, అలాగే ఎంబీఏ విద్యార్థులకు పరిశ్రమల స్థాపనపై అవగాహన కల్పించి వారు పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే విధంగా చైతన్యపరచాలని కలెక్టర్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలను ఉపేక్షించబోమని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలో ఐఎన్ఎస్ మహేంద్రగిరి విశాఖపట్టణంలో రేపు జలప్రవేశం చేయనుంది. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ పలు వాణిజ్య సంస్థల అధినేతలతో సమావేశమై రాష్ట్రంలో తమ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆతిథ్య రంగ సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: ప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.
6: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన శ్రీకృష్ణ తులాభరణం నాటకం నుండి శ్రీకృష్ణుని పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ CH కోటేశ్వరరావు. హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.

కాని వనజే రుక్మిణి వచ్చి నన్నును నిన్నును నేడు పుట్టిన దినంబని ఎంతయు ప్రేమతోడా వృష్టాన్నములారగింప స్వగృహమున పుందయచేయ వేడుచో కన్నడ చేయబూ

వైశ్య కామినిలో హృదయాంతరాళమును కనిపెట్టుట ఎంతటి రసికులకైనను కష్ట సాధ్యమే.

ఏళ్ళ పాకము కదా కామిని హృదయ కావ్య రసగ్రహణంబు నెచ్చలీ

సత్యా, నేను నీ ప్రేమానురాగములను ఆనందించి అనుభవించగలను, కానీ నీ కోపతాపములను నేను భరించగలనా? అన్నుల మిన్నా అన్నుల మిన్నా భీమసుత ప్రార్థన త్రోయగలేక ఎటులో కన్నులు మూసికొంచు తమకంబులు చిక్కగబట్టి సత్య తమకం

వేగమే వచ్చితి ఆదరింపవే అన్నుల మిన్నా.

సత్య, ఏమి దానము? భర్తృదానమా? నా పట్ల ఇంతటి కఠిన నిర్ణయం తగునా? నీకిది ధర్మమా? అసదృశ్య రాగం.

నందనుక నంచు వచించియు. ఇట్లన్ను దైవసమునరింపజూచెదవు భామరో నాపై ప్రేమ మాశనో విసుగు జనించెనో మదికి వ్యక్కసమయ్యనో.

ఆఘాతమును సలుపుమనును. ఇంకా ఏమి చివల్వదనునో, ఏమి చేయుమనునో, ఆ కలహాశనుడు, ఆ త్రిలోక గమనుడు, ఆ సంయమి

సత్య, నన్ను తోసగల ధనము నీ కడ ఉన్నది కదా. త్రాసున నన్ను తూపగల ద్రవ్యము లేక నీవు పుణ్యక వ్రతోపాసనకు కడంగా ఎడబాటు నెపమ్మున

నెమ్మది సొంత యోజనం చేసి కడంగు ఈ వ్రతము చేయ. సర్వోరుక పత్రము

నేను ఇక ఈ నారదునకు బానిసగా ఉండవలసినదేన. నాకడ మీ అనుగ్రహమున ధనరాశులు త్రవ్వి తండమై చేకురి ఉండ మీ బరువు చేకురజేయుట ఎంత ఎంచు కేవాకము మీర నీవని పాతిగా ఎడసేయకుండా నా కాకుల పాటు కూర్పనగునా తగునా మగనాలికి గతుల్ తగునా.

నీకడనే కయున్నా దుర్గతులకు లోనుగా నగుదు కావునా. యోజన చేసి చేయు మీ వ్రతమన ఆలకి.

నా కడుపులో ఉన్నప్పుడు విన్న ఆ గుండె చప్పుడు నా ప్రపంచం. ఆ చప్పుడు ఎప్పటికీ లయ తప్పకూడదు. మీ చిన్నారి గుండె చప్పుళ్లకు ఇప్పుడు కొండంత అండా. మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడలో ఇప్పుడు అత్యాధునిక పీడియాట్రిక్ కార్డియాలజీ విభాగం సిద్ధం. చిన్నారి గుండెలకు అధునాతన రక్షణ. మణిపాల్ హాస్పిటల్ విజయవాడ.

not vocal on some of the ఈనాటి ప్రదర్శన భారత న్యూజిలాండ్ దేశాల మధ్య ఉన్న స్నేహ బంధం ఆప్యాయత లోతును ఎంతో అందంగా ప్రతిబింబించిందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు మస్కాట్లో ఒమాన్ విదేశాంగ మంత్రి బద్ర బిన్ హమద్ అల్ బుసైదీతో సమాపేశమై ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో పరస్పర సహకారంపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ఈ చర్చలు ప్రధానంగా సాగాయని డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే అక్కడ శాంతి స్థిరత్వ నెలకొల్పేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా ఇద్దరు నాయకులు సమగ్రంగా అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమాన్ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం బలాన్ని, పరస్పర నమ్మకాన్ని ప్రతిబింబిస్తున్నాయని డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. మరోవైపు భారత ఒమాన్ దేశాల మధ్య శతాబ్దాలుగా ఉన్న పురాతన సముద్రయాన సంబంధాలు ఇరు దేశాల ప్రజలను అనుసంధానించాయని, ప్రస్తుతం ఇవి ఇరు దేశాల భాగస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ఒమాన్ విదేశాంగ మంత్రి కూడా పేర్కొన్నారు. ఉపరాష్టపతి సిపి

వాణిజ్య ఉత్పాదక సేవలపై సంస్థాగత పార్లమెంట్ వర్షాకాల

ఆకాంక్ష బ్లాక్లో టాటా మోటార్ ఫౌండేషన్ తో ప్రభుత్వ పథకాల లభ్యత మెరుగుపరచడం, వ్యవసాయం, జీవన ఆరోగ్యం, పోషకాహారాన్ని, విద్యా గ్రామీణ మౌలిక సదుపాయాలను, అలాగే స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల నేతృత్వంలోని జీవనోపాధికి మద్దతు ఇవ్వడంపై నీతి ఆయోగ్ పేర్కొంది. బ్లాకుల్లో విద్యాపరమైన ఫలితాలు బలోపేతం చేయడం కోసం నీతి ఆయోగ్ భారతీయ ఎయిర్టెల్ ఫౌండేషన్ తో కూడా ఒక అవగాహన పత్రంపై సంతకాలు చేసింది. ప్రాథమిక అభ్యాసాన్ని బలోపేతం చేయడం, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించి డిజిటల్ అభ్యాసాన్ని ప్రోత్సహించడం, పిల్లల కోసం అనుకూలమైన విద్యాభ్యాస వాతావరణాన్ని సృష్టించడం మొదలైన వాటికి ఈ భాగస్వామ్యం మద్దతిస్తుంది. అయోధ్యలోని రామాలయంలో విరాళాల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలపై నిష్పక్షపాతంగా నిర్దేశిత కాలపరిమితి సోమవారం నాడు విచారిస్తుంది. రామాలయంలో ముగ్గురికి అయోధ్య కోర్టు జూలై 7వ తేదీన ఒకరోజు పోలీస్ రిమాండ్ మంజూరు చేసింది. స్థానిక కోర్టు గత నెల 20

అభివృద్ధికి సంబంధించి నీతి ఆయోగ్ టాటా ఎయిర్టెల్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ ఇంగ్లాండ్ మహిళా జట్ల మధ్య చారిత్రాత్మకమైన ఏకైక టెస్ట్ మ్యాచ్ ఈరోజు లార్డ్స్ మైదానంలో ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 చిత్రగీతాలు వింటారు. ముందుగా నువ్వు నేను చిత్రానికి ఎస్పి చరణ్ ఉషా బృందం పాడిన పాట.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 7:30 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఫీఫా వరల్డ్ కప్ 2026 డైలీ అప్డేట్స్ వింటారు.

0: చిత్రగీతాలు విన్నారు. మరికొన్ని చిత్రగీతాలు 8:15 వినవచ్చు. ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 102.2 సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత భారత్ వింటారు.
1: ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MeTY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా, ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం.
2: ఆధునిక సాంకేతిక యుగంలో భారతదేశాన్ని అగ్రభాగాన నిలబెట్టడంతో పాటు అభివృద్ధి ఫలాలను అన్ని వర్గాల ప్రజలకు అందించే ప్రధాన లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమం ఫలితాల దిశలో ముందుకు సాగుతోంది. కంప్యూటర్ సాంకేతికతతో అనుసంధానమైన అంశాలను క్రోడీకరించడమే డిజిటల్ ప్రక్రియ అంటారు. ప్రభుత్వం అందించే సేవలన్నింటినీ సాంకేతికత ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే డిజిటల్ ఇండియా ప్రధాన లక్ష్యం. దశాబ్ద కాలం క్రితం 2015 భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియాని ప్రారంభించి దీన్ని అవసరాన్ని లక్ష్యాలను ప్రజలకు వివరించినప్పుడు ఇదో సాధారణ కార్యక్రమంగా భావించినప్పటికీ ప్రస్తుతం అత్యంత కీలకంగా మారడం విశేషం. కేవలం చదవడం రాయడం మాత్రమే అక్షరాస్యతగా భావించే రోజుల నుంచి డిజిటల్ అక్షరాస్యత దిశగా కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. దేశంలోని ప్రతి ఒక్కరూ తమకు కావలసిన ప్రభుత్వ సేవలన్నింటినీ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పొందేందుకు యత్నిస్తున్నారంటే అది డిజిటల్ ఇండియా అమలులో భాగమే. భారతదేశం జనాభా 148 కోట్లు, అంటే ప్రపంచ జనాభాలో ఇది 17.8% అన్నమాట. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం జనాభా అభివృద్ధి రేటు 0.86% నుంచి 0.87% వార్షికంగా పెరుగుతోంది. ఇందులో యువత కూడా భారీగా పెరుగుతున్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో 37.6% మంది నివసిస్తుంటే మిగిలిన వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరంతా దేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వాస్తవ గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 53 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలో పనిచేస్తున్న 93 ముఖ్య ప్రభుత్వ విభాగాలు అందించే సేవలను జనబాహుళ్య వర్గాలకు, దిగువ తరగతి ఆదాయ వర్గాలకు అందించాలన్న లక్ష్యాన్ని పెట్టుకుని పనిచేస్తోంది. ఇందుకోసం డిజిటల్ ఇండియాను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం 9 కీలకాంశాలను గుర్తించింది. ప్రజలందరికీ మొత్తం సమాచారాన్ని అందుబాటులోకి తీసుకురావటం, రహదారులన్నింటిపైన బ్రాడ్బ్యాండ్ సేవలు, ఈ గవర్నెన్స్ ద్వారా సాంకేతిక సేవల విస్తరణ, ప్రజలందరికీ మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకురావటం, ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియపరిచి వాటిని వినియోగించుకునేలా చేయడం, అరచేతిలో సమాచారం విలువ, ఈ క్రాంతి పథకం కింద ఎలక్ట్రానిక్ సేవలు, దేశవాళీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, ఉద్యోగ కల్పన, ఐటీ రంగంలో ఉద్యోగావకాశాల విస్తరణ, ఇతర కార్యక్రమాలు డిజిటల్ ఇండియా అమలులో ఉన్నాయి. గత 10 ఏళ్లకు పైగా డిజిటల్ ఇండియా విస్తృత కార్యక్రమాలను చేపట్టడంతో అనూహ్యమైన సాంకేతిక మార్పులు వివిధ రంగాల్లో చోటు చేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీయ పర్యవేక్షణలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా ఇప్పటివరకు సాధించిన లక్ష్యాలను గత పార్లమెంటు సమావేశాల వేదికగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సమర్పించారు. దేశంలోని వైద్యం, విద్య, ఆర్థిక, ఉద్యోగ, వృత్తి నైపుణ్య, వ్యవసాయ, వ్యాపార రంగాలలో డిజిటల్ ఇండియా తనదైన ముద్ర వేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలోని 215,000 గ్రామ పంచాయతీలకు భారత్ నెట్ ద్వారా సేవలు అందుతున్నాయి. వివిధ రంగాలు వృత్తులు నిర్వహించుకునే వారికి 500,000 సర్వీస్ సెంటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుబాటులోకి వచ్చాయి. ప్రధానమంత్రి దిశ పథకం కింద దేశంలోని 6 కోట్ల మంది గ్రామీణులు డిజిటల్ అక్షరాస్యత సాధించగలగటం ప్రస్తావించదగ్గ విషయం. గ్రామీణ ప్రాంతాలలో 4.09 లక్షలకు పైగా వైఫై హాట్స్పాట్లు కూడా పీఎం వాణి కార్యక్రమం కింద ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆధునిక యుగంలో సాంకేతికతపై ఆధారపడ్డ మార్పు అనివార్యం కావడంతో డిజిటల్ ప్రాధాన్యత మరింతగా పెరిగింది. అన్ని విషయాలను కంప్యూటర్ లేదా ఫోన్ లేదా ఇంటర్నెట్లో చూడటం, సర్వీసులను

అందటం తప్పనిసరైంది. దీనికి కావలసిన బ్రాడ్బ్యాండ్ అవసరాలు కూడా అనూహ్యంగా పెరిగిపోయాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించినట్లు డిజిటల్ ఇండియా లక్ష్య సాధన దిశగా ప్రగతి పదంలో కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 80.6 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు కొన్ని లెక్కలు తెలియజేస్తున్నప్పటికీ ఈ సంఖ్య 100కు పైగా దాటినట్లు అధికారిక సమాచారం కూడా ఉంది. అయితే ఇది 120 కోట్లకు చేరుకుంటుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో వైర్లెస్ కనెక్షన్లు, వాటికి సంబంధించినటువంటి అంశాలు భారీగా ఉండటం మరొక కీలకాంశం. దేశం 5G కవరేజీలోకి వెళ్లిన తర్వాత డిజిటల్ ఉపకరణాలు ప్రజాజీవితంలో విడదీయరాని భాగమైనట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఓ కార్యక్రమంలో ఇటీవల ప్రస్తావించారు. దశాబ్ద కాలంలో డిజిటల్ ఇండియాలో భాగంగా సామాన్యులు, గృహిణులు, వ్యవసాయదారులు, ఇతర చేతి వృత్తి వ్యాపార నిపుణులు, విద్యార్థులు వీరందరికీ కూడా ఆశ్చర్యకరమైనటువంటి మేలు జరిగింది. అందరికీ కీలకమైనటువంటి ఆధార్ కార్డులను అందజేయడంలో ప్రభుత్వం సఫలమైంది. ఇప్పటి వరకు 143 కోట్లు జారీ చేయగా మిగిలినవి పెండింగ్లో ఉన్నాయి. 2026 జనవరి వరకు ఉన్న సమాచారం ప్రకారం యూపీఐ ద్వారా 28.33 లక్షల కోట్ల రియల్ టైం లావాదేవీలు నమోదయ్యాయి. వ్యక్తులకు కావలసిన సమాచారాన్ని, వ్యక్తిగత గోప్యత పాటిస్తూ నిల్వ చేసే వ్యక్తిగత సమాచారాన్ని డిజిటల్ యాప్లో భద్రపరుస్తున్నారు. ఇప్పటి వరకు 62 కోట్ల మంది డిజీలాకర్లను వినియోగిస్తున్నారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జాతీయ వ్యవసాయ మార్కెట్లో భాగంగా రైతులకు మార్కెట్ పరిజ్ఞానం పెరిగింది. మొబైల్ ఫోన్లలో, వాట్సాప్లలో చాటింగు, యూపీఐల ద్వారా క్రయ విక్రయాలు వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. ఈ ఏడాది జనవరి నాటికి 23 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.79 కోటి మంది రైతులు నేరుగా డిజిటల్ ఇండియా సేవలను వినియోగించుకున్నట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. ఇకపోతే సఖీ, దీనదయాళ్, అంత్యోదయ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన, నేషనల్ సోషల్ అసిస్టెన్స్తో పాటు బీబీజీ రామ్జీ పథకం కింద నమోదైన కోట్లాది మంది లబ్ధిదారులు డిజిటల్ సేవలు పొందుతున్నారు. వీటితో పాటు డిజీలాకర్లలో 900 కోట్ల డాక్యుమెంట్లు నిక్షిప్తమయ్యాయి. 20.7 కోట్ల మహిళలు తాము తయారు చేసిన హస్త, గృహ ఉత్పత్తులను నేరుగా ఈ కామర్స్ ద్వారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా 3.59 లక్షల గ్రామాలకు కిసాన్ సారథి కింద సేవలు అందుతున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే ఇదంతా సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. దీక్ష, పోషణ్, మైభారత్ల కింద కోట్లాది మంది రిజిస్టర్ అయి సేవలు పొందడం గమనార్హం. ఉమాంగ్ వంటి యాప్లు కోట్లాది మంది ఉద్యోగులకు వరంగా మారాయి. ఇక రైలు, బస్సు, విమానం వంటి రవాణా సేవలకు డిజిటల్ ఇండియానే దోహదపడుతోంది. ఒకప్పుడు మొబైల్ ఫోన్ను విలాసవంతమైన సమాచార సాంకేతిక ఉపకరణంగా భావించేవారు. ఇప్పుడు ఒక ప్రధాన అవసరంగా అది మారిందని చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు అమ్మే చిరు వ్యాపారుల నుంచి బంగారం అమ్మే విక్రేతల వరకు సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగంగా మారినట్లు చెబుతున్నారు. ఇక విద్యాసంస్థలు, విద్యార్థులు తమ అడ్మిషన్లు, కొత్త కోర్సులకు డిజిటల్ సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. బ్యాంకులలో ఒకప్పుడు డబ్బు లావాదేవీల కోసం కనిపించే భారీ క్యూలు ఇప్పుడు కనుమరుగవడానికి డిజిటల్ సాంకేతిక ప్రగతే కారణం. ఆసుపత్రులు, వైద్యులు, రోగ నిర్ధారణ సంస్థలు రోగుల వివరాలను, రోగ నిర్ధారణ పట్టికలను డిజిటల్ రూపంలో పంపడం, వాటిని ఫోన్లోనే తెలుసుకోవడం ఇప్పుడు సులభమైనటువంటి ప్రక్రియగా మారింది. యూపీఐ ద్వారా చెల్లింపులు, సోషల్ మీడియా మెసేజ్లు, ఈ కామర్స్, ఆహార సరఫరా రంగాల్లో డిజిటల్ విప్లవం చోటు చేసుకుంది. భారతదేశంలో ప్రతి స్మార్ట్ మొబైల్ ఫోన్లో 33 నుంచి 50 వరకు యాప్లు డౌన్లోడ్ చేసుకునే వీలు ఉండటంతో స్టార్టప్ల వ్యాపార విస్తరణ అనూహ్యంగా పెరిగింది. డిజిటల్ ఇండియా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 4741 కోట్ల రూపాయలను బడ్జెట్లో ముందు కేటాయించిన తర్వాత మరింతగా పెంపొందించింది. ఈ అంశం చూస్తుంటే సాంకేతిక ప్రగతికి ప్రభుత్వం ఎంతలా కట్టుబడి ఉందో అర్థమవుతుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారా సమాజంలో సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వారసత్వ, చరిత్రాత్మక మార్పులను కూడా కేంద్రం లక్ష్యంగా ఎంచుకుంది. మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ఆకాంక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అన్ని కార్యక్రమాలు మధ్య దళారుల ప్రమేయం లేకుండా పేదలు, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా డిజిటల్ అక్షరాస్యత ఉపయోగపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమం గ్రామీణ ప్రాంతాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఆశించిన

0: మార్పు తీసుకురావడం హర్షణీయమని కూడా ప్రధానమంత్రి చెబుతున్నారు. గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా కార్యక్రమానికి వెచ్చిస్తున్న నిధులు, అధికార యంత్రాంగం చేస్తున్న కృషికి దేశంలోని ప్రతిష్టాత్మక ప్రైవేట్ సంస్థలు కూడా చేయూతనివ్వడం వల్లే పరిస్థితి మరింత మెరుగైంది. 2014-15లో జీబీ డేటా ఖరీదు 269 రూపాయల నుంచి ఇప్పుడు 2026 నాటికి అది కేవలం 7.09 రూపాయలకు తగ్గింది. అంటే 97% పైగానే తగ్గిందన్నమాట. గతంలో 358 కిలోమీటర్ల పరిధికే పరిమితమైన ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ని 692,676 కిలోమీటర్ల పరిధికి అనూహ్యంగా పెంచారు. మొబైల్ కనెక్టివిటీ గ్రామీణ ప్రాంతంలో కూడా అనూహ్యంగా పెరిగింది. బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు భారీగా పెరిగారు, అంటే 400% దాకా పెరిగినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. డిజిటల్ ఇండియాలో భాగంగా కార్యక్రమాల అభివృద్ధితో పాటు కొన్ని సవాళ్లు కూడా ప్రభుత్వానికి ఎదురవుతున్నాయి. వాటిని కూడా ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోంది. డిజిటల్ లావాదేవీలకు సైబర్ నేరగాళ్ల ముప్పు ఉండటంతో ప్రభుత్వం, పోలీసులు, సమాచార వ్యవస్థల ద్వారా డిజిటల్ నేర నియంత్రణ కార్యక్రమాలు చేపట్టారు. డేటా ప్రైవసీతో పాటు భాషాపరమైన సమస్యలను సాంకేతికంగా అధిగమించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా చూస్తే భారత జీడిపిలో 229-30 నాటికి డిజిటల్ ఎకానమీ భాగస్వామ్యం 20%కు పైగా పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశ పురోభివృద్ధికి డిజిటల్ ఇండియా మరింత కీలకం. అందుకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు ప్రజల క్రియాశీలక భాగస్వామ్యం కూడా అత్యంత కీలకంగా మారింది.
1: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MEITY సమన్వయంతో నిర్వహించబడుతున్న కేంద్ర ప్రభుత్వ పథకం డిజిటల్ ఇండియా ఈ అంశం గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎం నాగేంద్ర వరప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆమె ఎవరు చిత్రానికి పి సుశీల పాడిన పాట అది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమంలో శాస్త్రీయ జనగణనతో అభివృద్ధి పథకాల రూపకల్పన అంశం గురించి డాక్టర్ తుమ్మల శ్రీకుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు.
1: జూలై 11న ప్రపంచమంతా ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటాం. ప్రపంచ జనాభా దినోత్సవం అసలు ఎందుకు జరుపుకోవాలి, దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఎందుకంటే మన దేశం ఇటీవలే చైనా దేశాన్ని అధిగమించి అత్యంత జనాభా కలిగిన దేశంగా 150 కోట్లకు పైగా మొదటి స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో మనం దీని నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రపంచ జనాభా గణన ఎలా జరిగింది, అలాగే మన దేశంలో ఎలా జరుగుతుంది, శాస్త్రీయంగా చేసే ఈ జనగణన వల్ల మనకుండే ప్రయోజనాలు ఏంటో ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఈరోజు స్టూడియోస్లో డాక్టర్ తుమ్మల శ్రీకుమార్ గారు ఉన్నారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ శ్రీకుమార్ గారు నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, మనం జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం జరుపుకుంటున్నాం. అయితే ఇది చూడడానికి చాలా సాధారణమైన విషయంగా అనిపిస్తున్నప్పటికీ దీనిలో ఎంతో శాస్త్రీయత ఉందని మనకు చెప్తూ ఉన్నారు స్టాటిస్టిషియన్స్. అయితే ఒక్కసారి మనం దీని చరిత్ర ఆవిర్భావానికి వెళ్తే, అసలు ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సెలబ్రేట్ చేసుకోవడం కానీ ఎలా మొదలైంది, దీని యొక్క ఆవిర్భావం ఏంటి, చరిత్ర పుటల్లోకి వెళ్తే ఏం చెప్తోంది?
2: చరిత్రలో మొట్టమొదటిగా ఇది జనగణన అనేటువంటిది ఎందుకు చేయాలనేది 1987లో ఐక్యరాజ్య సమితి UNDP సమావేశం, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు 500 కోట్ల ప్రపంచ జనాభా చేరినప్పుడు దీన్ని ఒక ఉత్సవంలాగా జరపాలి అని జూలై 11, 1987లో నిర్ణయించారు. అయితే తర్వాత కొంత వ్యవధి గ్యాప్ వచ్చింది. 1990లో జూలై 11న 90 దేశాలు ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి ప్రపంచవ్యాప్తంగా జనగణన దినోత్సవాన్ని జూలై 11న జరపాలి, అందులో భాగంగానే మన భారతదేశం కూడా ఈ జనగణన దినోత్సవాన్ని జూలై 11 ప్రతి సంవత్సరం జరపడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దీనిలో భాగంగా ఏంటంటే జనగణనలో ఏజ్ 1, జెండర్ అంటే లింగ సంబంధించినటువంటి విషయాలు, విద్య, ఆదాయం, వృత్తి, వ్యాపారం, ఆరోగ్య విషయాలు, ఆస్తి, తర్వాత ఇంటికి సంబంధించిన విషయాలు, భూమి వంటివి అనేక రకాల అంశాలతో కూడిన 33 ప్రశ్నలు ఉంటాయండి దీంట్లో. ఇది ఒక్క జనగణనే కాకుండా మన దేశంలో 1919లో మొట్టమొదటిసారి 16 రకాల పశువులు అంటే మన క్యాటిల్ ఏదైతే ఉందో, ఆవులు కానీ మేకలు గేదెలు ఇవన్నిటికి సంబంధించినటువంటి ఒక గణన కూడా జరిగిందండి. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 21వ పశుగణన 2024-25లో జరిగిందండి. అలాగే వన్యప్రాణికి సంబంధించి వైల్డ్ లైఫ్ సెన్సెస్ కూడా మనకి ప్రతి 2, 3 లేదా 4 సంవత్సరాలు ఆ యొక్క వన్యప్రాణిని యొక్క జీవన కాలాన్ని బట్టి నిర్ధారించి జరగడం జరుగుతుంది. తర్వాత మొట్టమొదటిసారి వ్యవసాయ గణన 1970-71లో భారతదేశంలో జరిగింది స్వాతంత్ర అనంతరం. ఇది 5 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 11వ వ్యవసాయ గణన వచ్చి 2021-22లో జరిగిందండి. ఇలా మనకి రాబోయే జనగణన 26-27లో జరుగుతుంది. దీనిలో వ్యవసాయ గణన కూడా ఉంటుందండి. చాలా ప్రధానమైనటువంటిది ఇది. ఎందుకంటే జనగణన కేవలం ఒక జనాభా లెక్కలు మాత్రమే కాకుండా సమగ్రమైన సమాచారాన్ని సేకరించే ఒక వేదిక అండి.
1: సార్ శ్రీకుమార్ గారు, ఈ శాస్త్రీయ జనగణన వెనుక ఉన్నటువంటి విస్తృతమైన లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయండి?
2: ఈ ఆబ్జెక్టివ్స్ అంటాం అండి. చాలా నిర్దిష్టమైన లక్ష్యాలతో ఈ జనగణన ప్రభుత్వం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి చేయటం జరుగుతుందండి. అయితే 2021లో జరగాల్సినటువంటి జనగణన కోవిడ్ కరోనా కారణంగా పోస్ట్పోన్ అయ్యి ఇప్పుడు జరగటం జరుగుతుంది. దీనికి నిర్దిష్టమైన లక్ష్యాలు ఏంటంటే ముఖ్యంగా జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ సమానత్వాన్ని ఏ విధంగా మనం స్త్రీ పురుష విభేదాలు లేకుండా సమాజంలో సమానత్వాన్ని ఏ విధంగా పొందాలి, అలాగే ఎక్కడైతే జనాభా విస్ఫోటం జరిగిందో ఆ ప్రాంతాల్లో కుటుంబ నియంత్రణ ఏ విధంగా పాటించాలి, ముఖ్యంగా పేదరిక నిర్మూలన పావర్టీ ఎలినేషన్ ప్రోగ్రామ్స్, వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేయడానికి ఆర్థికంగా వాళ్ళని ప్రగతి సాధించడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి, అలాగే ప్రసూతి ఆరోగ్యం, స్త్రీలు డెలివరీ అయ్యేటప్పుడు మరణాల సంఖ్య చాలా గణనీయంగా తగ్గించడానికి ఈ ప్లానింగ్ అనేది చాలా ఉపయోగపడద్దండి, అలాగే వనరుల లభ్యత, వాటి యొక్క వినియోగం అంటే మనకి రిసోర్సెస్ ఉన్నాయి, అవి కొంతమంది చేతిలో ఉన్నాయి, ఈ వనరుల్ని అందరికీ ఉపయోగపడే విధంగా రూపకల్పన చేయటం, అలాగే పునరుత్పత్తి హక్కులు రీప్రొడక్టివ్ రైట్స్ అంటాం, సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అలాగే పర్యావరణ సంబంధించినటువంటిది, అన్నిటికన్నా ముఖ్యమైనది ఆహార సంరక్షణ, ఆహార భద్రత అంటే 150 కోట్ల జనాభాకి కావాల్సిన ఆహారాన్ని ఎవరు ఆకలితో అలమటించకుండా ఈ దేశంలో ఉన్న జనాభాకి 3 పూట్ల ఆహారాన్ని అందించాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అందుకని మానవ హక్కుల పరిరక్షణ, హ్యూమన్ రైట్స్ మనకి ప్రాపర్గా మనకి జరగాలవి. అలాగే వస్తువుల కల్పన, అంటే మినిమం ఎమ్యూనిటీస్, అంటే మనం కావాల్సినటువంటి సుస్థిర అభివృద్ధి, ఇవన్నీ చేరుకోవాలంటే వాతావరణ మార్పులపై జనాభా ప్రభావం, వీటన్నిటికి సంబంధించిన ఒక ఇంధన, వైద్య, విద్య, ఉపాధి రంగాలకు సంబంధించినటువంటి ఒక స్ట్రాటజీ, ఎత్తుగడల రూపకల్పన ప్లానింగ్ కమిషన్ చేయాలంటే, అంటే నీతి ఆయోగ్ ద్వారా ఇవి చేయటానికి ఈ డేటా ఎంతో ఉపయోగిస్తుందండి.
1: ఇన్ని విస్తృతమైన లక్ష్యాలు, ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రపంచ జనాభా జనగణనకి ఎంతో ప్రాముఖ్యత ఉందండి. అయితే సార్, ప్రపంచ దేశాలలో ఈ జనగణన ఎలా చేపడతారు, దీని వెనకాల ఏమైనా చరిత్ర ఉంటే ఆ వివరాలు, అలాగే అసలు ఈ జనగణన అనేది ఎన్ని రకాలుగా చేపడతారు సార్?
2: ఈ జనగణన ముఖ్యంగా 3 రకాలుగా జరుగుతూ ఉంటుందండి. ఒకటి, ఇప్పుడు 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే డెసీనియల్ సర్వే అంటాం మనం, అలాగే రోలింగ్ సర్వే అని ఫ్రాన్స్లో జరుగుతూ ఉంటుంది. అది నిరంతరం ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉంటుంది. అది ఇక దానికి స్టాపేజ్ అని ఉండదు. ఎవ్రీ ఇయర్ ప్రతి నెల ప్రతి వారం జరుగుతూనే ఉంటుంది. అది ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతానికి చేస్తూ ఉంటారు. అలా ఇది రోలింగ్ సర్వే అండి. రిజిస్టర్ సర్వే అని ప్రజలు కంపల్సరీగా వెళ్ళి ఆ కుటుంబంలో వచ్చినటువంటి భూమికి సంబంధించినవి కానీ, జనన మరణాలకు సంబంధించినవి కానీ, వార్ధక్యానికి సంబంధించినవి కానీ ప్రమాదాలు రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఆ స్థానిక సంస్థల యొక్క, అంటే గ్రామాలు, వార్డులు, అక్కడ ఉన్నటువంటి రిజిస్ట్రీ ద్వారా చేస్తారు. అయితే చరిత్రలో ఏంటంటే, బాబిలోనియన్ నాగరికతలో 3800 సంవత్సరాలు బిఫోర్ కామన్ ఎరా అంటాం, క్రీస్తు పూర్వంలో జరిగినట్టుగా ఈ జనగణన ఒక ఆధారాలు ఉన్నాయి. ఈజిప్ట్లో అయితే 570 బిఫోర్ కామన్ ఎరా క్రీస్తు పూర్వం, అలాగే పర్షియన్లు, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అయితే 1790 జరిగినట్టుగా, ఇది కూడా డెసీనియల్ సర్వే 10 సంవత్సరాలకు ఒకసారి. ఇక మన దేశానికి వచ్చినట్టయితే మొట్టమొదటి జనగణన బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మాయో అనేటువంటి ఆయన 1872 స్వరాడి కంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతంలో ఏకకాలంలో కాకుండా ఎంచుకున్న ప్రాంతాల్లో సర్వే చేశారు. తర్వాత 1881 ఫిబ్రవరి 17 లార్డ్ రిప్పన్ ఈయన ఏకకాలంలో జనగణన చేశారు. ఈ జనగణన తర్వాత 1881 మొదలుకొని 1941 వరకు 7 సెన్సెస్ బ్రిటిష్ ఇండియాలో, అంటే బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారతదేశంలో జరిగినాయి. తర్వాత స్వతంత్ర భారతం అయిన తర్వాత 1948 ఒక కొత్త జనగణన చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఆ చట్ట ప్రకారం మొట్టమొదటి సర్వే 1951 ఫిబ్రవరి 10 జరిగిందండి. ఇప్పుడు జరిగేటువంటిది 16వ సర్వే 2021 జరగాలి. అది కరోనా కారణంగా ఇప్పుడు 26-27 జరుగుతుంది. కాబట్టి జనగణన అనేటువంటిది చరిత్రలో ప్రతి దేశంలో కూడా చాలా కీలకమైన భూమిక పోషిస్తుందండి ఆర్థిక ప్రణాళికల రూపకల్పనలో.
1: సార్, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి మన దేశంలో ఈ శాస్త్రీయ జనగణన ఎలా జరుగుతుంది, ఎటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, దీనివల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి?
2: మన దేశంలో జరిగేటువంటి ఈ జనగణన పూర్తిగా చాలా శాస్త్రీయంగా సాంకేతికంగా జరుగుతూ ఉంది. ఇది ఎవరైనా సరే ఇండివిజువల్గా వ్యక్తులు ఆన్లైన్లో కూడా వాళ్ళ యొక్క డేటాని ప్రభుత్వానికి సమర్పించవచ్చు. ఒక యాప్ కూడా క్రియేట్ చేశారు. అలాగే దీనిలో మెయిన్ లక్ష్యాలు ఏంటంటే, దీని మనకు ఉపయోగపడేది జనాభా సాంద్రత, పాపులేషన్ డెన్సిటీ ఎక్కడెక్కడ ఎలా ఉంది, వాళ్ళ యొక్క మౌలిక వస్తువులు అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్ కానీ, శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇవన్నీ ఎలాగున్నాయి, అంటే తాగునీరు కానీ లేకపోతే డ్రైనేజ్ లాంటివి, అలాగే ఆహార భద్రత ఎలా ఉంది, అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కానీ, నూనెలు కానీ, పప్పులు కానీ, దినుసులు, ఇవన్నీ పౌష్టికాహార రూపం ఏమన్నా జరుగుతుందా, ఎక్కడన్నా అందుతున్నాయా. విద్యా గ్రామీణ అభివృద్ధి అంటే కావలసినటువంటి స్కూల్స్ దగ్గరలో, నియర్ బై స్కూల్స్ అంటే 1 కిలోమీటర్ లోపే ప్రాథమిక స్కూలు, 5 కిలోమీటర్ల లోపే హై స్కూల్.

0: ఖచ్చితంగా ఉండాలనేటువంటి నిబంధన ప్రకారం ఇప్పుడు జరుగుతూ ఉంది. అలాగే సంక్షేమ పథకాలు అమలు చేయటం, అండ్ తర్వాత పిఎం ఆవాస్ యోజన కింద ఇళ్ళు లేని పేదలకి ఇళ్ళు కల్పించటం, అలాగే మనకి అక్షరాస్యత అంటే మనకి లిటరసీ రేట్ని పెంచుకుంటూ పోవటం, నైపుణ్యాభివృద్ధి స్కిల్ డెవలప్మెంటు, పట్టణీకరణ విధానాలు అంటే మనకి ర్యాపిడ్ అర్బనైజేషన్ జరుగుతుంది కాబట్టి ఈ పట్టణీకరణ జరిగినప్పుడు మౌలిక వసతులైనటువంటి రహదారులు కానీ రోడ్లు రైల్వే అలాగే విమాన సర్వీసులు ఇట్లాంటివన్నిటి కూడా పెంచడానికి కావాల్సినటువంటి ఒక రాజకీయ ప్రాతినిధ్యాన్ని అంటే అణగారిన వర్గాలు రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచడానికి నియోజకవర్గాల యొక్క పునర్విభజన ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఈ నియోజకవర్గాల పునర్విభజనని అలాగే ఉమెన్ యొక్క రిజర్వేషన్ సంబంధించినవి కూడా వీటన్నిటినీ కల్పించడంలో ఇది చాలా ప్రధాన భూమిక పోషించబోతూ ఉంది. దీనికి అయ్యే ఖర్చు కూడా చాలా భారీగా ఉంటుంది, 1.24 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఖర్చు అవబోతా ఉందండి. ఇంత ఖర్చుతో కూడుకున్నటువంటి
1: ఈ ఒక ట్రెండ్ మనం గమనించి చూస్తున్నాం, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చెప్తూ ఉంటారు. అంటే పనిచేసే ఒక ట్రెండ్ మనం గమనించి చూస్తున్నాం, డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చెప్తూ ఉంటారు. అంటే పనిచేసే వారి యొక్క ఆ వయసు నిష్పత్తి అన్నమాట ఉన్న జనాభాలో. ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్?
0: డెమోగ్రాఫిక్ అంటే వయో నిర్మాణంలో మార్పు ఫలితంగా ఏర్పడే ప్రభావం. అంటే మన దేశం అభివృద్ధి చెందాలన్నా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ GDP అంటే అభివృద్ధి చెందాలంటే పనిచేసే వర్గం ఎక్కువగా ఉండాలి ఏ దేశంలో అయినా సరే. ఇప్పుడు జపాన్ ఎందుకు ఆందోళన చెందుతుందంటే వాళ్ళకి 65 పైబడినటువంటి ప్రజలు ఎక్కువగా అయిపోతూ ఉన్నారు. ఈ మొత్తం పాపులేషన్ని 3 రకాలుగా చేస్తారండి. 0-14 బాల్య దశ అంటే బాలురు, వీళ్ళు ఆధారపడేటువంటి వర్గం కింద వస్తారు. 65 పైబడిన వృద్ధులు కూడా ఆధారపడే వర్గం కింద వస్తారు. ఇక వర్కింగ్ గ్రూప్ అంటే 15-64 సంవత్సరాల మధ్య ఉన్నది వర్కింగ్ గ్రూప్. వీళ్ళు శ్రమశక్తిని సంపదని సృష్టించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు. ఏ దేశంలో అయినా సరే ఈ 15-64 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటే ఆ దేశం వేగంగా దూసుకుపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ని 4 రకాల నిష్పత్తులతో డిఫైన్ చేస్తారండి. టోటల్ డిపెండెన్సీ రేషియో, అలాగే ఇన్వర్స్ డిపెండెన్సీ రేషియో, యూత్ డిపెండెన్సీ రేషియో, ఓల్డ్ డిపెండెన్సీ రేషియో అని. ఉదాహరణకి టోటల్ డిపెండెన్సీ రేషియో అంటే మొత్తం ఆధారపడే నిష్పత్తి. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 0-14 సంవత్సరాల వయసు మధ్య ఉన్న జనాభా, 65 సంవత్సరాలు పైబడిన జనాభా మొత్తం కూడి ఆ సంఖ్యని 15-64 సంవత్సరాల మధ్య ఉన్న జనాభా సంఖ్యతో గుణించి ఇంటూ 100 గనక వేస్తే వచ్చేది TDR అండి. ఇక యూత్ డెవలప్మెంట్ రేషియో, యువాధారిత నిష్పత్తి, ఇదేంటంటే 0-14 మధ్య వయసు ఉన్న పాపులేషన్ డివైడెడ్ బై 15-64 మధ్య ఉన్న పాపులేషన్ ఇంటూ 100. అంటే ఇది ఏం చెప్తుందంటే భవిష్యత్ తరానికి యూత్ కొరత రాకుండా ఉండాలి అంటే ఆశాజనకమైనటువంటి ఉత్పత్తి ఇది. ఇప్పుడు మన దేశంలో 2050 నాటికి అంటే రాబోయే 20 ఏళ్లలో ఇది కొంచెం చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. ఇది దేశానికి ప్రమాదకర సంకేతం అండి. అలాగే ODR రేషియో, ఓల్డ్ డిపెండెన్సీ రేషియో, ఇదేంటంటే 65 సంవత్సరాలు పైబడిన వారు డివైడెడ్ బై 15-64 సంవత్సరాల మధ్య వారు ఇంటూ 100. ఇది దేశంలో ఏంటంటే 2050 నాటికి 38% చేరుతుందండి. అంటే దేశంలో వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. ఒక పక్క 14 లోపు ఉన్నటువంటి ఈ పీరియడ్లోనేమో బాలల సంఖ్య తగ్గుతూ ఉంది. కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఈ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ అనేది మన దేశంలో రాబోతూ ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సర్వే ద్వారా ఎక్కడెక్కడైతే ఈ లోటుపాట్లు ఉన్నాయో ముఖ్యంగా యువతని అడ్రస్ చేసి వారు త్వరగా వివాహం చేసుకునేటట్టు పిల్లలు కనేటట్టు ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ఉన్న జనాల్ని తగ్గించే విధంగా ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపకల్పన చేయడంలో జనగణన ప్రధానమైన పాత్ర పోషిస్తుందండి.
1: చివరగా శ్రీకుమార్ గారు, మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలో ఉన్నాం. ఈ ఎరాలో మనకు ఈ డేటానే పెద్ద ఆయుధం. ఎవరి దగ్గర డేటా ఉంటే వారి యొక్క అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని నమ్ముతున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ నేపథ్యంలో మనం ఇన్ని క్వశ్చన్స్ ఈ సర్వేలో అడుగుతూ ఉన్నారు కదా, ప్రజల యొక్క అపోహలు ఏంటంటే ఈ డేటా సురక్షితమా, మేము అందించే ఈ వివరాలు సురక్షితంగా ఉంటాయని గ్యారంటీ ఉందా అన్న సందేహాలు ప్రజల్లో ఉన్నాయి. ఈ సర్వేలో ప్రజల యొక్క భాగస్వామ్యం ఎలా ఉండాలి, వారు ఖచ్చితమైన సమాచారం ఇస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో వారికి ఏం చెప్తామండి?
0: ఖచ్చితంగా అండి, ఎందుకంటే డేటా ఏ విధంగా బయటికి వెళ్ళిపోతుంది, కొన్ని నేరాలు మనం గమనిస్తూ ఉంటే నేరగాళ్ళు అంటే ఇంత పెద్ద దేశంలో 150 కోట్ల జనాభా ఉన్న దేశంలో శాస్త్ర సాంకేతిక రంగం ఇప్పుడే ఊపందుకుంటున్న పరిస్థితుల్లో ఇంత డేటాని కలెక్ట్ చేయటం, స్టోర్ చేయటం, కాన్ఫిడెన్షియాలిటీ అంటే గోప్యతని సంరక్షించడం కూడా పెద్ద సవాలే. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది పూర్తి డిజిటలైజ్డ్ కాబట్టి

0: కలెక్టర్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది కానీ సేకరించినటువంటి డేటా ఎక్కడా ప్రైవేటు వ్యక్తులకి అందకుండా చూసే బాధ్యత ప్రభుత్వానికి. ప్రజలు కూడా దీన్ని నమ్మాలి. మన యొక్క ప్రిన్సిపల్ అఫీషియల్ డాక్యుమెంట్ ఇది. అంటే మనం ఇచ్చేటువంటి ఏదైతే ఇన్పుట్ ఉందో ఇది రేపు డెవలప్మెంట్కి చాలా ప్రధానమైనటువంటిది. అంటే మన యొక్క స్థితిగతులను అంచనా వేయడానికి ఉపయోగపడే ఒక పాలసీ డాక్యుమెంట్ ఇది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు నిజాయితీగా 33 ప్రశ్నలకి ఆన్సర్ చేసి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చెప్పకుండా వాళ్ళ యొక్క కుటుంబ స్థితిగతుల్ని ఆర్థిక పరమైన సాంస్కృతిక పరమైనటువంటి అన్ని విషయాలని కూడా
1: ఖచ్చితమైన
0: సమాచారం అందించాల్సిన బాధ్యత పౌరులుగా మన మీద ఉంది. అంటే అది కాన్స్టిట్యూషనల్ డిమాండ్ కూడా. అలాగే ప్రభుత్వాలు కూడా ఈ డేటాని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పడకుండా సరైనటువంటి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉంది. ఈ తీసుకునేటువంటి అధికారులు కానీ ఎక్కడ పడితే అక్కడ డాక్యుమెంట్స్ పడేయకుండా చాలా జాగ్రత్తగా గోప్యతగా ఈ సర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో ప్రజలు యాక్టివ్గా పాల్గొనాలని నా విజ్ఞప్తి.
1: డాక్టర్ శ్రీకుమార్ గారు ధన్యవాదాలండి. ఈ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ శాస్త్రీయ జనగణన ఎలా చేస్తారు, దీని యొక్క చరిత్ర ఎలా మొదలైంది, అలాగే ఈ శాస్త్రీయ జనగణన యొక్క విస్తృతమైన ప్రయోజనాలు ప్రజలకు ఏ విధంగా ఉన్నాయో చక్కగా తెలియజేశారు. మీకు మరొకసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు శాస్త్రీయ జనగణనతో అభివృద్ధి పథకాల రూపకల్పన ఈ అంశం
3: డాక్టర్ తుమ్మల శ్రీకుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నమ్మధు. విజ్ఞాన మరియు పర్యావరణ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు.

చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 102.2. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత్ అందించిన సహాయానికి ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ధన్యవాదాలు తెలిపారు. వార్తల వివరాలు. భారత్ న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2 రోజుల న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ఆక్లాండ్ చేరుకున్నారు. న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సాయంత్రం ఆక్లాండ్లో జరిగిన స్వాగత కార్యక్రమంలో ప్రధానమంత్రి మోదీ భారతదేశపు సాంస్కృతిక వారసత్వపు వేడుకలను వీక్షించారు. ఇవి పంజాబ్ తమిళనాడు సంస్కృతులను, కర్ణాటక హిందుస్థానీ శాస్త్రీయ సంగీత సమ్మేళనాన్ని, అలాగే వందేమాతరం గీతాన్ని ప్రదర్శించారు.

విమర్శించాయని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో పేర్కొన్నారు. ప్రజలను ఏకం చేసే విశిష్ట శక్తి సంగీతానికి ఉందని, నేటి ప్రదర్శన భారత్ న్యూజిలాండ్ స్నేహంలోని ఆత్మీయతను, గాఢతను ప్రతిబింబించిందన్నారు. కాగా ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, సాంకేతికత, ప్రజల మధ్య సంబంధాలలో సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చించనున్నారు. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో మస్కట్లో ఈరోజు సమావేశమై ఇరు దేశాల మధ్య సహకారానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, అనుసంధానం, సముద్రయానం, సాంకేతికత, రక్షణ, సైబర్, ఏఐ రంగాలపై ప్రధానంగా చర్చలు జరిగాయని జయశంకర్ సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. గల్ఫ్లోని తాజా పరిణామాలు, ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వాన్ని నెలకొల్పే ప్రయత్నాలపై కూడా ఇరువురు నాయకులు పరస్పరం అభిప్రాయాలను తెలియజేసుకున్నారు. ఈ చర్చలు భారత్ ఒమన్ల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యంలోని విశ్వాసాన్ని, బలాన్ని ప్రతిబింబిస్తున్నాయని జయశంకర్ ఉద్ఘాటించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏబీడీఎంలో 94 కోట్ల ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా నంబర్లు నమోదు చేయబడ్డాయని, 105 కోట్ల ఆరోగ్య రికార్డులు అనుసంధానం జరిగిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఏబీడీఎం మిషన్ స్టీరింగ్ గ్రూప్ 3వ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మిషన్ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలలో ఒకటిగా నిలిచిందన్నారు. ఏబీడీఎం కింద ఒక పటిష్టమైన డిజిటల్ ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంటూ, దేశవ్యాప్తంగా దీని వినియోగాన్ని గరిష్ట స్థాయికి పెంచడంపై దృష్టి సారించాలని సూచించారు. సార్వత్రిక ఆరోగ్య పరిరక్షణ వెసులుబాటు సాధించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా కొనసాగాలని కేంద్ర మంత్రి సూచించారు. కాగా డిజిటల్ ఆరోగ్య వినియోగాన్ని విస్తృతం చేయడం, కృత్రిమ మేధతో సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను ఉపయోగించుకోవడం, సంస్థాగత సామర్థ్యాలను బలోపేతం చేయడం మొదలైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. వెనిజులాలో ఇటీవల సంభవించిన భూకంపాల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ అమిస్టాడ్ పేరిట ప్రారంభించిన సహాయ విపత్తు ప్రతిస్పందన మిషన్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా భారత్ సకాలంలో అందించిన సహాయం, మద్దతు, సంఘీభావానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 26వ తేదీన వైమానిక దళానికి చెందిన 2 C-17 గ్లోబ్ మాస్టర్ 3 విమానాలు పారాఫీల్డ్ హాస్పిటల్ యూనిట్కు చెందిన 41 మంది సభ్యుల బృందాన్ని వెనిజులాకు తీసుకువెళ్లాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దేశ విద్యుత్ డిమాండ్లో 50% పైగా స్వచ్ఛ ఇంధనం ద్వారా తీర్చడం 2వ సారి జరిగిందని, నూతనోత్పాదక వనరుల వాటా 50.2% నమోదైందని ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో ఈరోజు వెల్లడించారు. భారతదేశ స్వచ్ఛ ఇంధన వ్యవస్థ బలోపేతం అవుతోందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం దృఢ సంకల్పంతో వేగంగా సుస్థిర వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. అధిక ఆల్కహాల్ను కలిగి ఉన్న ఔషధ ఫార్ములేషన్ల నియంత్రణను పటిష్టం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1945 నాటి ఔషధ నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఇథైల్ ఆల్కహాల్ను కలిగి ఉన్న ఫార్ములేషన్లకు లైసెన్సింగ్ అవసరాల నుండి ప్రస్తుతమున్న మినహాయింపును కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తొలగించింది. 30 మిల్లీలీటర్ల కంటే అధిక పరిమాణంలో ప్రతి ఘన పరిమాణానికి 12% కంటే ఎక్కువ ఇథైల్ ఆల్కహాల్ను కలిగి ఉన్న అన్ని ఫార్ములేషన్లు ఇకపై షెడ్యూల్ కే కింద వాటికి అందించిన మినహాయింపు పరిధిలోకి రావని, అటువంటి ఉత్పత్తులు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కింద అవసరమైన లైసెన్సులను పొందవలసి ఉంటుందని మంత్రిత్వ శాఖ ఈరోజు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ జోరమ్ అనియా యూనిసెఫ్ ఇండియా ప్రతినిధి సింధియా మెక్కాఫ్రే బృందంతో న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. బాలల కేంద్రీకృత అభివృద్ధి, పాఠశాల విద్య, మానవ అభివృద్ధి రంగాలలో సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశంలో ఆకాంక్షిత

0: జిల్లాలు, బ్లాకులలో సురక్షితమైన సమ్మిళిత అభ్యసనం, ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాశాస్త్రం, ఉపాధ్యాయ విద్య, విద్యార్థుల సంక్షేమం, సైబర్ భద్రత, డిజిటల్ భద్రత వంటి అంశాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బాలల సంక్షేమం, విద్యా ఫలితాలను మెరుగుపరచడంలో సాక్ష్యాధారిత విధాన రూపకల్పన, సామాజిక భాగస్వామ్యం, విపత్తులను తట్టుకునే సామర్థ్యం, మహిళా స్వయం సహాయక బృందాల పాత్రల ఆవశ్యకతను డాక్టర్ జోరం అనియా వివరించారు. ఛత్తీస్గఢ్లోని బలోద్ జిల్లా గత సంవత్సర కాలంలో సుమారు 285,000 నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల నిర్మాణాలను ఏర్పాటు చేసిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. క్యాచ్ ది రెయిన్ ఉద్యమ వేగాన్ని కొనసాగించాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఇచ్చిన పిలుపునకు స్పందిస్తూ జల్ సంచయ్ జన భాగీదారీ 2.0 కింద సామూహిక నీటి సంరక్షణకు ఇది గొప్ప ఉదాహరణగా నిలిచిందని పేర్కొంది. గ్రామ పంచాయతీలు, స్థానిక సంఘాలు, జిల్లా యంత్రాంగం భాగస్వామ్యంతో బలోద్ జిల్లా విస్తృత శ్రేణిలో వర్షపు నీటి సేకరణ, భూగర్భ జలాల సంరక్షణ కార్యక్రమాలను అమలు చేసింది. జల్ సంచయ్ జన భాగీదారీ 1.0 కింద ఈ జిల్లాకు 100,000కు పైగా నీటి సంరక్షణ నిర్మాణాలను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో 3వ స్థానాన్ని, తూర్పు జోన్లో 1వ స్థానాన్ని కైవసం చేసుకుంది. పచ్చదనాన్ని విస్తరించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ, సుస్థిర పట్టణాభివృద్ది దిశగా ఒక కీలక ముందడిగని కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ అన్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తాకు లేఖ రాస్తూ 70,00,000కు పైగా వాతావరణ మార్పులను తట్టుకోగల చెట్లను నాటే ప్రతిపాదనను, 70కి పైగా జలాశయాల అభివృద్ధిని, దాదాపు 6,000 హెక్టార్ల భూమిని అటవీ ప్రాంతంగా నోటిఫై చేయడాన్ని ప్రశంసించారు. ఈ చర్యలు ఢిల్లీ పర్యావరణ భద్రతను బలోపేతం చేయడంతో పాటు పట్టణ గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. ప్రతిపాదిత 8 అడవులలో కనీసం 20% వాటాను ఔషధ మొక్కల జాతులకు కేటాయించాలని, లేదా ప్రత్యామ్నాయంగా కనీసం 2 అడవులను ప్రత్యేక ఔషధ మొక్కల అడవులుగా అభివృద్ధి చేయాలని ప్రతాప్రావు జాదవ్ సూచించారు. అయోధ్యలోని రామమందిరంలో విరాళాల దుర్వినియోగంపై నిష్పక్షపాతంగా కాలపరిమితితో కూడిన విచారణ జరపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీన విచారించనుంది. రామమందిరానికి అందిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఆలయ ట్రస్ట్ అభ్యర్థన మేరకు గత నెల 13న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటీను ఏర్పాటు చేసింది. కాగా విరాళాల చోరీ ఆరోపణలకు సంబంధించి అరెస్టైన 8 మంది నిందితుల్లో 3 ఈ నెల 7వ తేదీన అయోధ్య కోర్టు ఒకరోజు పోలీసు రిమాండ్ మంజూరు చేసింది. గత నెల 29న స్థానిక కోర్టు ఆ 8 మంది నిందితులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సంబంధాలను ప్రవాస భారతీయులు బలోపేతం చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మస్కట్లో ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ బిన్ హమద్ అల్ బుసైదీతో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఆకాశవాణి జాతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు దేశభక్తి గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సీతారామ కళ్యాణం హరికథా గానం వింటారు. కథకులు శ్రీ కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్.

తన వైరాగ్య భావ ప్రపూర్ణులు గుణగ్రహణ పారాయణులు అయిన శ్రోతృ మహాశీలకు పరశత ప్రణామములు. వేదవేద్యుడు పరంధాముడు సకల యోగిజన హృదయారాముడు తారకనాముడు రవివంశాంబోధి సోముడు అయిన శ్రీరామచంద్ర ప్రభు లక్ష్మణ సమేతుడై తండ్రి ఆనది తలదాల్చి విశ్వామిత్ర యాగ సంరక్షణం చేశాడు. యజ్ఞస్వరూపుడై యజ్ఞఫలప్రదాత అయిన ఆ స్వామిని మహర్షులు దేవగణం అందరూ ఎంతో భక్తితో స్తుతించారు.

అనంతరం విశ్వామిత్ర ఋషితో రామలక్ష్మణులు సంభాషిస్తూ ఉండగా దశరథుని దూత ఒక విజ్ఞాపన లేఖ తెచ్చాడు. పూజ్యులైన బ్రహ్మర్షులకు ప్రణామం. రామలక్ష్మణులను తమరు యజ్ఞరక్షణకై తోడుకుని పోయిన దాదిని నాటి నుండి కంటిపై కునుకులేదు స్వామి. అందుచేత చిరంజీవులను మీ పని పూర్తయితే వెంటనే పంపించవలసిందిగా కోరుతున్నాను అని లేఖ రాయగా చదివి చిరునవ్వు నవ్వి విశ్వామిత్రుడు దానికి సమాధానం ఇలా అనుకున్నాడు. దశరథ, ఏమయ్యా రాజా, నీ మనస్థితిని నేను ఎరుగుదును. కానీ దుష్ట రాక్షస సంహారం యజ్ఞరక్షణం చేసి లోక కళ్యాణకారకులైన నీ తనయులను నేను కూడా కళ్యాణం అనగా శుభం చేయకుండా పంపుతానా? ఎంత మంచి బంగారమైనా మెరుగు పెట్టకుండా స్వర్ణకారుడు ఇస్తాడా?

రూప సంపదగనుగాక క్రోమెరుగు పట్టక తానగసాలియుచ్చునే విజిత పరాక్రముడు రఘువీరుడు అస్త్రకళారకస్య గోవిదు.

ఉండగానే ఇంతలో మిథిలానగరం నుండి ఒక లేఖ వచ్చింది. అది సీతా స్వయంవరానికి ఆహ్వానిస్తూ జనక మహారాజు పంపించినటువంటి లేఖ. అప్పుడు విశ్వామిత్రుడు శ్రీరామునితో అన్నాడు, రామా, మిథిలా నగరాధిపతి అయినటువంటి శేరధ్వజ జనకునికి ఇంట ఒక మహనీయమైనటువంటి శివధనుస్సున్నది. దక్ష యజ్ఞధ్వంస సమయంలో వినియోగించినటువంటి ఆ ధనుస్సును శివుడు మిథిలా నగరాధిపతి అయినటువంటి నిమికి ఆరవ తరం వాడైనటువంటి దేవరాతునికి ఇచ్చాడు. అది వారింట్లో తరతరాలుగా పూజలు అందుకుంటూ ఉన్నది. అది ఇప్పుడు శేరధ్వజుడు ఆ వింటిని ఎక్కిడిన వానికి తన కుమార్తె అయిన సీతనిచ్చి వివాహం చేస్తానని ప్రకటించాడయ్యా. అయితే రామా, దాన్ని ఇతరులు ఎవ్వరూ ఒక్క అంగుణమైనా కదల్చలేరు. నీకొక్కనికే అది సాధ్యం. ఆ విల్లు ఎక్కువ పెట్టి సీతమ్మను చేపట్టగలవాడవు, మహానుభావుడవు నీవేనయ్యా. ఎందుకనంటే

వారికి సీతా స్వయంవర విశేషమంతా వివరించి విశ్వామిత్రుడు వారిని వెంట నిడుకుని మిథిలకు బయలుదేరాడు. మార్గమధ్యంలో కనిపించే అనేక ప్రదేశాలు, నదులు, గిరులు, జరులు, అడవులు అన్నింటినీ గురించిన విశేషాలు పూర్వగాథలు వివరిస్తూ మార్గాయాసం తెలియకుండా పయనం సాగిస్తూ ఉన్నాడు. సోనానది అనే నదిని దాటాడు. గంగానదిని దాటిన తర్వాత ఒక ఆశ్రమ ప్రాంతంలో ప్రవేశించారు ఆ ముగ్గురు. అక్కడ శ్రీరాముడు చక్కగా నడుస్తూ ఉండగా శ్రీరాముని పదారవిందములకు ఒక రాయి తగిలిందట. వెంటనే ఆగాడు రాముడు. దాన్ని చూశాడండి, దాంట్లో రకరకాల మార్పులు కనిపిస్తున్నాయి.

కచపరం ఉదస్తాదు ఋషివధూ. శ్రీరాముడు ఆ పాషాణాన్ని వింతగా చూస్తూ ఉన్నాడు. ఏమిటి ఈ రాయి కదులుతోందే అనుకున్నాడు. అవురా, క్రమంగా ఇది మెత్తబడుతున్నదే, ఆశ్చర్యం, దీనిలో స్త్రీరూపం కనిపిస్తున్నది అంటూ రాముడు అనుకుంటూ ఉండగానే అది ఒక మునిపత్ని రూపాన్ని ధరించింది. అది గౌతమకాంత అయిన అహల్య. చిరునవ్వుమోముతో నారచీర పయ్యలు సర్దుకుంటూ ఆ నారీ శిరోమణి శ్రీరాముని పదార విందములపై ముఖార విందాన్ని ఉంచి నమస్కరించి, రామా పరంధామా పవిత్ర నామా

పరంధామ సురవినుత నామ. తన నామశ్రవణం చేతను, తన స్పర్శ చేతను ఘోర పాపులను సైతం పునీతం చేసే పరమ పావనమైన గంగా నదీమ తల్లికి జన్మస్థానమైన నీ పాదస్పర్శ చేత నా పాపపంకమంతా కరిగిపోయిందయ్యా. నా పాపం తొలగి నా పూర్వరూపం మరల కలిగింది. నీవు నీ దివ్యమంగళ స్వరూప దర్శనం వలన నాలో ఆనంద జ్యోతి వెలిగింది. నీవు సామాన్యుడవా స్వామి, సకల జగత్తులకు ఆదిదేవుడు అయినటువంటి పరమాత్మ కదా.

అంటూ ఆమె అనేక విధములుగా స్తుతిస్తూ ఉండగానే ఆమె భర్త అయినటువంటి గౌతముడు కూడా వచ్చాడక్కడికి. వారిరువురు కూడా రామునికి శ్రీరామునికి అంజనించి కృతజ్ఞతను తెలుపుకొని వెడలిపోయారు. ఆ అహల్య గౌతములలా స్తుతిస్తూ ఉంటే రాముడికి ఏమీ అర్థం కాలేదట. అర్థం కానట్టు నటించాడు స్వామి. అప్పుడు రాముడు విశ్వామిత్రునితో, గురువర్యా, ఎవరి ఈ దంపతులు నన్ను ఇంతగా స్తుతించారు? అసలు ఈ కారణమేమిటి అన్నాడు. అప్పుడు కౌశికుడు వారి వృత్తాంతమంతా ఇలా వివరించాడు. నాయనా రామ, ఇక్కడ అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు లోకక్షేమం కొరకు చక్కని అభిజ్ఞానం కల్పన చేశారు. నాయనా రామ, ఆమె అహల్య, అతడు గౌతముని గౌతముడు. ఇంద్రుడు అహల్యపై కోరికతో ఒకనాటి అర్ధరాత్రి వారి ఆశ్రమంలో ప్రవేశించి కోడి వలె కూశాడు. అది విని గౌతముడు తెల్లవారిందనుకుని భ్రమించి స్నానార్థం వెళ్ళాడట. అప్పుడు ఇంద్రుడు గౌతమ వేషధారి అయి ఆశ్రమంలో ప్రవేశించి అహల్యతో, వనిత, ఎందుకో గాని స్నానార్థం వెళ్లబుద్ధి కావడం లేదు అంటూ సమీపించి

ఈరోజు ఎందుచేతనో అనుష్ఠానంపై మనసు పోవడం లేదు. మదనుడు నా మదిని కలవరపరుస్తున్నాడు. ప్రభాత సమయమని సందేహపడకు. నేను కూడా స్నానార్థమైపోతూ వెను తిరిగాను. తలుపు గడియ వేశాన్లే, ఇంకా ఈ దీపం ఎందుకు అంటూ చేతితో ఆ దీపాన్ని అర్పాడు. కాదు, అహల్య దాంపత్య దీపం అర్పివేశాడు. ఆమె జీవితంలో చీకటి నింపాడు అహల్య.

అతని వింత ప్రవర్తన సంభాషణ వినివిస్తూ పోయింది. శంకించింది. ఆ ఇంద్రుడు తనపై చెయ్యి వేయకుండానే అన్నది, ఎవడవురా నీవు, నా భర్త రూపంలో వచ్చావు.

అతని యొక్క దేవతా లక్షణములు అంటే రెప్పవేయిని కన్నులు మొదలైన కారణాల చేత అతని వెంటనే గుర్తించింది ఇంద్రుడని గుర్తించింది. ఆహా, ఉన్నతమైన స్వర్గలోక సింహాసనం ఎక్కిన ఇంద్ర, నీ బుద్ధి పాతాళంలో కూరుకుపోయిందేమయ్యా? ఇప్పుడు నా పరిస్థితి ఏమిటిప్పుడు? సులువుగా నాపై నిందారోపణ విచ్చేస్తుంది లోకం. స్త్రీని కదా, అందుచేత స్వయంగా ఆ ధర్మదేవతే వచ్చి రూపుదాల్చి వచ్చి నన్ను పాదస్పర్శతో అనుగ్రహించే వరకు పాషాణ రూపంలో ఉంటాను, నన్ను నేనే శిక్షించుకుంటాను అని అహల్య తన పతివ్రతాత్వ మహిమంచేత తనను తాను శపించుకుని పాతాళమైపోయింది. విఫురుడై ఇంద్రుడు వెనుతిరిగాడు. స్నానార్థమై బయలుదేరినటువంటి గౌతముడు అది తెల్లవారుజాము కాదని ఏదో మోసం జరిగిందని తెలిసి వెనుతిరిగి వచ్చాడు. గృహంలో ప్రవేశిస్తుండగా బయటకు వస్తున్నటువంటి ఇంద్రుని చూచాడు. అవురా ఇంద్ర, ఎంత అకృత్యానికి పాల్పడ్డావయ్యా! చివరికి మా యొక్క దాంపత్యాన్ని నాశనం చేయడానికి వచ్చావా? సరే, దీనికి తగినటువంటి ఫలితం అనుభవిస్తావు నీవు అని కోపించి గౌతమముని, నీవు విఫలుడవు కమ్మని ఆ ఇంద్రుని శపించాడు. శపించి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఖిన్నుడై. రామ, ఆ అహల్యయే నేడు నీ పాదస్పర్శతో పాషాణ రూపం వీడింది. అహల్యా గౌతములే నిన్ను కీర్తించినవారు అని కౌశికుడు అహల్యా వృత్తాంతమంతా వివరిస్తూ ఉండగా శ్రీరామ లక్ష్మణులు వింటూ నడుస్తున్నారు. నడిచి నడిచి నడిచి వారు గండకీ నదిని సమీపించారు. ఆ నదిని దాటించడానికి వచ్చాడు ఒకనొక నావికుడు. ఈ అతడే గుహుడు అన్నారు. ఈ గుహుని యొక్క వృత్తాంతం శివరామాయణం ఇలా వివరిస్తున్నది. మహోదయుడు అనేటటువంటి ఒక బ్రహ్మర్షి త్రిశంకుడు చేసే యజ్ఞాన్ని చూసి ఆ యాగం చేయించేటువంటి విశ్వామిత్రుని గుర్తించి విమర్శించి అతని యొక్క శాపానికి గురయ్యాడు. అప్పుడు విశ్వామిత్రుడు కోపించి నిషాదుడు కమ్మని అతన్ని శపించాడు. అతడే గుహుడు. ఈ గుహుడనే నామం ధరించి ఈ గండకీ నదీ తీరంలో నావను నడుపుతున్నాడు. ఎంతకాలానికి ఈ శాపం పోతుందో అని ఎదురు చూస్తుండగా నారదుడు సలహా ఇచ్చాడు. కొంతకాలానికి ఆ వైకుంఠధాముడు రాముడుగా అవతరించి వస్తాడు. అతని పాదప్రక్షాళనం చేస్తే నీకు శాప విమోచనం అవుతుంది అన్నారు. అలాగా అందుకని అప్పటి నుండి ఆ పాషాణానికి, అహల్యా పాషాణానికి సేవలు చేస్తూ అక్కడే వేచి ఉన్నాడు గండకీ తీరంపై ఆ గుహుడు. అతడు శ్రీరాముని గుర్తించాడు. పరుగు పరుగున ఎదురేగి సవినీయంగా నమస్కరించాడు. రండి స్వామి, మీ యొక్క పవిత్రమైనటువంటి ఆ పాదముల్లో నా పడవపై ఉంచండి. ఆగండి, అప్పుడే కాదు స్వామి, నాకు మీ పాద ప్రక్షాళనం చేసే అవకాశం ఇవ్వండి. ఎందుకని అంటున్నారంటే, రామా, రాముని యొక్క పాదములు అనగా రాములు అంటే భామలు, వారి యొక్క రామపాద తీర్థ పాదరజం సోకగానే మారిపోతున్నారని విన్నాను, స్త్రీలుగా మారిపోతున్నారని విన్నాను.

మీ పాదాలను కడగనివ్వండి, ఎందుకంటే తమ పాదచూర్ణంలో శిలలను స్త్రీలు చేసేటటువంటి లక్షణం ఉన్నదట. కొయ్యకు శిలకు భేదమే ఉంది స్వామి. కావున నీ పాదరేణువులు సోకితే నా పడవ ఏమైపోతుందో, పడవ కాస్త పడతి అవుతుందేమో అంటూ రాముని పాదములు కడిగి ఆ పాదతీర్థం తన యొక్క శిరస్సును తల్లుకొని పునీతుడై ఆ నావికుడు వారిని తన పడవపై గండకీ నదిని దాటించి అవతల తీరాన్ని చేర్చాడు. వారు చక్కగా ఆ తీరం చేరి అలా నడిచి కౌశికుడు రామలక్ష్మణ

పాండవులు క్రమక్రమంగా మిథిలా నగరాన్ని సమీపించారు. అప్పుడు కౌశికుడు, రామా, అదే మిథిలా నగరం. జ్ఞాని అయిన జనకుడు పరిపాలించే సుసంపన్నమై సకల సౌభాగ్యవంతమైనటువంటి ఆ నగరం మిథిలా నగరం. చూసావా, ఆ కోటబురుజు మీద ఉన్న జెండా అతిథులందరినీ కూడా సీతా స్వయంవరార్థం ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నదయ్యా. అదుగో కోటపై భేరి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉన్నది. చూడవయ్యా ఆ భేరి ఎలా మోగుతున్నదో.

చూశావా ఆ మేఘాలు? కాదయ్యా, అవి పొగలు. ఇక్కడ ఉన్నటువంటి శిల్పశాలల నుండి వస్తూ ఉన్నాయి. అంటే మిథిలానగర రాజు యొక్క శిల్ప కళాపోషణం తెలియజేస్తున్నాయి. ఇదిగో చూడు, జలయంత్రాలు ప్రజలకు నిరంతరం నీటి సరఫరా చేస్తూ ఉన్నాయి. ఆహా, రాజ్య పాలన అంటే జనక మహారాజుదే కదా అంటూ ఆ పట్టణం యొక్క విశేషాలన్నీ కూడా వివరిస్తూ ఉండగా, ఆ రాజకుమారులు చాలామంది సమూహంగా సీతా స్వయంవరార్థం బయలుదేరారు. శివధనుర్భంగం ఎవరికి వారు తామే చేయగలమని, సీతను తామే చెట్టబట్టవలనని ప్రగల్భాలు పలుకుతున్నారు. తమకంటే ముందే ఎవరైనా ఆ ధనుర్భంగం చేస్తే వారిని బతకనివ్వనంటున్నాడు ఒక్కొక్కడు. అలా రకరకాల ప్రగల్భాలు పలుకుతుంటే వారి వీరాలాపాలు వింటూ పట్టణం సమీపించారు ఆ మూవురు. అలా రాగానే వారి రాకను తెలుసుకున్నాడు జనక మహారాజు. వెంటనే తన కుల పురోహితుడైనటువంటి గౌతమముని జ్యేష్ఠపుత్రుడు శతానందుని తోడ్కొని వారికెదురు వచ్చి స్వాగతం చెప్పి, మునిపొంగవ నమస్కారం అని వారిని పూజించి రాజకుమారులను ఆదర గౌరవాల వచనాలు పలుకుతూ, మహానుభవ విశ్వామిత్ర మహర్షి, మీరు దివ్యతేజో విరాజితులైనటువంటి సుందర రాజకుమారులిరువులను తెచ్చారు. వీరెవరు స్వామి? యమౌ కుమారౌ దేవతుల్య పరాక్రమౌ. వీళ్ళని చూస్తుంటే దేవతా సమానులా కనబడుతున్నారు. అశ్వినీ దేవతల వలె మంచి అందంగా ఉన్నారు స్వామి. వీరెవ్వరూ అన్నారు జనక మహారాజు. అప్పుడు పైగా పద్మపత్ర విశాల నేత్రులై వృషభశార్దూల గజసింహ ధీరులై భూమికి దిగి వచ్చినటువంటి అశ్విని దేవతలై సుందరులై ఆయుధారులై వచ్చినటువంటి వీర కిశోరాలు ఎవరో తెలియజేయండి మునీంద్ర అనగానే అని ప్రశ్నించినటువంటి జనకునితో కౌశికుడు, రాజా, ఈ రాముని మామూలుగా పై చూసి చెప్పావు బాగుంది, కానీ నీవు జ్ఞానివి కదా, తత్వదృష్టితో జాగ్రత్తగా పరిశీలించవయ్యా. నీ చూపులు కొంచెం, నీ కన్నులు సార్థకత పొందుతాయి. జాగ్రత్తగా లోచూపుతో దర్శించు శ్రీరాముని.

స్త్రీరత్నం అయినటువంటి సీతకు తగినటువంటి పురుషోత్తముని తీసుకుని వచ్చానయ్యా. జాగ్రత్తగా లోచూపుతో చూడు, వీరిద్దరూ లక్ష్మీ నారాయణులు అన్న విషయం నీకు అర్థమవుతుంది. మనం ఈ కళ్యాణ సంధానం తప్పక వీరి కళ్యాణం చేయడం వల్ల మనం కళ్యాణ సంధాతలమై మన యొక్క సుకృతాలు కూడా పండుతాయి సుమా అన్నాడు కౌశికుడు శ్రీరాముని చూపించి. కౌశికుని పలుకులకు ఆనందించినటువంటి, పరమార్థం గ్రహించినటువంటి జనకుడు వారికి తగినటువంటి సత్కారములు చేసి తగిన విడుదలు ఏర్పాటు చేశాడు. ఇక ప్రత్యేకంగా ప్రక్కకు తీసుకుని వెళ్ళి జనక మహారాజుతో అంటున్నాడు మన విశ్వామిత్రుడు, స్వయంవరంలో నేను ఒక రహస్యం చెబుతాను. స్వయంవరంలో శంభుని విల్లు ఎక్కువ పెట్టగలవాడు ఈతడొక్కడే సుమా, మనసులో ఉంచుకో అని చెప్పి వారు వారి విడుదలకు వెళ్ళిపోయారు. ఇలా ఉండగా అంతఃపురంలో ఒక చెలికత్తె సీతమ్మకు స్వయంవరానికి వచ్చినటువంటి రాజకుమారుల చిత్రపటాలు చూపిస్తున్నది. వాటిలో శ్రీరామచంద్రుని చిత్రపటం రాగానే సీత ఆగింది అక్కడ, చూచి తన్మయురాలైంది. ఆ సమయంలో జనక మహారాజు వచ్చి, అమ్మా సీత, చిత్రపటములపై లిఖింపబడిన వారు అందరూ వచ్చారమ్మా, నీకు తగిన వాణిని రేపటి స్వయంవరంలో నీ భర్తగా పొందవచ్చు అన్నాడు చాలా రహస్యార్థం గోచరించేటట్లుగా. ఆయన అలా వెళ్ళిపోగానే ఈమె ఆ చిత్రపటాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నది. ఎవరీతడు

లక్షణ శుభలక్షణ శోభితుడైనటువంటి ఇతన్ని భర్తగా పొందకపోతే ఆ స్త్రీత్వానికి విలువ ఏమున్నది అని అంటూ, అయితే ఇంతకు ఈతడు ఈ స్వయంవరానికి వచ్చాడో లేదో అని సందేహపడుతూ కింద ఆ అతని పేరేమిటి అని చూసింది శ్రీరామచంద్రమూర్తి.

మజేంద్రుడట, ఎంత బాగున్నదే పేరు అనుకుంటూ, ఏమైనా సరే వివాహానికి ముందే ఒక్కసారి ఈతడు తప్పక నన్ను చేపడతాడని నమ్మకం కలుగుతున్నది. కనుక వివాహానికి ముందే ఈతని ఒక్కసారి సందర్శించవరే చెలి. ఒక్కసారి ఇతడు ఎక్కడున్నాడో, ఎక్కడ విడిది చేశాడో సఖీ చూసిరావే.

అవతారుడైనటువంటి ధర్మస్వరూపమే అనిపిస్తోంది నాకు. ఒక్కసారి ఇతన్ని చూడవలే, వెదకి రవే, ఎక్కడున్నాడో ముందే అతన్ని చూస్తాను అంటూ పంపించగానే సఖి వెళ్ళి వెదికి వచ్చి, అమ్మా, వీరు ఇద్దరూ కూడా మహాముని విశ్వామిత్రునితో కూడి మన తోటలో విడిది చేశారమ్మా అని చెప్పిందట. అయితే అతన్ని ఒక్కసారి చూద్దాము నడవే అని ఆ సఖితో కలిసి ఆమె బయలుదేరి ఆ తోటలోనికి ప్రవేశించింది సీత. అలా అక్కడ రామలక్ష్మణులు ఆ మహాముని వద్ద సకల ధర్మములు అన్నీ కూడా నేర్చుకుని తెలుసుకుని విహారార్థమై బయలుదేరి తోటలోకి వచ్చారు. విశ్వామిత్ర మహాముని అనుష్ఠానానికి వెళ్ళారు. ఆ సమయంలో అటు ఒక ప్రక్క నుంచి రామలక్ష్మణులు వస్తూ ఉండగా మరి ఒక ప్రక్కన సఖితో సీత వచ్చింది. వస్తూ అటే వస్తున్నటువంటి రామలక్ష్మణులు చూసింది, అదిగో వాడే ఇటగరు జంతుడి సుందరుడే, అదిగో వాడేనే ఎంతటి అందగాడే పటములపై లిఖింపబడు ఆ కోటంతలితడు సొగసైనవాడు. ఆహా, పటంలో ఏం చూశామే, అంతకంటే సొగసైనటువంటి వాడే ఇతడు అంటూ, ఓహోహో, వారి ఇటుపక్కకే వస్తున్నారు, చెరువయ్యన రమ్ము చెట్టు చాటునకు దాగదము, దగ్గరికి వస్తున్నారే వెంటనే చెట్టు చాటుకు వెళ్ళిపోదాం రావే అని ఆ ప్రక్కకి తప్పుకున్నారట. అలా తప్పుకోగానే అటు రాముడు కూడా సీత వంక చూశాడు. ఆశ్చర్యపోయాడు ఆమె సౌందర్యం మిరుమిట్లు గొరపగా చూసి, లక్ష్మణ, ఇక్కడ ఒక చక్కని తళుక్కున ఒక మేఘం మెరిసినట్టున్నదయ్యా, ఒక మెరుపు మెరిసిందన్నాడు. లక్ష్మణుడు అన్నాడు, ఏమిటన్నయ్యా, ఇది వసంత ఋతువు కదా, కాదురా అటు

అనుకో ఆయన, ఆ మెరిసింది ఎవరనుకుంటున్నావు? ఒక వనదేవత లాంటి మహాసౌందర్య రాశి ఒక్క మెరుపు మెరిసింది, అయ్యో మళ్ళీ కనిపించకుండా ఎక్కడో దాగున్నదే. ఆహా లక్ష్మణ, ఆమెను చూస్తున్నప్పుడు నా మనస్సంతా అటువైపే లాగిందయ్యా ఆవిడ ఆవిడ వైపుకే. కలసిన చూడుకులు కలసిన చోడుకులు చలమి చెలిమితో.

చిక్కి దివని ఎకశక్యమాడెడు ఆడుచు పిరుదుల జడకు చుల్లు తుళ్ళియాడ చిరునవ్వు ఓరమోమును నును సిగ్గు వెనుక తిరిగి అడుగులు తడబడ అరుగా ఎంత పోడిమి ఎంత పోడిమి ఆ చేడె పొడవు నా భుజము బాటి ఆ చేడె పొడవు నా భుజము బాటి.

లక్ష్మణ, ఆమె సరస్సును ఎంతని వర్ణించను. తన యొక్క వాలు కన్నులతో చూపులతో నన్ను ఆకర్షించుకుని ఎటో వెళ్ళిపోయిందయ్యా. ఆహా, ఆ వయ్యారం ఆమె యొక్క అందాన్ని చూస్తూ ఉంటే నన్ను ఆకర్షించినట్లున్నది. మా ఇద్దరి యొక్క ఎత్తు నా భుజము వరకు వస్తున్నది కనుక ఆమె మేమిద్దరము కూడా ఒకరికొకరు తగినటువంటి ఆలుమగలమేననిపిస్తున్నదయ్యా. ఆహా, విశ్వామిత్ర మహాముని మన పాలిటికి వేల్పు, లేకపోతే ఇటువంటి అవకాశం నాకు కలిగిస్తాడా? బళ్ళి బళ్ళి కౌశికుడు.

ఆమెను గైకుని ఆమెను భారీగా స్వీకరిస్తాను, విల్లును తప్పక ఆ విల్లును తప్పక ఎక్కువ పెడతాను అంటున్నటువంటి రాముని మాటలు కర్ణామృతంగా సోకాయి ఆ జానకకి. ఆ మాటలు వింటూ అని పలుకెడు రామాలాపము అని పలుకెడు.

మయమైనటువంటి ఆ పలుకులు వింటూ జానకి నడుస్తూ ఉండగా ఇంతలో జనక మహారాజు పంపించినటువంటి పల్లకి వచ్చిందమ్మా, మిమ్మల్ని పెళ్లి కుమార్తెగా అలంకరించాలి, నడవండి, తండ్రి పంపించారు అనగానే వెనుకకు తిరిగి తిరిగి అడుగులు వేస్తూ వెళ్లలేక వెళ్లలేక సీత బయలుదేరి అంతఃపురానికి వెడలిపోయింది. అలా ఆమె వెళ్ళిపోగానే ఆయన ఆ రామచంద్రమూర్తి కూడా తన లక్ష్మణునితో కలిసి ఆమె యొక్క సౌందర్యాన్ని తలుచుకుంటూ ఆయన విడిది చేరుకున్నారు. తెల్లవారింది.

సభ తీర్చాడు జనక మహారాజు. అది మహాసభ. తళతళలాడేటటువంటి స్వర్ణాభరణములు అలంకరించుకున్నటువంటి ఖండఖండాంతరాల దొరలందరూ వచ్చి, వీరధీర శిఖామణులైన రాజకుమారులంతా వచ్చి

చక్కగా సభంతా సర్వాంగ సుందరంగా ఉన్నది. జనక మహారాజు సింహాసనాన్ని అలంకరించాడు. సీతమ్మ చేతిలో మధూక పుష్పమాలికను గ్రహించి తండ్రి పక్కన నిలుచున్నది. ఇలా ఉండగా మహాబలిష్ఠులైనటువంటి 5,000 మంది శివధనుస్సు నుంచినటువంటి 8 చక్రములు కలిగినటువంటి ఒక పెట్టెను సభామధ్యమునకు తెచ్చారు. దానిలో గంధ పుష్పాదుల చేత అలంకరింపబడి పూజింపబడి చిరుగంటల మోతలు కలిగినటువంటి శివధనుస్సు చక్కగా తళతళ మెరుస్తున్నది. సభలోని వారంతా చూశారు. అంతవరకు నేను తప్ప ఎవరు ఎక్కువ పెడతారులే అని ప్రగల్భాలు పలికిన రాజులందరూ కూడా ఒక్కసారి దాన్ని చూసి ఉలికిపడ్డారు. ఏమిటి ఇది, విల్లా లేక పర్వతమా? అసలు ఏదో అనుకున్నాం, పాతపడిపోయిన పుచ్చిన వీళ్ళనుకున్నాం. అసలు దీన్ని చూస్తేనే మతిపోతూ ఉన్నదే. ఇంకా నయం, ముందుకు వెళ్ళాం కాదు, పరువంతా గంగలో కలిసిపోయేది అనుకుంటున్నారు ఎవరికి వారు. జనక మహారాజు సభనుద్దేశించి ఇలా అన్నాడు, మహారాజులారా, మీకందరికీ కూడా ఈ సీతా స్వయంవరానికి స్వాగతం పలుకుతున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ గొప్పదైనటువంటి శివధనుస్సును ఎక్కువ పెడితే వారిని నా కుమార్తె వరిస్తుంది. పైగా భూజాతగా ఆమె నాకు వ్యక్తమైనప్పటికీ ఆమె యొక్క నా కుమార్తెగానే సీతను చక్కగా పెంచాను. పరిణయయోగ్యమైనటువంటి ఆమెను పెండ్లాడుటకు వీర్య శుల్కంగా నిర్ణయించాను కదా ఈ విల్లును ఎక్కువ పెట్టడం అనే విషయం మీకందరూ తెలుసు కదా. కాబట్టి మహానుభావులందరూ ఇక్కడ ఉన్నారు, రండి ఈ శివధనుస్సును ఎక్కువ పెట్టండి.

ఆర్యులారా, మహాబలశాలులారా, రండి. ఎవరైతే విలు నెక్కు పెడతారో ఆమెను, ఆమెకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను, ఆయనకు నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తాను అనగానే

0: రాజులందరూ కూడా మొదట్లో ఎన్ని ప్రగల్భాలు పలికినా అప్పటికేదో వంకబెట్టి తప్పించుకున్నారు. ఒక్కొక్కరు మగధరాజు నాకు ఒంట్లో బాగుండలేదన్నాడు, అంగరాజు నేను ఏకపత్ని వ్రతస్తున్నాడు, ఇక మాళవరాజు నే బయలుదేరినప్పుడు శకునం బాగుండలేదన్నాడు, కాంభోజరాజు కొంచెం తలుపు చేసి ఒళ్ళు నొప్పులుగా ఉందన్నాడు. కొందరు విననట్టు నటిస్తున్నారు. చూశాడు జనకరాజు, ఏమయ్యా ఎవరూ లేవడం లేదేమిటి? ఆహా, అమరవీరులు కూడా మహానుభావులు అందరూ ఇక్కడ కూడా ఉన్నారు కదా, మీరేనా చేయి లేవండి అంటుంటే అక్కడ సభలో ఉన్నటువంటి వారు
1: శివజాపమెత్తమా అచేతకాదన్నుచు,
0: వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి.

ఈ ఎవరికి వాళ్లే, అయ్యో దేవతలందరూ అబ్బో ఈ శాపమా ఈ చాపమా మేము ఎత్తలేమన్నారు. అబ్బో శివుని విల్లు మేము ముట్టుకుంటామా, తప్పు కదా అన్నారు రాక్షసాదులు. ఇకలాగా అందరూ తలకు దారికి పట్టి వెళ్ళిపోయారట ఒక్కొక్క వంక చెప్పుకుంటూ.

ఈత పిండి లేక బ్రహ్మచారిణిగా ఉండిపోవలసిందేనా అన్నాడు అసహనంగా. ఆ మాట విన్న లక్ష్మణుడు పౌరుషంతో బుస్తున లేచాడు. తోకతొక్కిన నాగరాజులాగా రాముడు అతన్ని శాంతపరిచి కూర్చుండబెట్టాడు. అప్పుడు రాముడు అనుజ్ఞ కోసం విశ్వామిత్ర ఋషివంకకు చూచాడు. విశ్వామిత్రుడు మందహాసంతో రామునికి వెళ్లమని కర్ణుతోనే సైగ చేశాడు.

ఆయన యొక్క కనుసేగ గ్రహించినటువంటి వాడే రామచంద్రమూర్తి తన విల్లుని ఆ లక్ష్మణునికిచ్చి చక్కగా ముందుకు బయలుదేరి విల్లు వంకకు నడుస్తూ ఉన్నాడు. అతన్ని చూచినటువంటి రాజులందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో కనపడ్డాడట ఆ రామచంద్రమూర్తి. రధికులకు వీరరసమూర్తిగా, రాక్షసులకు రౌద్రరసమూర్తిగా, సీతకు కామరస, ఆ స్త్రీలకు కామరసమూర్తిగా, సీతకు ప్రేమరసమూర్తిగా, విద్వాంసులకు విరాట్ స్వరూపునిగా, భక్తులకు దయాస్వరూపంగా, రాజబంధువులకు ఆనందరసమూర్తిగా కనిపించాడట. ఆ రామచంద్రమూర్తిని దర్శించినటువంటి కన్నులే కన్నులు. ఆ దివ్యమంగళ మోహన స్వరూపాన్ని కన్నవారు, కన్నవారు అనగా చూచినవారు, అతనిని కన్న తల్లిదండ్రులు ఎంతటి మహానుభావులో, ఎంత

అతని సూచన కనులే ధన్యం అనుకున్నారు. అలాగా ఇంకా కొంతమంది, ఏమిటి ఈ 10-16 వస్త్రముల ఈ కుమారుడా వీళ్ళు నెక్కుపెట్టేవారు అని ఆశ్చర్యపడుతూ సభలోని వారంతా రకరకాలుగా అనుకుంటున్నారట. ఏమిటిది

ప్రభుము నిల్ప ఇతడయ్యనోయని ఎంచువారు. జనములిటుల సంశయాశ్చర్యములను పొందుతుండగా శ్రీరామచంద్రుడు భూమి సుత వైపు శృంగారమును మహేశు విలుదసన్ వీరరసము రాజులగజూచే. అలా అందరూ అనుకుంటూ ఉంటే చక్కగా రామచంద్రమూర్తి విల్లును సమీపించాడు. ఆ సీతవంకకు శృంగారరసంగా చూస్తూ ఆ విల్లు వంకకు చూచి పరమేశ్వరునికి నమస్కారం చేశాడు. ఆ విల్లును ఎత్తబోతుండగా లక్ష్మణస్వామి ఒక్కసారి లేచునుచ్చును అన్నాడు. నాయనలారా జాగ్రత్తగా వినండి, కదలకు మీ ధరాతల మహా హెచ్చరిక.

0: చేస్తున్నాను కదలకు మీ ధరాతలమా కాశ్యపి పట్టు ఫణీంద్ర భూవిషస్పదులను పట్టు కూర్మమా ప్రసాతల భోగి డులీకులీసుల వదలక పట్టు వృష్టి ధరణి పని కచ్చబో త్రివర్గము పొదువుసు పట్టుడీ కరులు భూవరుడి సుని చాపమెక్కిడు. నాయన అందరూ హెచ్చరికగా ఉండండి. ఏమండి ఏమిటంటే భూదేవి కంపించకు, శేషుడా భూమిని కదలకుండా పట్టుకో, ఆది కూర్మమా భూమిని శేషుణ్ణి స్థిరంగా పట్టుకోండి, ఆది వరాహమా భూమిని శేషుణ్ణి కూర్మాన్ని కూడా గట్టిగా పట్టుకో, దిగ్గజములారా భూమిని శేషుడు కూర్మం వరాహము అందరూ కదలకుండా పట్టుకోండి అని హెచ్చరిక చేస్తున్నాడు లక్ష్మణస్వామి. ఆ సమయంలో చక్కగా రామచంద్రమూర్తి ఆ ధనుసు వగ్గకు వెళ్ళినటువంటి వాడై గృహీతే హరకోదండే రామే పరిణయోత్సవే ప్రస్పందనయనం వామో జనకీ జమదజ్ఞయో. ఆ సమయంలో సీతకు పరశురామునికి ఎడమ కన్నదిరిందట. ఆ సందర్భంగా ఒక్కసారి ఆ ధనుసు వంకకు చూచి దాన్ని పైకెత్తాడు. పైకి ఎత్తి ఒక్కసారి అల్లెత్రాడును తగిలించడం కొరకు దానిని వంచగానే ఆ ధనుస్సు ఏమైపోయింది, ఒక గున్నయ్యనుగు శేషనాగును పట్టినట్టుగా దాన్ని వంచగానే పెళ్ళుమనే విల్లు గాంటలు గల్లుమనే గుబిల్లుమనే గుండె నృపులకు జల్లుమని జానకి దేహము ఒక నిమేషమునందే నయము జయమును భయము విస్మయము గదురాగా. ఎప్పుడైతే అలాగా ఆయన కొంచెం ఎక్కువగా ఉంచాడో విల్లు ఎక్కువ పెట్టడమే కాదు, అది పెళ్ళుమని పెరిగిందట. విశ్వనాథ వారు అంటారు, నిష్ఠావర్షద మోఘ మేఘ పటలి నిర్గచ్చుమాలిక యుగపదుజుంభన్ మహాఘోర మౌహిష్ట స్ఫూర్జ దుషండ గర్ఘర రవాహీన క్రియా ప్రౌఢి దాగిష్టం వై ఒక రావమంతటయ సంగిన్ భిన్న చాపంబున. ఫెడఫెడమనే శబ్దంతో అది ఎప్పుడైతే విరిగిందో ఆనందపడ్డారు ఒక సీతారామ లక్ష్మణులు. తర్వాత జనక మహారాజు విశ్వామిత్రుడు తప్ప అందరూ మూర్చబడ్డారు, కొంతవడికి తేరుకున్నారు. ఆ సమయంలో ఆ లక్ష్మణుడు వచ్చి ఆ ధనుస్సు యొక్క రెండు మొక్కలు పైకెత్తి రాముడు ఈ విలుసుని ఇల్లు విలు నెక్కు పెట్టాడని అందరికీ చూపించాడట. సీతమ్మ వెంటనే వచ్చి తన చేతిలో ఉన్నటువంటి మధువకు మాలికను రాముని యొక్క మెడలో ఉంచింది. ఆనందపడి ఆ జనక మహారాజు ఈ సీతను రామునికిచ్చి ఇదిగో వివాహం చేస్తున్నాను నా ప్రతిజ్ఞ ప్రకారం అన్నారు. అనగానే అప్పుడు ఆ వార్తని ఆనందించినటువంటి వారై దశరథ మహారాజుకి తెలియజేశారు మహానుభావులు. వారందరూ కూడా తమ యొక్క పరివారంతో సహితంగా జనక మహారాజు దశరథ మహారాజు మిథిలానగరం చేరుకున్నారు. చక్కగా ఆ చేరుకున్నటువంటి ఆ పురోహితులందరితో కూడా కలిసి వచ్చినటువంటి ఆ దశరథునికి అన్ని రకములైనటువంటి ఆ మర్యాదలన్నీ చేసినటువంటి వాడే జనక మహారాజు. ఆమెను తగినటువంటి ముహూర్తం నిర్ణయించండి అని ముహూర్తం నిర్ణయం చేసి ఆ తగినటువంటి ముహూర్తంలో, అయ్యా ఈ రామునికి నా కుమార్తె అయినటువంటి సీతనిచ్చి వివాహం చేస్తున్నాను, మా తమ్ముడైనటువంటి ఆ కుశధ్వజుని కుమారుడి కుమార్తె అయినటువంటి మాండవిని శృతకీర్తిని కూడా, రామునికి సీతను లక్ష్మణునికి ఊర్మిళను, మా భరతునికి మాండవిని శృతకీర్తిని శత్రుఘ్నునికి వివాహం చేస్తున్నామని వారిద్దరూ కూడా యథోక్తంగా ఆ నలుగురి కుమారులకు కూడా ఆ నలుగురు కుమార్తెలను ఇచ్చి తమ కుమార్తెలనిచ్చి వివాహం మంగళప్రదంగా జరిపించాడు జనక మహారాజు. ఆ మంగళప్రదమైనటువంటి ఆ ఆది దంపతులు ఆ సీతారాముల యొక్క ఆశీస్సులు నిరంతరము కూడా మనపై ఉండాలని కోరుకుంటూ, మంగళం కోసరేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తను.
1: మీరు ఇంతవరకు సీతారామ కళ్యాణం హరికథాగానం విన్నారు. కథకులు శ్రీ కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలోను, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
2: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాత్ మే మొహమ్మద్ జుబైర్. प्रधानमंत्री नरेंद्र मोदी 3 देशों की यात्रा के

పాతం అనంతరం అన్నమాచారి కీర్తన వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో ముందుగా భగవద్గీత పారాయణం శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తర్వాత పద్యతోరణం సుమతి శతక పద్య పఠనం ధారావాహిక వింటారు, సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అలాగే ప్రపంచ జనాభాలో యువత శాతం తగ్గుతుందా, ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శ్రీ టివి సుబ్బయ్య గారి ప్రసంగం వింటారు. చివరిగా నేటి తరం పిల్లలకు పెద్దల పట్ల ఉండవలసిన అవగాహన, ఈ అంశం గురించి శ్రీమతి లక్ష్మీ కమల గారి ప్రసంగం వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ అయ్యగారి శ్యామ్ సుందర్ వీణా వాద్య కచేరీ వింటారు, మృదంగం శ్రీ కె సద్గురుచరణ్. ఇక 12:40 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ త్యాగరాజస్వామి విరచిత శ్రీరామ సేవ కీర్తనలు వింటారు, గానం శ్రీమతి పి జానకి, శ్రీమతి అంజనా సుధాకర్, శ్రీమతి విఎల్ తులసి విశ్వనాథ్, శ్రీమతి కె లక్ష్మీ నరసమ్మ. 12:30 వనితావాణి కార్యక్రమంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జనాభాపై సమగ్ర విశ్లేషణ, శ్రీమతి కల్పన శైల గారి ప్రసంగం వింటారు. తర్వాత పర్యావరణ గీతం ప్రసారమవుతుంది. ఇక 4:30 గీత్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు, అధ్యాపకులు శ్రీమతి శోభారాణి, విద్యార్థి జి బస్వంత్ శ్రీసాయి. 6:30 పల్లసీమలు కార్యక్రమంలో రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా డాక్టర్ కెఎల్ రావు కృషి విజ్ఞాన కేంద్రం సేవలు, డాక్టర్ ఎస్ కృష్ణంరాజు గారితో పరిచయం వింటారు. తర్వాత జానపద గీతం. 7:15 పంటసీమలు కార్యక్రమంలో ఖరీఫ్లో వేసుకోతగ్గ కొర్ర రకాలు, యాజమాన్య పద్ధతులు, డాక్టర్ ఎం గంగాదేవి గారితో పరిచయం వింటారు. తర్వాత జానపద గీతం. అలాగే కలుపు మందుల పిచికారీలు జాగ్రత్తలు తెలుసుకుంటారు. రాత్రి 9:30 చిత్ర జగత్ పాత హిందీ చిత్రగీతాలు వింటారు, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం వింటారు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 11:10 రేపటి ప్రసార విశేషాల అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. తన లోపం ఎరిగినవాడే పరిపూర్ణమైన మానవుడు, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:13 దాటి 12 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. రేపు ఉదయం 5:48 మా ఉదయం ప్రసారమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:28